0: ప్రేమస్వరూపులైన యువతి యువకులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ యంగ్ మెన్ అండ్ విమెన్,
0: భావి ప్రపంచ పౌరులారా,
1: ద సిటిజన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ వరల్డ్,
0: పునర్విత్తం ధనము పోయినను మనం దానిని సంపాదించుకునవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ లూజ్ మనీ యూ కెన్ ఎర్న్ ఇట్ బ్యాక్.
0: పునర్మిత్రం, మిత్రుడు పోయినప్పటికీ మరొక మిత్రుడిని మనం సంపాదించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ లాస్ట్ ఎ ఫ్రెండ్ యూ కెన్ హ్యావ్ అనదర్.
0: పునర్భార్య, భార్య పోయినప్పటికీ మరొక వివాహం ఆడవచ్చు.
1: ద వైఫ్ ఇస్ గాన్ అండ్ డెడ్ యూ కెన్ మ్యారీ అగైన్.
0: పునర్మహి, భూమిని కోల్పోతే తిరిగి మనము దానిని సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ యూ లూజ్ ల్యాండ్ ప్రాపర్టీ యూ కెన్
0: సంపాదించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ లూజ్ మనీ యూ కెన్ ఎర్న్ ఇట్ బ్యాక్.
0: పునర్మిత్రం, మిత్రుడు పోయినప్పటికీ

0: శరీరం పోతే తిరిగి మనం సంపాదించుకోలేము.
1: When once the body is gone, you cannot get it back.
0: అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నతుడు.
1: In this vast universe, the human being is the noblest and exalted one.
0: మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు.
1: Man is noble.
0: సౌజన్య సౌశీతంతో కూడినటువంటి వాడు.
1: Is the one of character and nobility.
0: ఇట్టి మానవత్వాన్ని కోల్పోయినా ఇంకా తిరిగి మనకు లభ్యం కాదు.
1: If that humanness is gone, you cannot get it again.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఈనాడు యావత్ ప్రపంచము, ఈ ప్రపంచం యొక్క సౌభాగ్యము, ప్రపంచం యొక్క ఉన్నతి ఈనాటి యువతి యువకుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది.
1: The prosperity and the progress, welfare of the future rests on you.
0: యువతి యువకుల యొక్క ప్రవర్తన ఉత్తమమైనప్పుడే ఈ ప్రపంచం కూడాను ఉత్తమ ఆదర్శాన్ని అనుభవించగలదు.
1: Young men and women, when once you maintain very high code of ethics and nobility, the world also will maintain the standard. Character, the world will maintain it.
0: గడిచిపోయిన రాత్రి ఎంత మనం గడిబిడి చేసినప్పటికీ మనకు ప్రాప్తించదు.
1: The bygone day will never come back.
0: అనంతమైన సాగరంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి యమునా నదిని మనం ఎంత పిలిచినను తిరిగి రాదు.
1: రివర్ యమున, when once it merges in the ocean, cannot come back.
0: మనము బాగుగా తిని నమిలి మృంగినటువంటి ఫలమును తిరిగి మనం వెనుకలకు తీసుకోలేము.
1: The fruit that is chewed and eaten and swallowed cannot be brought in its form back.
0: కాని మానవుడు తన యొక్క రోజులను మోతులతో గడుపుకుంటున్నాడే కాని ముందు ఏమి జరుగును అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man is just spending the days, but he is not mindful of what is in store for him in future.
0: సూర్యుడు తన కిరణముల ద్వారా జలమును ఆవిరి గావించుకుని తాను ఏ విధంగా దానిని హరిస్తున్నాడో,
1: జస్ట్ ఎస్ ది సన్ రేస్ ట్రాన్స్ఫార్మ్ వాటర్ ఇన్ ద వేపర్,
0: అదే విధంగానే రాత్రింపగలు మానవుని యొక్క ఆయు ప్రమాణమును అంత్యము గావించుకున్నటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: లైక్ వాయిస్, మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హౌ హిజ్ లైఫ్ స్పాన్ ఈజ్ డిమినిషింగ్ డే బై డే.
0: జీవితము ఒక పెద్ద గడియారం వంటిది.
1: లైఫ్ ఈజ్ లైక్ ఎ బిగ్ క్లాక్.
0: ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు ముండ్లు బాగుగా తిరుగుతున్నది.
1: దిస్ బిగ్ క్లాక్ హ్యాస్ గాట్ ది పిన్స్ ఆఫ్ ది ఇయర్స్, ది మంత్స్ అండ్ ది డేస్.
0: పిన్నులు సక్రమంగా తిరుగుతున్నదని మనం ఆనందిస్తున్నామే కాని తిరిగి త్వరలోపలిని ఘన ఘనమని గంటలు మ్రోయిస్తూ ఉంటున్నది.
1: We are happy that the hands of the clock are moving fast, but you don't know there rings the final bell.
0: కానీ ఈ గంటల విషయాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We don't know, we are not mindful aware of the hours pass by.
0: దినములే నిమిషముల యొక్క పిన్ను.
1: The days are the results of the movement of the hands of the minutes.
0: నెలలే గంటల యొక్క పిన్ను.
1: The hands of the months reflect of the hands of the day.
0: గంటలే మన యొక్క సంవత్సరం యొక్క పిన్ను.
1: అవర్స్ కాన్స్టిట్యూట్ అండ్ ఇయర్.
0: కనుక మనము ఈ దినములు, నెలలు, గంటలు తిరుగుతున్నటువంటిది చూస్తున్నామే కాని దీనిలో తరిగిపోయేటువంటి ఆయు ప్రమాణాన్ని మనం గుర్తించడం లేదు.
1: వీ జస్ట్ పాస్ త్రూ ద డేస్, మంత్స్ అండ్ అవర్స్, బట్ వీ డోంట్ రికగ్నైజ్ హౌ ద లైఫ్ స్పాన్ ఇస్ డిమినిషింగ్.
0: ఈ కాలము గడువక పురమే. కర్తవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: బిఫోర్ ది టైమ్ పాసెస్ ఆఫ్, లెట్ అస్ కండక్ట్ అవర్ సెల్వ్స్ ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ.
0: మానవుడు ఈ జగత్తు నుండి అవతరించడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద బర్త్ ఆఫ్ మ్యాన్ కైండ్?
0: ఈ మానవుని యొక్క కర్తవ్య ధర్మం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద హ్యూమన్ సొసైటీ?
0: ఇలాంటి

0: కర్తవ్యాన్ని మనం గుర్తించి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
1: We have to recognize the truth and responsibilities and spend our life.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము పవిత్రాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not recognizing the sanctity and the divinity inherent in our lives.
0: జీవితములో కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: In this life, time is most important and highly valuable.
0: కానీ ఈ కాలమును ఈనాటి యువతి యువకులు అమితంగా వ్యర్థము గావిస్తున్నారు.
1: But this time is wasted by men and women more and more.
0: దీన్ని వ్యర్థము గావించగా సార్థం గావించడానికి ఈ కాలమును సద్వినియోగం చేసుకోవాలి.
1: They should not waste time and they should make proper use of the time given.
0: కాలమును వ్యర్థము చేయటం చేతనే మన జీవితం కూడాను వ్యర్థమైపోతున్నది.
1: As you waste your time, you'll be wasting your life.
0: కనుక కాలమును సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should make proper use of the time.
0: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు విలీనమై ఉంటున్నవి.
1: Man has got in him immanent two natures.
0: ఒకటి పశుత్వము.
1: One is animality.
0: రెండవది మానవత్వము.
1: Second, humanness.
0: కానీ ఈ మానవత్వము హర్షద్వర్గములైనటువంటి కామ క్రోధలో మోహమను ఆశ్చర్యమైనటువంటి తత్వములతో లీనమై
1: This humanness has got with it all the six weaknesses like anger, the lust and greed and so on and so forth.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క తనమును ధనమును మనము సద్వినియోగపరచుకునక
1: We are not making use of the body and the wealth gifted by God.
0: ఈ మనసు యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించక
1: We are not realizing the nature of the mind.
0: స్థితి గతి మతి సంపత్తిని కూడాను దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: Further, we are misusing, wasting our position, our destiny and our possession.
0: Tadvara manavatvani tanu kolipothunnadu.
1: By this, he is losing the very human nature quality.
0: Durvyasanamulaku lonai.
1: He subjects himself to
0: vice. Durabhyasamulaku baadai.
1: He cuts himself spoiled because of bad habits.
0: Patanamai pashuvu vale cheerinchipothunnadu.
1: He ruins himself and comes down to the level animal.
0: Idiye manayandunnatvanti pasuttam yokka ప్రధానమైనటువంటి ఫలితము.
1: దిస్ ద రిజల్ట్ ఆఫ్ ది అనిమల్ బిహేవియర్ ఇన్ అస్.
0: అట్టు కాకుండా
1: ఇట్ షుడ్ నాట్ బి సో.
0: మది స్థితి గతి సంపత్తిని సద్వినియోగపరచి
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ మైండ్ అవర్ పొజిషన్ ద ప్లైట్ డెస్టినీ.
0: సదాచార సంపన్నుడై
1: వీ షుడ్ బి వన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్.
0: సద్గుణములను పోషించుకుని
1: వీ షుడ్ డెవలప్ వర్చ్యూస్.
0: ధర్మ మార్గములు ప్రవేశించి
1: ప్రొసీడ్ అలాంగ్ ద రైచస్ పాత్.
0: తన జీవితమును మానవత్వంగా మార్చుకోవటమే కాకుండా మాధవత్వంగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ అండ్ వుడ్ షుడ్ ఈవెన్ బికమ్ డివైన్.
0: ప్రపంచంలో ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: ఎవ్రీ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ బి ప్రాపర్లీ మేడ్ యూజ్ ఆఫ్.
0: ఒక కత్తి ఉన్నది.
1: హియర్ లైస్ ది పీస్ ఆఫ్ వుడ్.
0: ఈ కత్తితో కూరగాయలు తరుచుకుని తరువాత దానిని కూరగా వండుకుని మనం సుఖంగా భుజించవచ్చు.
1: హియర్ వీ హ్యావ్ ద నైఫ్, యూ కెన్ కట్ ద వెజిటబుల్స్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: అదే కత్తితో ఫలములను తరుగుకొని సుఖంగా భుజించి ఆనందాన్ని పొందవచ్చు.
1: విత్ ద సేమ్ నైఫ్ యూ కెన్ కట్ ఈవెన్ ద ఫ్రూట్ అండ్ ఈట్ అండ్ ఎంజాయ్ ద స్వీట్నెస్.
0: కానీ అదే కత్తితో ఎదుటివారి గొంతును కోసి మానవత్వాన్ని కోల్పోయి రాక్షసత్వంగా కూడా మనము నిరూపించవచ్చు.
1: విత్ ద సేమ్ నైఫ్ You can even cut the throat of another man and act like a demon.
0: దీనికి కత్తి కాదు కారణము.
1: For this, knife is not the cause.
0: మానవుని యొక్క మతియే దీనికి గతి.
1: It is the human mind that is responsible for this position.
0: మతిని బట్టి గతి. గతిని బట్టి స్థితి.
1: Basing on the mind is the destiny and the position.
0: ఈ స్థితిని బట్టియే సంపత్తి.
1: Basing on the position, all his possession.
0: కానీ ఈనాటి మానవుడు సంపత్తి నిమిత్తమై ప్రాపులాడుతున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ స్ట్రగ్లింగ్ ఫర్ పొజెషన్స్ మనీ.
0: కానీ తన యొక్క స్థితిని తాను గుర్తించుకోవటం లేదు.
1: హీఈస్ నాట్ రికగ్నైజింగ్ హిస్ ట్రూ పొజిషన్.
0: ఈ స్థితిని గుర్తించుకోవటంకి తన యొక్క గతి సరి అయిన రీతిగా మార్చుకోవాలి.
1: హీ హాస్ టు ట్రాన్స్ఫార్మ్ హిస్ మైండ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ప్రాపర్ డెస్టినీ.
0: దీన్ని సరి అయిన రీతిగా మార్చుకోవటానికి మతి సరి అయినటువంటి స్థితిలో పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు చేంజ్ హిస్ పొజిషన్ హీ షుడ్ కీప్ హిస్ మైండ్ ప్రాపర్.
0: దీనినే వేదాంతము యత్ భావం తద్భవతి అన్నారు.
1: వేదాంతిక్ పార్లన్స్ ఇట్ ఇస్ స్టేటెడ్ as is the mind, so is the position.
0: మన భావములు పురస్కరించుకునియే మన యొక్క ప్రవర్తన కొనసాగుతూ వస్తుండాలి.
1: Our behavior depends on our thoughts and feelings.
0: ఒక న్యూస్ పేపర్ ఉంటుండాలి.
1: Here is a newspaper.
0: ఆ న్యూస్ పేపర్ ను మనం చూసినప్పుడు ఏ విధమైనటువంటి యొక్క దుర్గంధం కానీ సుగంధం కానీ అందులో మనకు గోచరించదు.
1: As you go through the newspaper, you don't feel the smell, good or foul, as the case may be.
0: కానీ ఆ న్యూస్ పేపర్ లోపల జాస్మిన్ ఫ్లవర్స్ మొత్తం కట్టినప్పుడు మల్లె పువ్వులు.
1: On the other hand, if the same newspaper is used to make a pack of jasmine flower,
0: ఆ యొక్క మల్లె పుష్పముల వల్ల ఈ న్యూస్ పేపర్ కూడాను మల్లె పుష్పముల వాసన పొందుతుంది.
1: Because of the association with the jasmine flowers, the newspaper also smells like that jasmine.
0: అదే newspaper,
1: the same newspaper,
0: మనము పకోడాలతో పొట్టం కట్టినప్పుడు
1: is used to pack the pakoda.
0: ఆ న్యూస్ పేపర్ కూడాను పకోడా వాసన వస్తుంది.
1: The newspaper also will smell like that of pakoda.
0: అదే పేపర్ లోపల మనము డ్రై ఫిష్ పొట్టం కట్టినప్పుడు ఆ డ్రై ఫిష్ వాసన ఆ పొట్టంలో చెందుతుంది.
1: If the same newspaper is used to pack dry fish, it smells like that.
0: Kanukane mana yokka hrudayam anetundidi pavitramainatundidi etti durgandhamulu lenetundi yokka newspaper vantidi.
1: Likewise, human heart is sacred without any foulness there.
0: Indulo ye vidhamainatundi yokka abhyasamunu ye vidhamainatundi yokka talampulanu indulo manam praveshapeddumo dani yokka prabhavame ఈ హృదయాన్ని పొందుతుంది.
1: డిపెండింగ్ అపాన్ ద థాట్స్ అండ్ ఎమోషన్స్ దట్ యు క్యారీ ఇన్ ద హార్ట్, యువర్ క్యారెక్టర్ అండ్ ద బిహేవియర్ డిపెండ్ ఆన్
0: కనుకనే వేదాంతం చెప్పింది.
1: సో వేదాంత సేస్
0: సో ఎస్ఓడబ్ల్యూ సో
1: సో ఎస్ఓడబ్ల్యూ
0: ఇన్ యాక్షన్
1: సో ఎన్ యాక్షన్ రీపే ట్రైట్ ఫర్ టెండెన్సీస్
0: టెండెన్సీ ఏ టెండెన్సీ రీపే హ్యాబిట్
1: సో ఏ టెండెన్సీ reap a habit.
0: A habit reap a character.
1: So a habit and reap a character.
0: A character reap a destiny.
1: So a character and reap a destiny.
0: So you are the maker of your destiny.
1: Know that you are the maker of your destiny.
0: Or you do or undo it.
1: You can make or mar. You can do or undo it.
0: Kanukare maniyokka మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క భావములపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore good and bad depend on our thoughts.
0: మన యొక్క యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుండాలి.
1: They depend on our actions.
0: కనుకనే మన యొక్క ప్రవర్తనలు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి.
1: Therefore our conduct behavior should be noble.
0: మానవత్వంలో ఎంతయో దివ్యత్వం ఇమిడి ఉంటుంది.
1: There is divinity in humanity.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుల యొక్క ప్రవర్తనలపైనే ఆధారపడి ఉంటున్నది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్ డిపెండ్ అపాన్ ద కాండక్ట్ బిహేవియర్ ఆఫ్ ద హ్యూమన్ సొసైటీ.
0: ఈనాడు జగత్తులో ఎందు చూచినప్పటికీ దుఃఖములు భయములు అశాంతి అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములుగా మనం కనిపిస్తున్నది.
1: ఆల్ ఓవర్ ద వరల్డ్ యు ఫైండ్ మిజరీ ఫియర్ రెస్ట్లెస్నెస్.
0: ఇట్టి పరిస్థితికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద మెయిన్ కాజ్ బిహైండ్ ఇట్?
0: ఏ దేశములో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులందరో ఆ దేశము నిరంతరము కూడాను పవిత్రంగానే ఉంటుంది.
1: దట్ కంట్రీ విత్ యంగ్ మెన్ అండ్ విమెన్ విత్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ విల్ బి నోబుల్ అండ్ గ్రేట్.
0: ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఈ దుస్థితికి రావడానికి మూల కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద మెయిన్ కాజ్ ఫర్ ది ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ది కంట్రీ?
0: ప్రజలలో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు లేకపోవటమే మూల కారణం.
1: అమంగ్ పీపుల్ దెర్ ఆర్ నో గుడ్ యంగ్ మెన్ అండ్ విమెన్.
0: దేశమును రక్షించడానికి అస్త్రశస్త్రములు కాదు ప్రధానము.
1: ఇస్ నాట్ ద వెపన్రీ దట్ ప్రొటెక్ట్స్ ఎ కంట్రీ.
0: ఆటం బాంబులు కాదు ప్రధానము.
1: నాట్ ది ఆటం బాంబ్.
0: గుణశీలురైనటువంటి యొక్క స్త్రీ పురుషులు అత్యవసరము.
1: ది కంట్రీ నీడ్స్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ పర్ఫెక్ట్ క్యారెక్టర్.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలు యువతి యువకులపైననే ఆధారపడి ఉంటున్నది.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ డిపెండ్ అపాన్ ద మెన్ అండ్ విమెన్.
0: కనుక ఈనాటి యువతి యువకులు పవిత్రమైన భావముల చేత నిర్మలమైన చిత్తము చేత నిస్వార్థమైనటువంటి సేవలో ప్రవేశించి దేశమునకు ఆనందాన్ని అందించాలి.
1: Therefore young men and women should have a sacred heart, pure mind, selfless service.
0: సత్సంగములో ప్రవేశించాలి.
1: They should join good company.
0: సత్సంగం అనగా మంచి వారి యొక్క స్నేహం అనుకుంటారు. కాదు కాదు.
1: గుడ్ కంపెనీ యు మీన్ అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్? నో.
0: సత్ అనగా దైవత్వమే.
1: సత్ మీన్స్ డివినిటీ.
0: అది ఏ బీయింగ్.
1: దట్ ఈస్ బీయింగ్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది.
1: దట్ ఈస్ పర్మనెంట్.
0: దానితో మన యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: విత్ ద డివినిటీ యూ కెన్ డెవలప్ యువర్ కంపెనీ అసోసియేషన్.
0: ఇందువల్ల చేదు పోగుటకు తీపి అభివృద్ధి గావించడానికి ఇది ఒక పెద్ద ఆధారము.
1: దిస్ విల్ హెల్ప్ అస్ టు గెట్ రీడ్ ఆఫ్ ఆల్ దిస్ బిటర్నెస్ అండ్ గ్రో ఇన్ స్వీట్నెస్.
0: పాపములు కరుగుటకు శాపములు తరగుటకు కూడాను ఈ యొక్క సత్సంగమే ఆధారము.
1: ఇట్ ఇస్ అసోసియేషన్ విత్ ద డివైన్ ద సత్ దట్ విల్ హెల్ప్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద సిన్స్ అండ్ ద కర్సెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సత్సంగం ఈనాడు ప్రపంచం కోల్పోయినది.
1: The world has lost such sacred good company today.
0: Manavatvam anedi manta galipini.
1: The human quality is totally gone, burned to flame.
0: Papa bheeti leka paamaratvam patti.
1: Because of the ignorance of no fear of sin.
0: Papa bheeti leni paamaratvam patti. దైవ ప్రీతి లేని దాని బట్టి.
1: ఫర్ ద రీజన్ దట్ దే హావ్ నో లవ్ ఆఫ్ గాడ్.
0: మానవత్వం అనగే మానవులందున.
1: అమంగ్ హ్యూమన్ సొసైటీ ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్.
0: విశ్వశాంతికి దియే విప్లవం.
1: దిస్ ద కాజ్ ఫర్ ద వరల్డ్ రివల్యూషన్ టుడే.
0: ఈనాటి ప్రపంచము ఈ విప్లవానికి గురి కావడానికి కారణమేమిటి?
1: What are the main cause behind this revolution world over?
0: Papa bheeti kolipoyinaru.
1: There is no fear of sin today.
0: Daiva preetini kudanu kolipoyinaru.
1: They have no love for God either.
0: Ee rendu kolipoyina tarvata shanti ee reethiga manaku labhyam avutundi.
1: When once these two are gone, how do you expect to be peaceful?
0: Kanaka motta modata papa bheeti daiva preetini manamu abhruddhi gavinchukovali.
1: Therefore first of all we should have these two, fear of sin and love of God.
0: Manamu సంఘమునందే పుట్టాము.
1: వేర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: సంఘమునందే పెరిగాము.
1: వి గ్రో ఇన్ సొసైటీ.
0: సంఘము నుంచినే మనం కీర్తి ప్రతిష్టలను అందుకున్నాము.
1: వి హావ్ ఎర్న్డ్ ఆల్ ద రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ.
0: సంఘము నుంచినే అనేక విద్యలను మనము నేర్చుకున్నాము.
1: వి ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ ది సొసైటీ.
0: తెలివితేటలను పెంచుకున్నాము.
1: వి హావ్ గ్రోన్ ఇన్ ఇంటెలిజెన్స్.
0: మేధావులని కీర్తిని పొందాము.
1: వి గాట్ ద నేమ్ దట్ వి ఆర్ ఇంటెలిజెంట్.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి మనకు ప్రాప్తించింది?
1: Where from you got all these things?
0: సమాజం నుండి మనకు ప్రాప్తించింది.
1: You got them out of society alone.
0: కానీ ఇన్ని విధములైనటువంటి యొక్క ఉన్నత స్థితులను గతులను మతులను మనం ఈ సంస్థ నుంచి మనం పొందినాము.
1: We have got all these heights out of this society only.
0: ఇన్ని సమాజం నుంచి మనం అందుకున్నటువంటి యువతి యువకులు ఏ ఒక్కరైనా కూడాను ఈ సమాజమునకు మనం ఏ విధంగా మనం ఉపయోగించాలి, దీని కృతజ్ఞత ఏ విధంగా తీర్చాలి అనేటువంటి ఒక దీంతో విచారణ చేస్తున్నారా?
1: హ్యావింగ్ గాట్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావింగ్ రిజన్ టు హైట్స్ అవుట్ ఆఫ్ ద సొసైటీ యంగ్ మెన్ అండ్ విమెన్ హియర్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ యూ థాట్ టు ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు ద సొసైటీ?
0: ఇన్ని పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు మనం అందుకున్నందుకు సమాజములకు మేము ఏ సేవ చేస్తున్నాము?
1: Having been the recipient of all the good out of the society, how are you?
0: ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని మనం సమాజమునకు అందిస్తున్నాము?
1: How are you expressing your gratitude?
0: ఈ విధంగా తమకు తాము ప్రశ్న వేసుకుంటే ఏమాత్రం కూడా జవాబు రావటం లేదు.
1: If you put a question to yourself, you don't get an answer.
0: ఇది ఏ పెద్ద దోషం.
1: This is a big mistake.
0: ప్రతి మానవుడు కూడాను కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి.
1: Every human being must necessarily have gratitude.
0: దేని నుండి మనం ఏ ఫలితాన్ని పొందినామో ఆ ఫలితమునకు ప్రతిచర్యగా ఈ యొక్క కృతజ్ఞతను మనం చూపాలి.
1: Having been the beneficiaries, you should express your gratitude.
0: ఆ కృతజ్ఞత చూపే నిమిత్తమై సమాజంలో నిస్వార్థమైన సేవ చేయాలి.
1: As an expression to your gratitude, you should render selfless service.
0: ఆ నిస్వార్థమైన సేవనే ఈ సమాజమునకు మనం అందించేటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము, ఒక విధమైనటువంటి ఒక సేవ.
1: Selfless service is our responsibility. It is the true service.
0: ఈ కారణమును పురస్కరించుకుని సమాజ సేవ అనేటువంటి దాన్ని ప్రారంభించాం.
1: Basing on this, the social service, service to society, is started.
0: కానీ ఈ సోషల్ సర్వీస్ అనేటువంటిది ఈనాడు ఎక్కడా మనకు కనిపించడం లేదు.
1: దిస్ సోషల్ సర్వీస్ ఇస్ నాట్ సీన్.
0: ఈ సర్వీస్ ద్వారా కూడా తిరిగి పేరు ప్రతిష్టనే పొందుతున్నామే కానీ తమ యొక్క అంకితాన్ని మనం ఏమాత్రము అనుభవించడం లేదు.
1: Even this service is rendered for personal gain of name and fame, not in the spirit of selflessness.
0: శరీరమాద్యం కలు ధర్మ సాధకం. శరీరము సమాజమునకు అంకితంగా విచ్చే నిమిత్తమే ఏర్పడినటువంటిది.
1: Body is gifted to dedicate to the society.
0: కారణం,
1: the reason,
0: ఈ యొక్క మానవత్వము ఈ సమాజం నుండియే పోషింపబడుతున్నది.
1: The human body is sustained by the society.
0: ఈ యొక్క పోషింపబడేటువంటి ఈ దేహము లోపల సద్గుణముల చేత సమాజం యొక్క సరి అయిన సేవ చేయాలి.
1: Having sustained and maintained by the body, by
0: సమాజం
1: యొక్క సంక్షేమాన్ని
0: మనం గుర్తించాలి.
1: We have to render service to the society and recognize this basic fact.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పదవులు ఎందు కాని, అధికారములు ఎందు కాని, వ్యాపారం నందు కాని, రాజకీయం నందు కాని, పాలకులు ఎందు కాని ఏమాత్రం కూడా సరి అయినటువంటి ఒక త్యాగం అనేటువంటి కనిపించడం లేదు.
1: Today among the people in high positions, authority, business, political and otherwise, there is no spirit of sacrifice at all.
0: ఈ అన్ని రంగములు ఎందు కూడాను ఈనాడు ఒక విధమైనటువంటి ఒక కఠినమైనటువంటి ఒక కలుషం ప్రారంభమైంది.
1: In every heart, you find pollution, the stone-hearted, so tough and rough.
0: కనుక ఈ యొక్క మాలిన్యమును మనము తుడచడానికి తగిన కృషి చేయాలి.
1: So we have to make every effort to wipe out this dirt.
0: ప్రతి అధికారి ఎందు కాని, ప్రతి మాతాపితరులు ఎందు కాని, ప్రతి మేధాశక్తులు ఎందు కాని, ఏ యొక్క విద్యావంతుని ఎందు కాని, అధ్యాపకులు ఎందు కాని, ఈ విధమైనటువంటి కాలుష్యము నిండిపోయినది.
1: This kind of pollution is there among people in authority, among parents, intellectuals, educated people and teachers as well.
0: గొప్ప గొప్ప మేధావులమని గర్వించుతున్నారే కాని ఆ మేధావిలో ఉండవలసినటువంటి వినయ విధేయతలు కనిపించడం లేదు.
1: They pride themselves because of their intellect, but they have no trace of humility.
0: గొప్ప విద్యావంతుడని గర్వించుతున్నాడే కాని ఆ విద్యకు సంబంధించినటువంటి త్యాగం అతనిలో కనిపించడం లేదు.
1: He prides himself because of very high education he acquired, but there is no sacrifice.
0: నేను గొప్ప అధికారిని గర్విస్తున్నాడే కాని అధికారికి సంబంధించినటువంటి ఆచరణలు ఏమాత్రము కనిపించడం లేదు.
1: He is egoistic because of position, but his behavior does not reflect what is expected of him.
0: పాప భీతి, దైవ ప్రీతి ఈ రెండు కూడాను ఉండాలి.
1: In every aspect these two are important. We should have fear of sin and love of God.
0: దైవాన్ని ప్రేమించినప్పుడు జగత్తునే ప్రేమింపబడిన వాడవుతాడు.
1: And once you love God, you'll be loving the world by and large.
0: ఎవరిని మనం దండించినప్పటికీ, ఎవరు మనల్ని హింసించినప్పటికీ మనం దానిని స్వీకరించాలి.
1: Anyone may punish you, harm you, but you should have all the patience and bear it.
0: ఉదార చరితానాం,
1: you should have all that forbearance.
0: ప్రపంచమంతా కూడా ఒక కుటుంబంగా మారిపోవాలి.
1: And the whole world should be one family.
0: ప్రపంచమంతా ఒక గృహము.
1: The whole world is one home.
0: ప్రతి మానవుడు కూడాను అందులో సోదరుడే.
1: Every human being here is a brother to another.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the spirit of brotherhood of man and fatherhood of God.
0: అంతా తానే అనేటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the spirit of oneness.
0: ఈ ఏకత్వమును గుర్తించినప్పుడు ఇతరులను కూడాను మనం బాధించడానికి ప్రయత్నించము.
1: When once there is the spirit of unity, no one will ever harm you.
0: తన మెత్తని నాలుకను తన గట్టి పండు కరుస్తాయి.
1: The soft tongue is hurt by the sharp teeth around.
0: కాని ఈ పండు నాలుకను కరిచింది కదా అని నాలుకలకు మనం ఏమైనా శిక్షణిస్తున్నామా?
1: For the simple reason that the tongue is hurt by the teeth, are you going to punish any here?
0: ఇవ్వటం లేదు.
1: No, you don't punish.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నాలుక నాదే, పండు నావి.
1: The reason is the tongue and the teeth belong to me.
0: అందువల్ల అదే విధంగా ఇతరులు మనల్ని హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, బాధించినప్పటికీ మనం వారిని క్షమించడానికి ప్రయత్నించాలి.
1: Likewise, others may harm you, accuse you, yet you should pardon them.
0: ఈ యువకులయందు క్షమా గుణము అత్యవసరమైనటువంటిది.
1: Among young people, this spirit of forgiveness is very important.
0: ఈ వయసులో ఉడుకు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది.
1: At this age, you'll have hot blood.
0: ఎవరేమన్నను చాలా క్రోధం ఆవిర్భవిస్తుంది.
1: If anyone says anything, you'll be full of fury and anger.
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: మానవునికి ఉండవలసినటువంటి గుణం కాదు ఇది.
1: It is not a human quality.
0: శాంతముగా సహనముతో దానిని సాధించడానికి ప్రయత్నించాలి.
1: With all the peace and patience, you should develop.
0: క్షమ సత్యము.
1: It is this forbearance that is truth.
0: Chama dharmamu.
1: Forgiveness is dharma.
0: Chama vedamu.
1: And this patience is veda.
0: Chama ahimsa.
1: And forbearance is non-violence.
0: Chama yajnambau.
1: And this forbearance is sacred ritual. It confers happiness and everything. It is everything all over the world, cosmos. The spirit of forgiveness should be cultivated in practice by everybody. Cultivation of such forbearance is true dharma or sacred practice. We should tread along this path of righteousness and be a true human. Embodiments of love.
0: మానవత్వంలో ఎంత పవిత్రమైనటువంటి గుణములు ఉన్నవి మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సీక్రెట్ క్వాలిటీస్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అషద్వర్గములైనటువంటి కామక్రోధ లోభమోహ మానవత్వములు ఇవన్నీ కూడా మృగ లక్షణములే.
1: ద యాంగర్ ద లస్ట్ అండ్ గ్రీడ్ ఆల్ ద వీక్నెసెస్ ఆర్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీస్ దే ఆర్ అనిమల్ క్వాలిటీస్.
0: ఈ యొక్క మానవత్వం లోపల ఉండవలసినటువంటి లక్షణములు కాదు.
1: They are not the qualities to be present in man.
0: Bayapettedi mrugamu, bayapadedi pasivu.
1: It is only the animal that makes everyone fear stricken and is afraid of in turn.
0: Neevu mrugamu kaadu, pasivu kaadu.
1: You are not animal, you are not a beast.
0: Neevu bayapettakoodu, bayapadakoodu.
1: You should never be afraid of anybody. You should be fearless.
0: Ee rendintiki atheetamainatundi manavudiga neevu pradarshinchali.
1: You should transcend these two and conduct yourself
0: as a human being. ప్రధానమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దీస్ చీఫ్ క్వాలిటీస్.
0: ఎవరిని నీవు భయపెట్టవద్దు.
1: నెవర్ క్రియేట్ ఫియర్ ఇన్ అదర్స్.
0: ఎవరి దేనికి నీవు భయపడవద్దు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి.
0: దేనికి భయపడాలి?
1: వై షుడ్ యు అఫ్రైడ్?
0: పాపమునకు భయపడాలి.
1: యు షుడ్ హ్యావ్ ఫియర్ వెన్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సిన్.
0: దైవమును ప్రేమించాలి.
1: లవ్ గాడ్.
0: ప్రేమించవలసినటువంటి దైవమే తప్ప అన్యము కాదు.
1: There is only one whom you should love, God alone, none else.
0: ఈనాడు లోకములో తల్లి ప్రేమ ఉన్నది.
1: Today we have
0: తండ్రి ప్రేమ ఉన్నది.
1: Also father.
0: సోదరుల ప్రేమ ఉన్నది.
1: Brothers.
0: మిత్రుల ప్రేమ ఉన్నది.
1: Friends.
0: బంధువుల ప్రేమ ఉన్నది.
1: Relations.
0: ఈ ప్రేమ యందు అంతో ఇంతో కూడాను స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
1: All these forms of love, the worldly love, carries with it selfishness.
0: కాని ఎట్టి స్వార్థములైనటువంటి యొక్క ప్రేమ దైవ ప్రేమ ఒక్కటే.
1: The selfless love is only the divine love.
0: దైవము మీ నుండి దేనిని కోరడు.
1: God does not want anything from you.
0: దైవం మీ నుండి ఏదీ ఆశించడు.
1: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ.
0: తనకు కాదు పాదం మొదలుకొని తల వరకు నిస్వార్థమే నిస్వార్థమే.
1: గాడ్ ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ సెల్ఫ్లెస్.
0: పూర్ణమైనటువంటి ప్రేమనే.
1: ఇట్స్ ఎ టోటల్ లవ్.
0: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని మాత్రమే ప్రేమిస్తూ రావాలి.
1: గాడ్ ఈజ్ లవ్ అండ్ యూ షుడ్ లవ్ హిమ్.
0: అది పాప భీతి పోయినప్పుడు దైవ ప్రీతి మనలో ప్రారంభమవుతుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ గాట్ దిస్ ఫియర్ ఆఫ్ సిన్ యూ విల్ సర్టన్లీ లవ్ గాడ్.
0: అట్టి ప్రీతి గల మానవుణ్ణి సమాజము గౌరవిస్తుంది.
1: సచ్ ఎ మ్యాన్ విల్ బి రెస్పెక్టెడ్ బై దిస్ సొసైటీ.
0: కనుక ఈనాడు సమాజంలో మనం గౌరవాన్ని పొందవాలంటే
1: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ఎస్టీమ్ ఇన్
0: దైవ ప్రేమనే మనం సాధించాలి.
1: ఇట్ ఈస్ ఇట్ ద లవ్ ఫర్ గాడ్ దట్ ఈస్
0: దైవ ప్రేమను సాధించవాలంటే పాప భీతిని మనం పెంచుకోవాలి.
1: టు కల్టివేట్ లవ్ ఫర్ గాడ్ యూ షుడ్ హ్యావ్ దిస్ ఫియర్ ఆఫ్ సిన్.
0: ఎట్టి పాపమునకు కూడా మనం ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ సిన్.
0: పాపం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సిన్?
0: మన యొక్క భారతీయ సంస్కృతి యందు
1: యాజ్ పర్ ద కల్చర్ ఆఫ్ భారత్
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: సర్వీస్ టు అదర్స్ ఇస్ అ మెరిట్. హార్మింగ్ అదర్స్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: అయితే ఏది పాపం?
1: దెన్ వాట్ ఈస్ ద సిన్?
0: దేహమునే తానుగా భావించి
1: ఐడెంటిఫైయింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ విత్ ద బాడీ.
0: దేహము యొక్క సదుపాయాల నిమిత్తమై
1: ఫర్ ది కంఫర్ట్స్ ఆఫ్ ద బాడీ.
0: దేశము యొక్క అనుకూల నిమిత్తమై
1: ఫర్ ది కన్వీనియన్సెస్ ఆఫ్ ద బాడీ.
0: ఆ విధమైనటువంటి యొక్క స్వార్థం చేత మనం కొన్ని మార్గములను ప్రవేశిస్తున్నాము.
1: అవుట్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ వి రిజార్ట్ టు సర్టన్ ప్రాక్టీసెస్.
0: పర ఉపకార అని మూడు పదములు.
1: హియర్ దర్ ఆర్ త్రీ వర్డ్స్. పర ఉప కర.
0: పర అనగా ఆత్మ.
1: పర మీన్స్ ఆత్మ.
0: ఉప మీన్స్ సమీపం.
1: ఉప మీన్స్ ప్రాక్సిమిటీ.
0: కరణం చేయటం.
1: కరణ ఇస్ డూయింగ్ ఇట్.
0: ఆత్మకు సమీపంగా పోయేటువంటిదే పుణ్యము అన్నారు.
1: ఇట్ ఈస్ ద వర్చ్యూ ద ట్రూ మెరిట్ గోయింగ్ నియర్ క్లోజ్ టు ఆత్మ.
0: అనగా దైవత్వానికి సమీపంగా పోవటమే పుణ్యము అన్నారు.
1: మెరిట్ మీన్స్ ప్రాక్సిమిటీ టు ద డివినిటీ.
0: పర పీడనం అన్నారు.
1: దెన్ పర పీడనం.
0: పర అనగా పరమాత్మనే.
1: పర మీన్స్ గాడ్.
0: పీడనం.
1: పీడనం
0: అనగా పరమాత్మ తత్వాన్ని విస్మరించడమే పాపం అన్నారు.
1: ఫర్గెటింగ్ ద నేచర్ ఆఫ్ డివినిటీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక నీ దివ్యత్వాన్ని మర్చిపోవటమే పాపమని, దివ్యత్నాన్ని స్మరించడమే విశ్వసించడమే పుణ్యమని దీని యొక్క అంతరార్థము.
1: The inner significance is to be aware of the divinity is the merit. To forget it is the sin.
0: ప్రతి మానవుని యందు కూడాను దైవత్వాన్ని మనము విశ్వసిస్తూ రావాలి.
1: We should have full faith in the divinity of everyone.
0: అది ఏ దేశమునకు కాని పాపమునకు కాని అవకాశం ఉండదు.
1: Then there is no scope for any kind of hatred.
0: కాని ఈనాటి యువతి యువకులు తమ యొక్క వయ ప్రభావం పురస్కరించుకొని
1: యంగ్ మెన్ అండ్ విమెన్ బికాస్ ఆఫ్ ది ఏజ్
0: ఓపికను కోల్పోతున్నారు.
1: దే లూజ్ ఆల్ పేషెన్స్
0: క్షమను తప్పిపోతున్నారు.
1: దే హావ్ నో సెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్
0: తద్వారానే ద్వేషము అసూయ అహంకారములు అభివృద్ధి అవుతున్నాయి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ జెలసీ ఈగో అండ్ హేట్రెడ్
0: ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా
1: యంగ్ మెన్ అండ్ విమెన్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా
0: ఈనాడు లోకములో ఏ వైద్యమునకును నివారణ కానటువంటి ఒక రోగము అందరి యందు ఉంటున్నది.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఇన్ ఎవ్రీవన్.
0: కొందరి యందు తక్కువగా ఉండవచ్చు, కొందరి యందు ఎక్కువగా ఉండవచ్చు.
1: ఇట్ మే బి లెస్ ఇన్ సమ్ అండ్ మోర్ ఇన్ అదర్స్
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉంటుండొచ్చు, కానీ క్వాలిటీ ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది ఇంటెన్సిటీ ద క్వాంటిటీ బట్ ద క్వాలిటీ బీయింగ్
0: ఆ రోగం ఏమిటి?
1: వాట్ ఈస్ ద డిసీజ్?
0: అది అహంకారము.
1: That incurable disease is the sense of ego.
0: ఈ అహంకారం అనేటువంటి రోగము ఏ వైద్యమునకు ఇది నివారణ కాదు.
1: The disease of ego cannot be cured by any school of medicine.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను
1: today in this world
0: అనేక విధమైనటువంటి జబ్బులతో పీడింపబడేటువంటి ఒక రోగిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: Man looks fully afflicted with so many diseases.
0: అన్ని డిసీజుల కంటే కూడాను ఈ అహంకారము చాలా హీనమైనటువంటి రోగము.
1: Of all the diseases, ego is the worst of all.
0: ఈ యొక్క అహంకారం అనేటువంటిది అజ్ఞానం చేత ప్రారంభమయ్యేటువంటిది.
1: Ego is born out of ignorance.
0: ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలము మానవుని యొక్క అవివేకంతో ప్రారంభమయ్యేటువంటిది.
1: This ignorance is due to innocence.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటిది పోవాలంటే అవిద్య పోవాలి.
1: In order to give up this ignorance, we should be aware of it.
0: ఇది ఎందుకు పోయినప్పుడే అహంకారం నిర్మూలమవుతుంది.
1: When once you get out of this ignorance, why do you pride yourself?
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: దీనికి రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి.
1: There are two paths here.
0: అహంకారం నిర్మూలం గావించుకోవడానికి రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి.
1: To kill ego, we have to put ourselves two questions.
0: ప్రపంచమంతా కూడా ఎంతో పెద్ద గ్లోబ్ గా కనిపిస్తుంది.
1: The whole world is a very big globe.
0: ఇంత పెద్ద ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్
0: ఇండియా ఎంత చిన్నదిగా ఉంటుండాలి.
1: ఇండియా హౌ స్మాల్ ఇట్ ఈస్.
0: ఈ ఇండియా లోపల
1: హియర్ ఇన్ ఇండియా
0: ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నదిగా ఉంటుండాలి.
1: ఆంధ్రప్రదేశ్ ఇస్ స్టిల్ స్మాల్.
0: ఈ ఆంధ్రప్రదేశ్ లోపల
1: ఇన్ ఆంధ్రప్రదేశ్
0: అనంతపురం జిల్లా ఎంత చిన్నదిగా ఉంటుంది.
1: అనంతపురం డిస్ట్రిక్ట్ ఇస్ స్టిల్ స్మాల్.
0: ఈ అనంతపురం జిల్లా లోపల
1: ఇన్ దిస్ డిస్ట్రిక్ట్
0: ప్రశాంతి నిలయం ఎంత చిన్నదిగా ఉంటుంది.
1: ప్రశాంతి నిలయం హౌ స్మాల్.
0: ఈ ప్రశాంతి నిలయం లోపల
1: ఇన్ ప్రశాంతి నిలయం
0: నీవు ఎంతటి వాడవు.
1: వాట్ ఆర్ యూ ఆఫ్టర్ ఆల్? వాట్ ఆర్ యూ?
0: ఇంత అల్పమైనటువంటి మానవుడు అనంతమైనటువంటి ప్రపంచాన్ని చూసి అహంకార పట్టంలో ఇది పెద్ద అజ్ఞానమే కదా.
1: మ్యాన్ బీయింగ్ సో సింపుల్ అండ్ సో సటిల్ అండ్ లిటిల్, వై షుడ్ హీ బీ ఈగోయిస్టిక్?
0: మరొక మార్గంలో మనం ఆధ్యాత్మిక రంగంలో మనం ప్రవేశించినప్పుడు
1: ఇఫ్ యూ థింక్ స్పిరిచువల్లీ
0: ఈశావాస్యం విదం జగత్,
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్,
0: సర్వం కలువిదం బ్రహ్మ,
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్,
0: ఎక్కడ చూసినా కూడా నువ్వు దైవత్వమే,
1: యు ఫైండ్ డివినిటీ ఆల్ ఓవర్,
0: ఈశావాస్యం అందరి ఎందు నివసించేవాడు భగవంతుడే,
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్
0: అనేటువంటి ఏకత్వ భావాన్ని మనం గుర్తించినప్పుడు
1: వెన్ యు రికగ్నైజ్ దిస్ యూనిటీ ఆన్ డివినిటీ,
0: ఎవరిపైన నీవు గర్వపడటం?
1: ఫర్ హూ సేక్? అందరి ఎందు
0: ఉన్నటువంటి ఒకే దివ్యమైన శక్తి,
1: ద సేమ్ డివైన్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అనేక బల్బులంతా మనకు కనిపిస్తున్నాయి.
1: వి సీ సో మెనీ బల్బ్స్.
0: బల్బులు వేరువేరుగా ఉంటున్నాయి.
1: బల్బ్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ అన్నింటి ఎందు ఉన్న కరెంట్ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే
1: వెన్ వన్స్ యూ నో ద ట్రూత్ ద కరెంట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్ ద బల్బ్.
0: ఈ డిఫరెన్స్ మనకి ఏమాత్రము ఉండదు.
1: యు ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద డిఫరెన్సెస్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గంలో అంతా ఒక్కటే అని ఏకాత్మ భావాన్ని గుర్తించాలి.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ నో ద వన్నెస్ ఆర్ యూనిటీ.
0: వ్యావహారిక దృష్టి లోపల ఇంత ప్రపంచము నేను ఒక అల్పుడను అని గుర్తించాలి.
1: ఫ్రమ్ ద వరల్డ్లీ వ్యూ పాయింట్ యూ షుడ్ నో దిస్ ఇస్ ద వాస్ట్ వరల్డ్ అండ్ టైనీ క్రియేచర్.
0: అయితే ఆధ్యాత్మిక తత్వంలో అనోరణీయాన్ మహతో మహీయాన్.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ ఇట్ ఈస్ సెట్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్
0: ఎలాంటి పరిస్థితులు సంభవించినప్పటికీ మన దివ్యత్వాన్ని మాత్రం ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఇమ్మనెంట్ లేటెంట్ డివినిటీ.
0: సంపదలు వచ్చినా కానీ
1: ద ప్రాస్పెరిటీ మే కమ్,
0: ఏనుగు గుర్రములు ఎక్కిన గాని,
1: యు మే బి రైడింగ్ ఆన్ ఎ హార్స్
0: పిచ్చోడిలో మెచ్చిన గాని,
1: ద వరల్డ్ మే బ్లేమ్ యూ దట్ యు ఆర్ ఎ మ్యాడ్ క్యాప్,
0: అందరూ నిన్ను మెచ్చిన గాని,
1: ఆల్ పీపుల్ మే ప్రైజ్ యూ,
0: మంచిని మరువకురా,
1: నెవర్ ఫర్గెట్ గుడ్,
0: దేవుని విడువకురా,
1: నెవర్ గివ్ అప్ గాడ్.
0: ఇవి రెండింటినీ మనం చక్కగా గుర్తులో పెట్టుకోవాలి.
1: రిమెంబర్ దీస్ టూ థింగ్స్ క్లియర్లీ, ఫర్మ్లీ.
0: మంచిని మర్చకూడదు,
1: నెవర్ ఫర్గెట్ గుడ్,
0: దేవుణ్ణి విడవకూడదు,
1: నెవర్ గివ్ అప్ గాడ్.
0: ఎలాంటి పరిస్థితులు ప్రాప్తించినప్పటికీ,
1: ఇట్ మే బి అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: దీనిని సరైనటువంటి యొక్క దీంతో దృఢ నిశ్చయంతో ఉండాలి.
1: యూ షుడ్ అప్ హోల్డ్ ఫర్మ్లీ.
0: అది ఈనాటి యువకుల లోపల కొంత అభివృద్ధి కావాలి.
1: దిస్ షుడ్ డెవలప్ అమంగ్ యంగ్ మెన్ అండ్ విమెన్ ఇన్ పర్టికులర్.
0: ఈ ప్రపంచమునకు సరి అయిన నాయకులు, సరి అయిన రక్షకులు, సరి అయిన పోషకులు ఈనాటి యువతి యువకులే.
1: ఫర్ దిస్ వరల్డ్ ద ప్రొటెక్టర్స్ అండ్ ద వన్ హూల్ అప్ హోల్డ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ యంగ్ మెన్ అండ్ విమెన్ అలోన్.
0: మీ ప్రవర్తనను పవిత్రమైన ప్రవర్తనగా మార్చుకోవాలి.
1: మేక్ యువర్ బిహేవియర్ సీక్రెట్.
0: దైవం యొక్క ప్రేమను మీరు అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: అదే హిందూ రాజా చెప్పాడు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని. స్వామి చెప్పేటువంటి ప్రతి విక్రయం కూడాను ఈ యొక్క ఆదర్శములే.
1: That's what Indula Arsha mentioned. My life is my message. Whatever Swami says, they are ideals only.
0: ఆదర్శాన్ని మనం వదలకూడదు.
1: You should never give up ideals in life.
0: కానీ ఈనాటి ప్రపంచంలో,
1: but in today's world,
0: ఆశలు పెంచుకుంటున్నాము.
1: We have many desires.
0: ఆదర్శాలు మర్చిపోతున్నాము.
1: We are forgetting ideals.
0: స్వార్థమును పెంచుకుంటున్నాము.
1: We are increasing developing our
0: selfishness. మర్చిపోతున్నాము.
1: And we are forgetting the spirituality.
0: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నాము.
1: అటాచ్మెంట్ టు ద బాడీ.
0: దేశాభిమానాన్ని విస్మరిస్తున్నాము.
1: వి హావ్ ఫర్గాటెన్ ది సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం.
0: ఇంకా ఏ రీతిగా మనం జీవితాన్ని గడపవచ్చు?
1: హౌ కెన్ వి లీడ్ అవర్ లైవ్స్ దెన్?
0: దేశాన్ని మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ కంట్రీ.
0: మర్చిదే దేహాన్నైనా మర్చు.
1: ఫర్గెటింగ్ దేశ ద కంట్రీ అమౌంటింగ్ ది ఫర్గెటింగ్ యువర్ ఓన్ బాడీ.
0: మహర్షులు,
1: ఏన్షియంట్ సేజెస్,
0: ప్రాచీనపు మన పెద్దలు,
1: ఏన్షియంట్ ఎల్డర్స్
0: ఆదర్శమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చారు.
1: దే లెడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
1: దే హావ్ కారోనేటెడ్ దిస్ సాక్రిఫైస్.
0: న్యాయానికి కంకణం తొడిగారు.
1: దే హావ్ డిటర్మిన్డ్ టు అప్హోల్డ్ జస్టిస్.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: దే హావ్ వెల్కమ్ ది ట్రూత్.
0: త్యాగాన్ని విశ్వసించారు.
1: అండ్ దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సాక్రిఫైస్.
0: ఇది ఆనాటి పెద్దల యొక్క ఆచరణ.
1: దాట్ వాజ్ ద ప్రాక్టీస్ అమంగ్ ఎల్డర్స్ దెన్.
0: అందువల్లనే ఆనాటి పెద్దలంతా కూడా ఏ విధమైన అశాంతికి కానీ కష్టములకు కానీ గురి కాలేదు.
1: దట్స్ వై ఎల్డర్స్ నెవర్ సఫర్డ్.
0: నిరంతరం శాంతి భద్రతతో జీవిస్తూ వచ్చారు.
1: There was peace and security all the time.
0: ఈనాటి మానవులు క్షణక్షణములకు కూడా విచారం లేదు.
1: Whereas the present day human society is full of misery and anxiety. Why?
0: వారి యందు త్యాగము లేదు.
1: Because they have no sacrifice.
0: ధర్మము లేదు.
1: There is no righteousness.
0: సత్యము లేదు.
1: There is no truth.
0: ఈ రెండు లేనప్పుడు శాంతి ఏ రీతిగా ప్రాప్తిస్తుంది?
1: Without these things, how do you expect to be peaceful?
0: కనుకనే ఈనాటి యువతి యువకులంతా,
1: So young men and women today,
0: త్యాగానికి పట్టాభిషేకం కట్టాలి హృదయంలో.
1: దే షుడ్ కారనేట్ సాక్రిఫైస్ ఇన్ దర్ హార్ట్స్.
0: న్యాయం అనేటువంటి కిరీటాన్ని ధరించాలి.
1: దే షుడ్ వేర్ ద క్రౌన్ ఆఫ్ జస్టిస్.
0: సత్యం అనేటువంటి యొక్క ఖడ్గమును పూనుకోవాలి.
1: దే షుడ్ బి రెడీ విత్ ద స్వోర్డ్ ఆఫ్ ట్రూత్.
0: ఇది మన సంరక్షణ కానీ దేశ సంరక్షణ కానీ ప్రధానమైనటువంటి ఆయుధములు.
1: దిస్ ఈస్ ద వెపన్రీ దట్ ప్రొటెక్ట్స్ యువర్ బాడీ అండ్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
0: ఈనాడు ఇట్టి పరిస్థితులకు సరైనటువంటి ఆదర్శంగా లేకపోవడం చేతనే ప్రపంచమంతా కూడా కుళ్ళి కుమిలి కూలిపోతుండాలి.
1: బికాస్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ ఐడియలిజం ఐడియల్స్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ పుట్ టు రూయిన్.
0: ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండినట్టు నటిస్తున్నాడే కానీ హృదయమంతా మాలిన్యంతోనే దుఃఖములతోనే కుమిలిపోతుండాలి.
1: ఎవ్రీవన్ ప్రిటెండ్స్ యాజ్ ఇట్ ఈస్ హ్యాపీ బట్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ యాంగ్జైటీ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను లోపల ఉన్న ఆనందాన్ని బహిర్గతం గావించుకోవాలి.
1: Therefore everyone should express the latent
0: happiness.
1: We should not hate anybody.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: We should love God.
0: దైవాన్ని ప్రేమించినప్పుడు ఇతరులపై ద్వేషం అనేది ఏనాటి రాదు.
1: If you have love for God, you'll never hate anybody.
0: కనుక
1: so
0: యువతి యువకులు,
1: young men and women,
0: ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాలని,
1: the sort of life they want to lead,
0: వారి యొక్క జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటని,
1: దే షుడ్ నో ద పర్పస్ ఆఫ్ లైఫ్,
0: తాము గుర్తించడానికి పూనుకోవాలి.
1: దే షుడ్ డిటర్మిన్ టు నో దీస్ థింగ్స్.
0: హృదయంలో ఉండినటువంటి మాలిన్యాన్ని కడిగి వేయండి.
1: దే షుడ్ క్లియర్ క్లెన్స్ ది ఇన్నర్ పొల్యూషన్ ఇన్ ద హార్ట్.
0: అప్పుడే ఈ పాత్రలో ఏమైనా నింపుకోవచ్చు.
1: దెన్ యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ ఆఫ్ ద హార్ట్.
0: ఏమి లేని పాత్రనైనా ఏమైనా నింపుకోవచ్చు.
1: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ ఎంప్టీ, యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్ యూ వాంట్.
0: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా,
1: And that head which is fully stuffed with all the dirt, can you fill it up with anything? Unless the head is empty, you can never fill it up with the spirituality. So we should empty our head by removing, by giving up all the vices and wicked thinking.
0: Nirmalamaina chittamunu,
1: pure heart,
0: nisvarthamaina.
1: And then selfless service you should experience. You may be anywhere, take to service.
0: Hands in the society, head in the forest.
1: That's what Bhagavan said, hands in society, head in the forest. That is
0: real rest.
1: That is the real rest.
0: Any service you may do,
1: any service you may do,
0: ఈ హృదయములో కానీ తల లోపల కానీ ఏ విధమైనటువంటి విచారానికి అవకాశం అందించకూడదు.
1: You should never fill your heart or the mind with these worries and trivialities.
0: కనుక
1: అచంచలమైనటువంటి
0: బుద్ధిని,
1: with unwavering mind,
0: నిశ్చలమైనటువంటి దృష్టిని,
1: with a steady vision,
0: ఈనాటి నుంచి మనం పెంచుకోవాలి.
1: You should develop from today.
0: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఈ ప్రపంచంలో దైవత్వంగా రూపొందుతుంది.
1: Then only the divinity will express.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: The knower of the Brahman becomes Brahman in turn.
0: నీవు దైవ భావమును పొందినప్పుడు నీవు దైవంగానే మారుతావు.
1: When once you entertain divine thoughts, you become divine.
0: నీవు కేవలం మృగ భావమునంత పెట్టుకోవటంల నీవు మృగంగానే మారిపోతావు.
1: With animal thoughts, you become animal. All the thoughts and the vices and wicked thinking and maneuvering today does not speak of any human nature.
0: అన్ని దేశముల వారికి కూడాను అందులో భారతదేశం వారికి మరింత బాగా అనుభవము.
1: People of all countries and people of Bharat in particular, they know this.
0: రామాయణమునందు మహా గొప్ప విద్యావంతుడు రావణాసురుడు.
1: ఇన్ ద సీక్రెట్ ఎపిక్ రామాయణ, రావణ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: అంతటి విద్యావంతుడే రాముడు కూడాను.
1: రామ ఈజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ హైలీ.
0: విద్యను చదువుతున్నాం మనము.
1: టుడే వీ థింక్ ఆఫ్ దిస్ స్టడీ ఎడ్యుకేషన్.
0: కానీ ఇరువురు కూడా విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు.
1: బోత్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: మంచివాడు చదువుతున్నాడు, చెడ్డవాడు చదువుతున్నాడు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ స్టడీ ఈక్వలే.
0: కానీ ఇక్కడ రెండు విధమైనటువంటి విషయాలు మనం విచారించాలి.
1: హియర్ వీ షుడ్ నో టూ ఆస్పెక్ట్స్.
0: నేను గొప్పవాడు కావాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: సమ్ వాంట్ టు బికమ్ గ్రేట్.
0: నేను మంచివాడు కావాలని మరికొంతమంది వాదిస్తుంటారు.
1: సమ్ వాంట్ టు బికమ్ గుడ్.
0: ఈ మంచికి గొప్పకు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్?
0: మంచివానికి గొప్పవానికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద గుడ్ అండ్ గ్రేట్.
0: తల్లిదండ్రులు కూడాను మా కుమారుడు గొప్పవాడు కావాలి అనుకుంటారు.
1: ఆల్ పేరెంట్స్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు బి గ్రేట్.
0: ఎంతో గొప్ప కావాలి.
1: ఇన్ వాట్ ఆస్పెక్ట్
0: వారికి తెలియదు.
1: దే డోంట్ నో.
0: ఏదో గొప్ప చదువు చదవాలి, గొప్ప ఉద్యోగం చేయాలి, గొప్ప ధనమును సంపాదించాలి, ఇది గొప్పతనం అని భావిస్తున్నారు.
1: పేరెంట్స్ కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ గ్రేట్నెస్.
0: కానీ మంచివాడు కావాలని ఆశించడంలో ఏది మంచిది?
1: ఇఫ్ యూ వాంట్ బి గుడ్, వాట్ ఈస్ దట్ రియలీ గుడ్?
0: కానీ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో.
0: నారాయణుని యందు నరుణ్ణి దర్శించినటువంటి వాడు గొప్పవాడు.
1: ద వన్ హూ ఫైండ్స్ ది హ్యూమన్ నేచర్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ ద డివినిటీ అండ్ వైస్ వర్సా ఇస్ ది నోబ్లెస్ట్.
0: నరుణ్ణి యందు నారాయణుని దర్శించినటువంటి వాడు మంచివాడు.
1: అండ్ ద వన్ హూ ఫీల్స్ సీస్ ద డివినిటీ ఇన్ మ్యాన్ ఈస్ గుడ్ మ్యాన్.
0: కనుకనే నరుని యందు నారాయణుని దర్శించేస్తే అది మంచితనం.
1: సో ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ గుడ్నెస్ టు సీ గాడ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నారాయణ యందు కూడా నరుని దర్శించిన వాడు గొప్పవాడు అనుకోవచ్చు.
1: యు మే కన్సిడర్ గ్రేట్ ఇఫ్ హీ సీస్ మ్యాన్ ఇన్ గాడ్.
0: మంచితనం లేకుండా గొప్పతనం ఉండి ప్రయోజనం లేదు.
1: వితౌట్ గుడ్నెస్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీ గ్రేట్నెస్.
0: కాబట్టి మంచితనమే మనం సంపాదించాలి, కానీ గొప్పతనం మనకు అక్కర్లేదు.
1: సో యూ మస్ట్ బి గుడ్ ఫస్ట్, నథింగ్ టు డూ విత్ గ్రేట్నెస్.
0: ఈనాడు ఎంతమందో గొప్పవారంతా ఉన్నారు.
1: దేర్ మెనీ గ్రేట్ పీపుల్.
0: వారి వల్ల దేశంలో కలిగినటువంటి ఒక ఉపయోగం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ టు దిస్ కంట్రీ?
0: కనుకనే రావణుడు చదివాడు.
1: రావణ వాజ్ ఎడ్యుకేటెడ్.
0: రామును చదివాడు.
1: రామ ఆల్సో.
0: కానీ
1: బట్
0: ఇందులో మంచివాడు రాముడు, గొప్పవాడు రావణుడు.
1: రామ ఈస్ గుడ్, రావణ ఈస్ గ్రేట్.
0: గ్రేట్ అయితే ఏ విధంగా గ్రేట్?
1: ఇన్ వాట్?
0: గొప్ప తపస్సు చేశాడు.
1: హి డిడ్ పెనెన్స్.
0: కానీ చదివిన చదువును తాను జీర్ణించుకోలేదు.
1: హి కుడ్ నాట్ డైజెస్ట్ అసిమిలేట్ ఆల్ ది నాలెడ్జ్ దట్ హి అక్వైర్డ్.
0: ఈ జీర్ణించుకోలేకపోవడం చేత,
1: as he could not assimilate,
0: అజీర్ణ రోగం అతనికి ప్రారంభమైంది.
1: హి సఫర్డ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: ఈ అజీర్ణ రోగమే అజ్ఞానము.
1: దిస్ ఇండైజెషన్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం నుండి ఆరంభమైనటువంటి ఈ దుర్గుణములు.
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ ది అదర్ వైసెస్ ఫాలో.
0: తన వాంఛనను తాను నిర్మూలం గావించుకోలేక,
1: he could not control his desire.
0: Vamshamne nashanam chesukunnadu.
1: He has ruined the entire clan.
0: Tarampulanu thanu arikattukoleka,
1: he could not control his
0: thana thammulane champukunnadu.
1: He was responsible for the death of his brothers.
0: కోరికలను అదుపులో పెట్టుకునలేక కొడుకును కూడా చంపుకున్నాడు.
1: అండ్ హి వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెత్ ఆఫ్ హిస్ సన్.
0: రాగమును అదుపులో పెట్టుకోలేక రాజ్యాన్నంతా భస్మం చేసుకున్నాడు.
1: బికాజ్ హి కుడ్ నాట్ కంట్రోల్ రాగా ది అటాచ్మెంట్ హి లాస్ట్ రాజ్య ద కింగ్డమ్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: కనుకనే ఈ చదువుకున్నటువంటి వాడైనప్పటికీ ఇతను దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు ఈ విధంగా ఉంటున్నాయి.
1: దో హీ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ హీ హాస్ ఇన్ హిమ్ ఆల్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్.
0: రాగములే లేకపోతే రాక్షసులే నశించి ఉండరు.
1: హాడ్ దేర్ బీన్ నో అటాచ్మెంట్ ది రాక్షసులే వుడ్ హావ్ బీన్ కిల్డ్.
0: వంశమే నాశనం చేసుకుని ఉండడు.
1: హాడ్ దేర్ బీన్ నో డిజైర్ అట్ ఆల్ ద క్లాన్ వుడ్ నాట్ హావ్ బీన్ లాస్ట్.
0: ఈ తలంపులే తనలో లేకుండా ఉంటుంటే తమ్ముడను కూడా చంపుకొని ఉండడు.
1: హాడ్ దేర్ బీన్ నో థాట్స్ అట్ ఆల్ ద బ్రదర్స్ వుడ్ నాట్ హావ్ డైడ్.
0: ఈ కోరికని రావణంలో లేకపోతే కొడుకులను చంపుకొని ఉండడు.
1: హాడ్ దేర్ నాట్ బీన్ డిజైర్ ద సన్స్ వుడ్ నాట్ హావ్ డైడ్.
0: కనుకనే ఈ కోరికలు, రాగములు, తలంపులే మానవుని ఇంత రాక్షసునిగా రూపొందింపజేస్తుంది.
1: దేర్ఫోర్ మ్యాన్ బికమ్స్ ఎ డెమన్ బికాస్ ఆఫ్ ద డిజైర్, అటాచ్మెంట్ అండ్ థాట్.
0: కనుక ఉండవలసింది ఒక కోరిక.
1: We should have only one desire.
0: అదే దైవ ప్రీతి.
1: That is love of God.
0: అదే పాప భీతి.
1: That is the fear of sin.
0: ఈ రెండింటిని మనం చక్కగా తీసుకుంటే ఎంతటి గొప్పవారైనా కూడా కావచ్చును.
1: With these two, you can become very great.
0: కానీ రాముడు సత్యానికి అంకితమైపోయాడు.
1: బట్ రామ డెడికేటెడ్
0: ధర్మానికి అంకితమైపోయాడు.
1: ఇస్ డెడికేటెడ్ టు ధర్మ.
0: సత్యం వద, ధర్మం చెర.
1: స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ.
0: సత్యాన్ని చెప్తూ వచ్చాడు.
1: హి స్టార్టెడ్ స్పీకింగ్.
0: ధర్మాన్ని అనుసరిస్తూ వచ్చాడు.
1: హి ఫాలోడ్ ధర్మ.
0: అందువల్లనే అతను గొప్పవాడై కాకుండా మంచివాడిగా అయ్యాడు.
1: దేర్ఫోర్ హి హస్ బికమ్ గుడ్.
0: ఎన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ ఇప్పటికి కూడాను రామ అంటే గౌరవాన్ని అందుకోగలుగుతున్నాడు.
1: థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై. Yet Rama is respected today.
0: మానవుని ఎందుకును మాధవత్వాన్ని చూపించాడు రాముడు.
1: Rama has shown the divinity in a human being.
0: దైవం మానుష రూపేణ.
1: God comes in human form.
0: అది మంచితనం.
1: That is goodness.
0: దేవుడిలో నరుని చూడటము అది గొప్పతనం కాదు.
1: To see man in God, nothing great about it.
0: అది నీ యొక్క వాంఛ.
1: That is your desire.
0: నీ యొక్క ఇమాజినేషన్.
1: That is your imagination.
0: నీ యొక్క రిఫ్లెక్షన్.
1: That is your
0: నీ యొక్క రియాక్షన్.
1: That is your reaction.
0: నీ యొక్క రీసౌండ్.
1: That is your resound.
0: నీవు మానవుడిగా ఉంటున్నావు. మానవుడిగా తెలుసుకున్నాం.
1: బికాస్ యూఆర్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. దైవంలో గాడ్ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నీ గొప్పతనం ఏముంటుంది?
1: వాట్ ఈస్ గ్రేట్నెస్ ఇన్ సీయింగ్ హ్యూమన్ ఇన్ ద డివైన్?
0: కాదు కాదు, మానవుని ఎందుకు నువ్వు దైవాన్ని చూడాలి?
1: యూ షుడ్ సీ గాడ్ ఇన్ మ్యాన్.
0: అది మంచితనం.
1: దట్ ఈస్ గుడ్నెస్.
0: కనుక మంచితనంకు గొప్పతనంకు ఉండినటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించు రావాలి.
1: వీ షుడ్ నో క్లియర్లీ ది డిఫరెన్స్ బిట్వీన్ గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్.
0: మనము మంచివారు కావాలా కానీ గొప్పవారు కానక్కర్లేదు.
1: వీ షుడ్ బి గుడ్ అండ్ నాట్ గ్రేట్.
0: ఏమిటి గొప్పవారు?
1: వాట్ ఈస్ దట్?
0: గొప్ప ధనం ఉండవచ్చును.
1: Yes, got lot of wealth.
0: గొప్ప విద్య ఉండవచ్చును.
1: Maybe highly educated.
0: గొప్ప బలం ఉండవచ్చును.
1: Maybe strong physically.
0: గొప్ప సైన్యం ఉండవచ్చును.
1: Yeah, have
0: గొప్ప అధికారం ఉండవచ్చును.
1: Position.
0: కానీ ఇది ఎంతవరకు?
1: How long they last?
0: నీకు ఆ అధికారం ఉండినంత వరకు.
1: They last until you are in position.
0: ఎవరు కూడా ఇంటిలో వారు కూడా నిన్ను గౌరవించరు.
1: Later even house people, their residents.
0: ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ గా ఉంటుండి.
1: One may be a prime minister.
0: ఆ పదవి ఉండినంత వరకును అనేక మంది అతని ఇంటి చుట్టూ తిరుగుతారు.
1: So long he is in position, people will go around his residence.
0: ఆ పదవి నుండి రిటైర్ అయిపోయిన తక్షణమే,
1: the moment he retires,
0: రిక్షా వాడు కూడా అమ్మ డబ్బు ఇచ్చేసేయండి అంటారు.
1: Even rickshaw fellow demands money.
0: గౌరవించడు.
1: No one will respect him.
0: ఇది ఆ గొప్పతనము.
1: Is this sign of greatness?
0: ఈ గొప్పతనం అనేటువంటిది నేడు ఉంటుంది, రేపు పోతుంది.
1: The greatness is this sort made.
0: కానీ మంచితనం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
1: But goodness is permanent.
0: అందువల్లనే
1: సో
0: మంచికి మనం జీవితాన్ని అంకితం చేయాలి.
1: వి షుడ్ డెడికేట్ అవర్ లైఫ్స్ టు బి గుడ్.
0: మంచితనం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ గుడ్నెస్?
0: ధర్మంగా ఉండటము.
1: టు బి రైట్.
0: న్యాయంగా జీవించటము.
1: ఫుల్ ఆఫ్ జస్టిస్.
0: కేవలం అందరినీ ప్రేమించటము.
1: టు లవ్ ఆల్.
0: దైవత్వాన్ని మనం విశ్వసించటము.
1: హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దీనులను ప్రేమించటము.
1: లవ్ పీపుల్.
0: తిక్కులేని వారిని ఆదరించటము.
1: రెండర్ సర్వీస్ టు
0: మంచితనం యొక్క
1: హోల్ ఆన్. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్నెస్.
0: కనుకనే ఈనాడు మంచి గుణములు, మంచి పవిత్రమైన చర్యలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ all good feelings, good actions and sacred thoughts.
0: Yuvati yuvakulara,
1: young men and women,
0: ee naadu prarambhotsavam jarigindi kanukane,
1: today is inaugural session.
0: Ee naadu kevalam oka master plan maadri ee vidhanga undali, etta undali anukunte maatrame ee naadu vicharinchukundam.
1: We have only understood the master plan today, this morning.
0: Munmundu
1: in future, meeru
0: cheyavalsinatundi oka baadhyatalu, కర్తవ్యాలు, కర్మలు, ఆచరణలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ముచ్చటించుకుందాం.
1: యూ షుడ్ డిస్కస్ ఇన్ ఫుల్ యువర్ యాక్షన్ ప్లాన్, ద ఫ్యూచర్ యాక్టివిటీస్.
0: అన్నింటికీ ప్రధానమైనటువంటిది,
1: మోస్ట్ ఇంపార్టెంట్,
0: ఆధ్యాత్మిక మార్గంలో
1: ఇన్ స్పిరిచువల్ పాత్
0: నామస్మరణే.
1: యూ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని యొక్క నామం చేతనే నామినికులను పొందవచ్చును.
1: బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యూ కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నామస్మరణను మనము ఆ విధంగా పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ నామస్మరణ కూడా ప్రేమతో పెంచాలి.
1: We should develop it in full faith and love.
0: ప్రేమ ముదిత మనసే కో

0: విశ్వమందు విభుడు వెలుగొందుచుండును. విభునియందు విశ్వమెలుగుచుండు. విశ్వ విభుల మైత్రి విడదీయరానిది. విశ్వ విభుల మైత్రి విడదీయరానిది. వినుడు భారతీయ వీరసుతుడా.
1: The Lord will be shining resplendent in the world, and world also shines resplendently in the Lord. The relationship between the world and the Lord is inseparable, inextricable. Listen, O the heroes of Bharat.
0: విద్యయసగును వినయము, వినయములను కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు, ధనము వలన ధర్మంబు, ధర్మం వలన ఐహికామిష్మికములు నందు నరుడు.
1: ఎడ్యుకేషన్ బెస్టోస్ హ్యూమిలిటీ, హ్యూమిలిటీ కన్ఫర్స్ డిజర్వ్డ్నెస్. Deservedness will help one to obtain wealth and prosperity. Through that one can perform charities and such other righteous acts. And through it one would be able to get the peace and plenty in this world and in the world beyond.
0: Vidyarthulara, prachina kalamuna విద్యను అభ్యసించుటకై గురువుల చెంత చేరినప్పుడు అట్టి విద్యార్థులకు వినేయుడు అనేటువంటి పేరు పెట్టినవారు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్, ఏన్షియంట్ డేస్, వెన్ ది స్టూడెంట్స్ అప్రోచ్డ్ ద ప్రిసెప్టర్స్ ఫార్ ఎడ్యుకేషన్, ది స్టూడెంట్స్ వర్ నేమ్డ్ యాజ్ వినేయుడు, ఒబీడియంట్ వన్.
0: వినేయుడనగా వినయ విధేయతను నేర్చుటకై వెళ్లేటువంటి వ్యక్తికి వినేయుడు అంటారు.
1: వినయుడు యాక్చువల్లీ మీన్స్ ద వన్ హూ హాస్ గాన్ టు లెర్న్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: కానీ క్రమక్రమేణా ఈ వినేయుడు అనేటి పదమునకు విరుద్ధమైనటువంటి అర్థమును కల్పించి విద్యార్థి అనేటువంటి పేరును నియమిస్తూ వచ్చారు.
1: యాజ్ టైమ్ పాస్డ్ బై ది వర్డ్ వినయుడు వాజ్ రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ అండ్ ఇట్ వాజ్ గివెన్ ద నేమ్ విద్యార్థి.
0: విద్యార్థి అనగా విజ్ఞాన సముపార్జితము చేసేటువంటి వాడు.
1: విద్యార్థి రెఫర్స్ టు ఎ పర్సన్ హూ ఈజ్ సీకింగ్ సైన్స్ అండ్ విజ్డమ్,
0: అనగా విద్యను నేర్చేటువంటి వాడు అని.
1: One who is learning education.
0: Vinaya vidhyata nundi vidyaku digajari poyindi.
1: From the heights of humility and obedience there was a fall to vidyarthi seeking only education.
0: Kaani ippudu vidyarthi dasa nundi kevalam vishyarthiga maaripothu vastunnadu ee vyakti.
1: There is a further deterioration in the approach of the student. Even from seeking education and learning, he is seeking only the vishayas, various objects.
0: Anaga vidya yokka jnanamu kevalam shastra jnanam ani, anubhava jnanam ani, viveka jnanam ani, laukika jnanam ani nalugu vidhamuluga vibhajistu vacharu.
1: The education was classified into four types: శాస్త్ర జ్ఞాన, నాలెడ్జ్ ఆఫ్ స్క్రిప్చర్స్, అనుభవ జ్ఞాన, నాలెడ్జ్ ఒబ్టెయిన్ బై ఎక్స్పీరియన్స్, అండ్ లోక జ్ఞాన, నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్. వివేక జ్ఞాన, నాలెడ్జ్ ఆఫ్ విజ్డమ్ ఆర్ డిస్క్రిమినేషన్.
0: ఈ శాస్త్ర జ్ఞానం అనేటువంటిదే ఇప్పుడు రసాయన జ్ఞానము, పదార్థ జ్ఞానము, వృక్ష జ్ఞానము, జీవ జ్ఞానము,
1: This Shastra Gnana may be explained in terms of the modern terminology, physics, chemistry, botany and zoology.
0: ఇది విషయాలకు సంబంధించినటువంటిది.
1: ఆల్ దీస్ రిలేట్ టు ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్.
0: కనుకనే విద్యార్థి నుండి విషయార్థికి దిగజారిపోయింది.
1: దస్ దెర్ ఇస్ ఎ ఫాల్ ఆర్ ఎ డిటీరియరేషన్ ఫ్రమ్ సీకింగ్ రియల్ ఎడ్యుకేషన్ టు సీకింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్.
0: ఈనాటి విద్యార్థికి విద్య అంటే ఏమిటో అనేటువంటి ఒక విషయాన్ని కూడాను విస్మరిస్తూ పోతున్నాడు.
1: టుడే స్టూడెంట్ is giving up understanding the correct meaning of education.
0: Shastra jnanamuto paatu prati vyakti kudanu anubhava jnanam sampadinchali.
1: Along with the knowledge of science, one has to acquire the knowledge obtained by experience.
0: Anubhava jnanam ga lenatunti vidya kani vivekam kani lokamunaku emattam kudanu ఉపయోగించవు.
1: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ విజ్డమ్ వన్ ఇస్ సీకింగ్, ఇట్ వుడ్ నాట్ బి యూస్ఫుల్ టు ద వరల్డ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ అపాన్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవ జ్ఞానము మానవునకు ఎంత ప్రధానమో,
1: జస్ట్ యాజ్ ది నాలెడ్జ్ ఒబ్టెయిన్ బై ఎక్స్పీరియన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్,
0: దానిని జగత్తునందు అనుభవరీతిగా అనగా స్వరూపరీతిగా అందించినటువంటి యొక్క విజ్ఞానం కూడాను అనగా వివేక జ్ఞానం కూడాను మానవునికి అంత అవసరం.
1: టు ది సేమ్ ఎక్స్టెంట్ నాలెడ్జ్ ఒబ్టెయిన్ బై ఎక్స్పీరియన్స్ బేస్డ్ అపాన్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్.
0: ఈ వివేకం అనేటువంటి దానికి విద్యకు కొంత విరుద్ధమైనటువంటి సంబంధం ఉన్నది.
1: This discrimination may differ from the worldly education.
0: Vivekam leni vidya vichachana leni gnanamu manavuni ranimpa cheyadu.
1: Man will not shine with education devoid of discrimination and wisdom devoid of the discretion.
0: Vivekam veru vidya veru.
1: There is a difference between viveka, that is discrimination, and vidya, education.
0: Vivekam anaga manchi chedalaku madhyam undinatvanti vyathyasam.
1: Vivekam or discrimination refers to the capacity to distinguish between good from bad.
0: Sukha dukkhamulaku madhyam undinatvanti vyathyasam.
1: The difference that exists between joy and sorrow.
0: Satya satyamulaku madhyam undinatvanti vyathyasam.
1: The difference that exists between the truth and untruth.
0: Gurtinchute vivekamu ani.
1: Recognizing that kind of difference may be described as discrimination on viveka.
0: Ee ga vivekamunu gurtinchina tarvata anaga ee vyathyasamunu gurtinchina tarvata,
1: after recognizing the type of distinction between the two things,
0: deniki eppudu ekkada etla daniki taginatvanti okka ముఖ్యత్వం ఇవ్వాలి అనేటువంటి ఒక విచారణను శక్తి సామర్థ్యములతో విచారించడమే విఘ్నత.
1: విఘ్నత రెఫర్స్ టు ద కెపాసిటీ టు టేక్ ఇన్ టు అకౌంట్ ది సర్కమ్స్టెన్సెస్, ద టైమ్ అండ్ ది వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ గో టు మేకప్ ఎ సర్కమ్స్టెన్స్ వైల్ యూజింగ్ ది డిస్క్రిమినేషన్.
0: ఏ వస్తువునకు ఏ ప్రదేశమున ఏ కాలమున ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటువంటి ఒక విషయాన్ని విచారించి కొంత దాన్ని నిర్ణయించేటువంటి శక్తి, దానికి తగినటువంటి ఒక ముఖ్యత్వం ఇవ్వాలి అనేటువంటి ఒక విచారణను శక్తి సామర్థ్యములతో విచారించడమే

0: విషయాన్ని విచారించి కొంత దాన్ని నిర్ణయించేటువంటి శక్తికి విజ్ఞత అని పేరు.
1: దట్ కెపాసిటీ విచ్ ఎనేబుల్స్ ఎ పర్సన్ టు గివ్ ప్రాపర్ ఇంపార్టెన్స్ టు ప్రాపర్ థింగ్స్ డిపెండింగ్ అపాన్ ద టైమ్, సిచ్యుయేషన్ అండ్ సర్కమ్స్టెన్సెస్, దాట్ పర్టికులర్ కెపాసిటీ ఈజ్ విజ్ఞత.
0: ఈ విజ్ఞత అనేటువంటిది వివేకంలోని అంతర్భాగమే.
1: దిస్ విజ్ఞత ఈజ్ ఎసెన్షియలీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ వివేక డిస్క్రిమినేషన్.
0: వివేక విచక్షణ లేనటువంటి వాడు సన్మార్గంలో ప్రవేశించలేడు.
1: ఎ పర్సన్ హూ ఈజ్ డివైడ్ ఆఫ్ వివేక అండ్ విచక్షణ కెన్ నెవర్ టేక్ ద రైట్ పాత్.
0: సన్మార్గ జీవితాన్ని గడపాలని ఆశించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను వివేక విజ్ఞానంతో జీవించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ హూ వాంట్స్ టు ఫాలో ది రైట్ పాత్ అండ్ పాత్ ఆఫ్ రైచియస్నెస్ మస్ట్ అండర్స్టాండ్ వివేక అండ్ విజ్ఞత.
0: వివేకం లేనటువంటి విద్యలు కేవలము ఒక విచక్షణను కూడా చూపలేవు.
1: ఎడ్యుకేషన్ డివైడ్ ఆఫ్ వివేక కెనాట్ ఆల్సో షో విచక్షణ.
0: ఐన్స్టీన్ కూడా ఒకనొక సమయంలో అన్నాడు, కార్యాన్ని సాధించలేనటువంటి యొక్క జ్ఞానము నిరుపయోగము.
1: ఈవెన్ ఐన్స్టీన్ హెస్ డిక్లర్డ్ వన్స్ దట్ దట్ పర్టికులర్ నాలెడ్జ్ విచ్ కెనాట్ హెల్ప్ యూ టు అచీవ్ థింగ్స్.
0: జ్ఞానము లేని కార్యము మూర్ఖత్వము అన్నాడు.
1: An action without having wisdom is foolishness, he said.
0: Mana gnanamu karyani sadhinchetuntidiga untundali.
1: All our knowledge must be such that it must help us to achieve success in whatever we are.
0: Gnanamuto kudinetunti karyanga untundali.
1: It should be an action associated with wisdom.
0: Ee naadu karyani sadhinchaleinatunti yokka vijnanamu.
1: The scientists today are those హూ మైట్ నాట్
0: విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేనటువంటి యొక్క కార్యము.
1: దోస్ పీపుల్ హూ హ్యావ్ ది నాలెడ్జ్ బట్ హూ కెనాట్ అచీవ్ సక్సెస్,
0: కేవలం పేరుడుకు మాత్రమే ప్రఖ్యాతికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారే కాని మానవత్వం యొక్క విశిష్టతను గుర్తించడానికి ప్రయత్నించటం లేదు.
1: సచ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఆల్ దేర్ కెపాసిటీస్ ఓన్లీ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ నేమ్ అండ్ ఫేమ్. దే ఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు అకౌంట్
0: మానవతారహితమైనటువంటి యొక్క విజ్ఞాని ఎంత ధనవంతుడైనను, ఎంతటి విజ్ఞానవంతుడైనను, ఎంతటి విద్యావంతుడైనప్పటికీ సమాజం అతనిని గౌరవించదు.
1: వాట్ ఎవర్ గ్రేట్ అకాంప్లిష్మెంట్ ద సైంటిస్ట్ మైట్ హావ్ మేడ్ ఇన్ దట్ పర్టికులర్ స్పియర్, ఇఫ్ హీఈస్ నాట్ హ్యావింగ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ క్వాలిటీస్, హీ వుడ్ నాట్ బి రెస్పెక్టెడ్ బై ది సొసైటీ.
0: అట్టి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వ్యక్తి ప్రజామన్ననలను పొందలేడు.
1: That person who does not have those capacities would not be honored by people.
0: Anu parishodana shakti vacheta chanamulo brahmandamulanta bhasmiputam gavinchetvanti yokka manana hastralu kanipettavachunu.
1: By research in atomic energy and that science, one may be able to discover weapons which can destroy the entire universe.
0: Ade anu shakti parishodana chetane కొన్ని కోట్ల వోల్టేజ్ ని విద్యుత్ శక్తిని అభివృద్ధిపరచి తద్వారా పారిశ్రామికాన్ని వ్యవసాయకమును అభివృద్ధిపరచి దేశమును సస్యశ్యామలం గావించవచ్చును.
1: బై రీసెర్చ్ ఇన్ ది సేమ్ ఏరియా ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ యూజింగ్ ఇట్ ఫార్ పీస్ఫుల్ పర్పసెస్ యూ కెన్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ టు ఏ ట్యూన్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ వాట్స్ అండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ హెల్ప్ ది గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, దస్ బ్రింగింగ్ అబౌట్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది నేషన్.
0: ఇంతే కాదు, కోట్ల ప్రజలకు చేతికి పని అందించవచ్చును.
1: యూ బి ఏబుల్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ బై సచ్ రీసెర్చ్.
0: ఇట్టి లోకమునకు ఉపకారము చేయు వివేకమును ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఉపయోగించడమే ఈ విజ్ఞానం యొక్క పరమ లక్ష్యం.
1: ది ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ రీసెర్చ్ మస్ట్ బి టు హెల్ప్ పీపుల్ అండ్ టు బి యూస్ఫుల్ టు పీపుల్ ఫర్ దర్ గ్రోత్, ప్రాస్పెరిటీ అండ్ వెల్ఫేర్.
0: ఈ వివేక జ్ఞానమును లోక కళ్యాణార్థమై లోక సంగ్రహణార్థమై వినియోగించినప్పుడే ఇది సరైనటువంటి విద్యగా రూపొందుతుంది.
1: వెన్ యూ యూజ్ సచ్ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ పవర్ అండ్ రీసెర్చ్ ఫర్ ది వెల్ఫేర్,
0: లోక సంక్షోభమును సర్వనాశనమును గావించేటువంటి విద్యలు కేవలము ఒక వికృత మార్గాన్ని అనుసరించినటువంటి యొక్క తత్వాన్ని పొందుతుంది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది సొసైటీ,

0: If you use education for the destruction and for the sufferings of the society, it is very harmful.
1: ఇట్టి వ్యక్తుల యొక్క తత్వమును కూడాను ప్రపంచము దూషించుతుంది.
0: The philosophy and all the work relating to such destructive work by people will be criticized by the society at large.
1: ఇట్టి శక్తిని దుర్వినియోగపరుచుకునేటువంటి వ్యక్తులను లోక కంఠకులను కూడాను నిందిస్తుంది.
0: The world will criticize such people as people who have brought the world to harm if they use it for the destructive purposes.
1: నిజముగా మనం నేర్చినటువంటి విద్యలు మన సమాజమునకు మన తోటి మానవులకు తగినటువంటి యొక్క సహకారాన్ని సహాయమును మంచిని చేకూర్చేటువంటివిగా రూపొందాలి.
0: We should develop education and learning in such a way that it is useful for the fellow beings and for the society.
1: ఈ స్వార్థ పదార్థములను కూడా పెంచి యథార్థమైనటువంటి యొక్క రూపాన్ని నిరూపించేటువంటివిగా ఉండాలి.
0: దిస్ మస్ట్ హెల్ప్ ఎ పర్సన్ టు సర్వ్ హిమ్సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ ది సొసైటీ అండ్ ఆల్సో హెల్ప్ టు రియలైజ్ ద ట్రూత్.
1: శాస్త్ర జ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానము, అనుభవ జ్ఞానంతో పాటు వివేక జ్ఞానం కూడా నిరూపించాలి.
0: యు షుడ్ ఆల్సో డెవలప్ అలాంగ్ విత్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సైన్స్ నాలెడ్జ్ బేస్డ్ అపాన్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ అపాన్ డిస్క్రిమినేషన్.
1: ఈ మూడింటి సమ్మిళితమైనటువంటి జ్ఞానమును పొందినటువంటి వ్యక్తి తమ ఎదురుగా దూరంగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క గుణతత్వాన్ని కూడా సులభంగా అర్థం చేసుకోగలడు.
0: ఎ పర్సన్ హూ కంబైన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ఎ గుడ్ మిక్స్చర్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ వుడ్ బి ఏబుల్ టు కరెక్ట్లీ పర్సీవ్ ఎనీ అదర్ పర్సన్.
1: అనుభవ జ్ఞానము, విజ్ఞానము, విచక్షణ లేనటువంటి మానవుడు తమ చెంతనున్నటువంటి యొక్క పవిత్రమైన హృదయాన్ని కూడా గుర్తించుకోలేనటువంటి యొక్క అంధుడవుతాడు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ wisdom and discrimination would not be able to understand the extraordinary divine person who is very near him.
1: Kamala pushpamulo undinatunte makarandam yokka vasalanu kadu duranga unnatunte tummadainanu gurtinchi neruga kamalam paina vachivali aa makarandanni madhuryanni anubhavistundi.
0: Bee which may be at a very distant place recognizing the sweetness of the nectar that is there in the flower comes, collects it and enjoys it.
1: Kani aa kamalamune aadharam chesukoni chala kalamaina vishranti ni pondalani aashinchinatvanti kappa kamalam paina undinappudikini dani makarandanni grolaledu.
0: On the other hand, a frog which sits on the lotus itself, not being able to understand the preciousness of the lotus, takes only a little rest on the lotus, not
1: karanam vijnana vichakshana anekunti yokka విషయాన్ని గుర్తించుకోలేనటువంటి పరిస్థితియే.
0: ది రీజన్ ఫార్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ది ఫ్రాగ్ ఈజ్ ఇట్ డజంట్ హ్యావ్ డిస్క్రిమినేషన్ విజ్డమ్.
1: ప్రతి మానవుడు కూడాను శాస్త్రజ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానంతో పాటు వివేక జ్ఞానమును తప్పనిసరిగా మనము సంపాదించుకోవాలి.
0: ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఒబ్టెయిన్ అండ్ కల్టివేట్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సైన్స్ అండ్ శాస్త్రజ్ఞాన knowledge based upon experience and discrimination.
1: ee gandha parichayamainatunti yokka gnanamulanni kudanu kevalam lokaniki upayogamainatunti yokka vishayanni vidhananni taanu nerpalevu.
0: Book knowledge can never confer on a person knowledge which would be extremely useful and beneficial to the world.
1: ee shastra gnanamu anubhava gnanamu viveka gnanamto paatu laukika gnanam kudanu atyavasaram.
0: Along with the book knowledge, the knowledge based upon the experience and discrimination, one would have common world general knowledge also.
1: ee naligint gnanamunu paripurnanga arjinchinatunti vaadu andukunnatunti vaade vidyavantudu ani cheppavachu.
0: Only that person can be called an educated person who has mastered in all these four spheres of knowledge.
1: ee yokka laukika gnanam anetuntadi కేవలం గ్రంథముల ద్వారా అందుకునేటువంటిది కాదు.
0: నాలెడ్జ్ రిలేటింగ్ టు ద వరల్డ్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ ఎంటైర్లీ ఫ్రమ్ బుక్స్.
1: గురువుల యొక్క బోధనల చేత లభించేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ ది ప్రిసెప్టర్స్.
1: దేశాటనం చేయాలి.
0: వన్ హ్యాస్ టు ట్రావెల్ ఇన్ ది కంట్రీ ఇన్ ద వరల్డ్.
1: మన భారతీయ సంస్కృతిని అనుసరించి
0: ఇన్ కీపింగ్ విత్ ది కల్చర్
1: నాగరికతను పురస్కరించుకుని
0: taking civilization also into account
1: charitranu aadharamuga chesukoni
0: based upon the history of the nation
1: kala sampattini puraskarinchukoni
0: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్ట్స్ అండ్ కల్చర్,
1: అనేక ప్రాంతములు ఎందు ఉండేటువంటి అద్భుతమైన అఖండమైన,
0: వన్ హాస్ టు ట్రావెల్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ రికగ్నైజ్,
1: చిత్రకళలను శిల్పికలను కూడాను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ది నాలెడ్జ్ బేస్డ్ అపాన్ ది స్కల్ప్చర్ అండ్ ఆర్ట్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ విచ్ హావ్ మేనిఫెస్టెడ్,
1: ఆ ప్రాంతపు యొక్క ప్రజలు ఏ విధమైనటువంటి జీవితం గడుపుతున్నారు,
0: వాట్ టైప్ ఆఫ్ లైఫ్ ఇస్ బీయింగ్ లివ్డ్ బై పీపుల్ ఇన్ డిఫరెంట్,
1: వారి సంస్కృతి ఏ విధమైనటువంటి మార్గంలో నడుస్తున్నది,
0: వాట్ ఈస్ దర్ కల్చర్, హౌ ఆర్ ద లివింగ్ దర్ లైఫ్,
1: వారి వ్యాపారము కానీ వారి నిత్య జీవితం కానీ వారి రాజకీయము కానీ ఏ విధమైనటువంటి యొక్క వ్యవసాయంలో జరుగుతూ ఉంటుండాలి,
0: బీట్ అగ్రికల్చర్ బిజినెస్ ఆర్ డైలీ లైఫ్, వాట్ ఇస్ ద టైప్, వాట్ ఈస్ ద యూనిక్నెస్,
1: ఇవన్నీ కూడా కొంతకాలం వారితో కలిసిమెలిసి గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వన్ హాస్ టు లివ్ విత్ దెమ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ సబ్టిలిటీస్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ప్రాచీన భారతీయ యొక్క మహత్వంతమైనటువంటి యొక్క కళలను కూడాను మనం దర్శించాలి.
0: వీ హావ్ టు రియలీ విట్నెస్ అండ్ యాక్చువల్లీ హావ్,
1: ఈనాటి కూడాను అజంతా, ఎల్లోరా, హంపి ఇత్యాది యొక్క ప్రదేశములు యందు అనేక విధమైనటువంటి చిత్ర విచిత్రములతో కూడినటువంటి యొక్క సౌందర్యాలు కూడా మనకు దర్శింపచేస్తాయి.
0: We have to visit important cultural and important centers of history and archaeology like Ajanta.
1: ప్రకృతి సౌందర్యాన్ని మనం చక్కగా తిలకించడానికి ప్రయత్నించాలి.
0: We should also enjoy the beauty of nature.
1: పర్వతముల యొక్క అందమును, వృక్షముల యొక్క ఛాయను ఏ విధమైనటువంటి దీంట్లో ఏ విధంగా అనుభవిస్తున్నారు, దీని యొక్క అనుభూతులు మానవునికి ఏ విధమైనటువంటి సహాయంగా తోడ్పడుతున్నవి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి.
0: The beauty and different aspects of the lives of birds, bees and also the trees will have to be closely inquired into and looked into.
1: Kshetra darshanamulu, teertha yatralu kuda nu saaputu vachali.
0: One has to undertake pilgrimages also.
1: Kanukane prachina manavulu, bharatiyulu, ee vidhamainatundi yokka sankalpam drushti andunchukonige yatra roopamulo teertha yatralu sambandhamainatundi yokka margamunu anusaristu aa pradeshamulu yokka charitramunu సంస్కృతిని ఉన్నతమును తాను గుర్తిస్తూ వచ్చారు.
0: గ్రేట్ పీపుల్ ఆఫ్ ది ఏన్షియంట్ ఇండియా ప్రిస్క్రైబ్డ్ దిస్ పిల్గ్రిమేజెస్ అస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు అక్వైంట్ పీపుల్ విత్ ది కల్చర్ అండ్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్.
1: దానిని విద్యార్థి రంగం లోపల కూడాను కొంతవరకు వేరు పేరుగా తీర్చిదిద్ది దానికి ఎక్స్కర్షన్ అనేటువంటి పేరుతో విద్యార్థులను అనేక ప్రాంతములకు తీసుకుని పోవటము ప్రారంభించారు.
0: ఇన్ మోడర్న్ టైమ్స్ The pilgrimages have taken the place of excursions for the benefit of students who would go around the country experiencing different things.
1: ఈ ఎక్స్కర్షన్ అనేటువంటిది అనుభవ జ్ఞానమైన లౌకికమైనటువంటి జ్ఞానాన్ని బోధించడానికే తీసుకెళ్తాం.
0: The educational excursions are undertaken to give knowledge based upon experience.
1: ఈ లౌకిక జ్ఞానమే లేకుండినా శాస్త్ర జ్ఞానము, అనుభవ జ్ఞానము, వివేక జ్ఞానం కూడా నిరుపయోగమవుతుంది.
0: If they don't have the general knowledge and the knowledge of the world, whatever book knowledge they have, knowledge of experience, knowledge based upon discrimination, all that would be useless.
1: ee anninti endukudu vidya yokka saramsamainatundi vinayanni manam nirupinchali.
0: In all these aspects of education you have to essentially prove humility, which is an integral part of
1: vinayam leni vidya.
0: Education devoid of humility,
1: vichichana leni pani,
0: work devoid of discretion,
1: విజ్ఞత లేని పాండిత్యము,
0: స్కాలర్షిప్ విచ్ ఇస్ నాట్
1: బేస్డ్, మాధుర్యము లేని సంగీతము,
0: మ్యూజిక్ విచ్ ఇస్ నాట్ హార్మోనియస్,
1: కృతజ్ఞత లేనిటువంటి బంధుత్వము,
0: రిలేషన్షిప్ డివైడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్,
1: ఇంకా పవిత్రత లేనిటువంటి స్నేహము,
0: ఫ్రెండ్షిప్ డివైడ్ ఆఫ్ సేక్రెడ్నెస్,
1: క్రమశిక్షణ లేని సంఘము,
0: సొసైటీ వితౌట్ హ్యావింగ్ డిసిప్లిన్,
1: భక్తి లేనిటువంటి యొక్క కీర్తన,
0: మ్యూజిక్ డివైడ్ ఆఫ్ డివోషన్,
1: ఇవన్నీ కూడాను ప్రజారంజితం కానివ్వదు అని బోధిస్తూ వచ్చారు.
0: ఆల్ దీస్ థింగ్స్ కెన్ నెవర్ గివ్ జాయ్ టు ది పీపుల్ అట్ లార్జ్.
1: కనుక ప్రతి దానికి కూడాను ప్రాచీనులు అనేక విధములైనటువంటి కొన్ని అర్హతలను కూడాను నిరూపిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అవర్ ఏన్షియంట్ వన్స్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
1: ఈనాటి అర్హతలంతా కూడాను తమ ఇష్ట అయిష్టములపైన నిరూపిస్తూ వస్తున్నారు.
0: Today, the deservedness is decided based upon their own likes and dislikes.
1: నీవు చేసినా నేను చేసినా ఎవరు చేసినప్పటికీ తప్పు తప్పే, మంచి మంచి.
0: Whether you have committed a mistake or I have committed a mistake, a mistake is a mistake.
1: ఇలాంటి సమత్వ భావంతో న్యాయమును నిరూపించేటువంటి యొక్క విద్యను మనం అభ్యసించాలి.
0: We have to learn education which will be free from all types of partiality.
1: కొందరు పరదేశీయులు కావచ్చును, కొందరు స్వదేశీయులు కావచ్చును.
0: Some people may be foreigners, a few may be our own nationals.
1: స్వదేశీయులైనా పరదేశీయులైనప్పటికీ మానవత్వం ఒక్కటే.
0: Whether they belong to another nation or our own nation, a human being is a human being after all.
1: ఈ మంచి చెడ్డల యొక్క వ్యత్యాసాలను గుర్తింపజేసుకునేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
0: We have to learn education which can distinguish good from bad.
1: కానీ మనకు ఇష్టమే ఉండినా, ఎంతటి కష్టములైనా, ఎంతటి నష్టములైనా, అవి సుఖములు గానే ఇష్టములు గానే మనం భావిస్తాం.
0: ఇఫ్ యు లైక్ ఎ పర్టికులర్ థింగ్, హౌఎవర్ డిఫికల్ట్ బి ఇట్, వి కన్సిడర్ దట్ యాజ్ ఎ థింగ్ విచ్ వి లైక్ అండ్ విచ్ వి లవ్.
1: మనకు ఇష్టమే లేకుండినా, ఎంత మంచినైనా, ఎంత పవిత్రతనైనా కూడా మనం కష్టంగానే అనుభవిస్తాం.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్, ఇఫ్ రియలీ డోంట్ లైక్ ఇట్, వి కన్సిడర్ దట్ యాజ్ అన్సేక్రెడ్.
1: ఇది విద్య యొక్క వికృతి మార్గము.
0: This is a crooked way of the
1: vidyendu ee vidhamainatti yokka vikruti ni e maatram kodanu manam abhivruddhi parcharadu.
0: We should never develop that kind of crooked way of thinking in education.
1: Desha abhimanam undavachunu.
0: One may have patriotism.
1: Deha abhimanam undavachunu.
0: One may love one's own body.
1: Kaani abhimanam undinanta maatramuna tappunu oppunu tappuga manam bhavincharadu.
0: Just because of the patriotism or attachment to the body, we should not misinterpret good as bad and bad as good.
1: Kanuka ee national character anetundi dantlopala ee samatvanni manam chakkaga abhivruddhi parchukovali.
0: We have to develop this kind of equal mindedness and impartial outlook in the national character.
1: Ini konni udaharanamulu,
0: a few examples to illustrate this.
1: Purvamu swatantram raka purvamu bharat deshamunandu videshiyulu paripalana jarugutundetundi.
0: Before we got independence, foreigners used to rule Bharat.
1: అప్పుడు దేశ రక్షణకై 30,000 మంది సైన్యాన్ని సిపాయిలను నియమిస్తూ వచ్చారు.
0: At that point of time, during those days, there were only 30,000 people for the defense of the country.
1: రాజ్యమునకు 30,000 మంది మాత్రమే సిపాయిలను నియమించారు.
0: For the defense of such a vast land as Bharat, there were only
1: 30,000 మందితోనే ఈ రాజ్యాన్నంతా కూడా కంట్రోల్ అనగా అదుపులో పెట్టి సరైనటువంటి స్థితిలో నడిపిస్తూ వచ్చారు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ఓన్లీ 30,000 పీపుల్, దే హ్యాడ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ది వాస్ట్ ఏరియా. ఈ
1: 30,000 మంది సిపాయిలకు 50 లక్షలు అనగా 50 కోట్లు ధనమును వ్యయం చేస్తూ వచ్చారు బ్రిటిష్ వారు.
0: బ్రిటిషర్స్ స్పెంట్ 50 crores ఆఫ్ రూపీస్ మనీ ఆన్ దీస్ 30,000 పీపుల్.
1: అప్పుడు దేశాభిమానులైనటువంటి భారతీయులు బ్రిటిష్ వారిని నిందిస్తూ వచ్చారు.
0: డ్యూరింగ్ దోస్ డేస్ ఇండియన్స్ దే క్రిటిసైజ్ ది బ్రిటిషర్స్.
1: ఈ డిఫెన్స్ పేరు పైన 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు, భారతదేశాన్ని దోచుకుంటున్నారు, భారతదేశాన్ని ఒక బీదరికంగా రూపొందింపజేస్తున్నారు అని విమర్శిస్తూ వచ్చారు.
0: ద క్రిటిసిజం వాజ్ లైక్ దిస్ దాట్ దే ఆర్ స్పెండింగ్ 50 crores ఆఫ్ రూపీస్, దే ఆర్ ప్లండరింగ్, దే ఆర్ వేస్టింగ్, దే ఆర్ మేకింగ్ ది కంట్రీ పూర్ కంట్రీ.
1: దీనికి కారణమేమిటి? విదేశీయులు వచ్చి మన దేశంలో పరిపాలన చేస్తున్నారనేటువంటి దేశం పైన పుట్టినటువంటి ఒక భేదములే.
0: దిస్ క్రిటిసిజం వాజ్ ఎమినేటింగ్ ఫ్రమ్ హేట్రెడ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఇట్ వాజ్ బీయింగ్ రూల్డ్ బై
1: కానీ ఈ 40 సంవత్సరం లోపల స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని సంరక్షించుకునే నిమిత్తమై 15,000 మంది సిపాయిలు నియమించారు.
0: ఆఫ్టర్ ఇండిపెండెన్స్ within the course of 40 years we have 15 lakhs of soldiers for the defense of the country.
1: 30 lakhs undinatvanti sipayil nunchi 15,000 lakhs sipayil varaku marcharu manavaru.
0: From 30,000 people this has gone up to 15 lakhs of soldiers.
1: Ee 15,000 lakhs mandi sipayilakanta kodanu ippudu 12,000 crores అనగా 12,000 crores ఖర్చు పెడుతున్నారు డిఫెన్స్ లోపల.
0: ది డిఫెన్స్ బడ్జెట్ టుడే ఈస్ 12,000 crores ఆఫ్ రూపీస్ ఆన్ 15,000 lakhs ఆఫ్ పీపుల్.
1: అప్పుడు 50,000 crores మాత్రమే.
0: డ్యూరింగ్ దోస్ డేస్ ఇట్ వాజ్ ఓన్లీ 50 crores ఓన్లీ.
1: కానీ ఈనాడు చూస్తే ఇంత లక్షలు ఇన్ని కోట్లు అంతా కూడా ఖర్చు పెడుతున్నారంటే ఈనాడు మనం పెట్టేటువంటిది ఇది న్యాయం అనుకుంటున్నాం, వారు పెట్టింది అన్యాయం అనుకుంటున్నాం.
0: while they were spending only 50 crores of rupees, we are spending 12,000 crores of rupees. But we justified spending 12,000 crores of rupees now.
1: అంతవరకు మనం పోనక్కర్లేదు. మెడ్రాసు, కేరళ, ఆంధ్ర మూడు చేరినటువంటిది మెడ్రాస్ స్టేట్ గా ఉండేటువంటిది.
0: The undivided Madras state consisted of the present Madras, Tamil Nadu, Kerala and Andhra.
1: Inta pedda anaga Visakhapatnam modalu Kanyakumari varaku kudanu oke rajyanga undetundi.
0: From Visakhapatnam to Kanyakumari there was only one state.
1: 5000 mandi police undetundi varu.
0: The entire state had only 5000 police men.
1: ఈనాడు కొన్ని వేల మంది పోలీసులుగా అయిపోయారు.
0: టుడే ఏ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ పోలీస్ మెన్ ఆర్ దే.
1: ఇంత పోలీస్ కంతా చేరి ఒకే ఐజీపీ.
0: ఫర్ ది ఎంటైర్ స్టేట్ దెన్ దెర్ వాజ్ ఓన్లీ వన్ ఐజీపీ.
1: ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ కంతా కూడాను 15-16 మంది ఐజీపీలు తయారయ్యారు.
0: ఫర్ ఈచ్ వన్ ఆఫ్ ది త్రీ స్టేట్స్ టుడే దెర్ ఆర్ 15-16 ఐజీపీస్.
1: ఒక్క స్టేట్ కే అనగా ఈ మూడు స్టేట్లకు చేరి ఒక్క ఐజీపీగా ఉంటే ఈనాడు ఒక్కొక్క స్టేట్ కు 12-14 ఐజీపీలు. ఇది ఎంత ఖర్చుగా ఉంటుంటాడు.
0: వైల్ ఇన్ ది అర్లియర్ డేస్ దెర్ వాజ్ ఓన్లీ వన్ ఐజీపీ ఫర్ ది ఎంటైర్ అన్డివైడెడ్ మద్రాస్ స్టేట్. టుడే ఫర్ ఈచ్ వన్ ఆఫ్ ద స్టేట్ దెర్ ఆర్ 12 or 14 ఐజీపీ.
1: కనుకని ఈనాడు భారతదేశం అప్పులు పాలైపోతుంటుంది.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఇండియా ఈజ్ ఇన్కరింగ్ సచ్
1: ఖర్చు అధికము, ఆదాయం తక్కువ.
0: దెర్ ఈస్ excessive expenditure and there is less of income.
1: 12000 కోట్లు ఒక్క డిఫెన్స్ కు మాత్రమే ఖర్చు పెడుతున్నారు.
0: టుడే 12,000 crores of rupees is spent only on the defense of the country.
1: ఇంకా 10,000 కోట్లు అనేటువంటిది అప్పుకు వడ్డీగా చెల్లిస్తున్నారు.
0: 10,000 crores of rupees is given as interest on the debts taken.
1: మిగిలినటువంటి కోట్లంతా కూడా సంవత్సరానికి అధికం చేస్తూ జీతాలపైన అందిస్తున్నారు.
0: Thousands of crores of rupees they are spending on
1: mana bharatadeshamlo vasulayetunte yokka dhanam antai kodanu ee moodintike pradhananga vibhajistu unnaru.
0: Most of the income of the government is spent only on these three things: salaries, defense and
1: migilinatunte abhruddiki chetilo dhanam ledu.
0: As they have spent all the money on these three items they don't have further money.
1: Kaduga itara deshamlo nunchi appuga andukuntunnaru.
0: On account of this, they are resorting to borrowings from other countries.
1: ఇప్పుడు అప్పు మన భారతదేశానికి ఎంత ఉండాలంటే 33,000 కోట్లు అప్పుగా ఉంటుండాలి.
0: Today, the total debt of Bharat is 33,000 crores.
1: ఈ 33,000 కోట్ల అప్పు కంతా కూడాను ఒక్కొక్క సంవత్సరం కంతా కూడాను 10,000 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నారు.
0: The interest on our debt every year is 10,000 crores now.
1: అప్పు చేసినా మంచిదే కానీ తాకట్టు పెట్టడానికి మాత్రం మనం అంగీకరించరాదు.
0: We may take loan, but we should not
1: లింక క్రమక్రమేణా ఇది పెరిగి పెరిగి ఇంకా ఎంతవరకు అవుతుందో తాకట్టే పెట్టడానికి పూనుకుంటారో ఏమో చెప్పడానికి వీలు కాదు.
0: As we go on increasing the borrowings, a day may come when we may mortgage the country itself.
1: పూర్వం ఒక చిన్న ఉదాహరణ మీకు అందరికీ తెలుసును.
0: Here is a small example.
1: బ్రిటిష్ వారి పరిపాలన సమయం లోపల ఒక బ్యారెల్ పెట్రోల్ అంతా వస్తే 4 రూపాయలు.
0: వన్ బ్యారెల్ ఆఫ్ పెట్రోల్ ఇన్ ది డేస్ ఆఫ్ బ్రిటిష్ కాస్టెడ్ ఓన్లీ 4 రూపీస్.
1: అబ్బా 4 రూపాయలు వసూలు చేసి భారతదేశంలో కొల్లగొడుతున్నారు, ఒక బ్యారెల్ పెట్రోల్ కు 4 రూపాయల అని మన లీడర్స్ అంతా కూడా వారిని ఎదురు తిరిగారు.
0: ది నేషనల్ లీడర్స్ దోస్ డేస్ క్రిటిసైజ్డ్ ఫర్ ఎ బ్యారెల్ దే ఆర్ వేస్టింగ్ 4 రూపీస్.
1: ఈనాడు ఒక బ్యారెల్ పెట్రోల్ కు 400 రూపాయలు.
0: టుడే ఫర్ ఎ బ్యారెల్ ఇట్ కాస్ట్ 400 రూపీస్.
1: ఇది ఎవరు దోచుకుంటున్నారు? భారతీయులుగానే దోచుకుంటున్నారు. ఇలాంటి దోషములంతా కూడా నిర్మూలన గావించి మన విద్యార్థులు సహనమైన సానుభూతితో సరైనటువంటి యొక్క మార్గమునందు దీని పరిశుద్ధమైనటువంటి యొక్క రూపాన్ని తీర్చిదిద్దారని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి ఈజ్ విషింగ్ that all these defects and weaknesses will be removed by our own students with patience, perseverance and with determination.
1: Deenine shastra gnanam ani anubhav gnanam ani vivek gnanam anku moodu vedanta paribhashalata gnatum drashtum praveshtum ani cheptu vacharu.
0: In the parlance of the Vedantic language, the same thing like book knowledge, knowledge based upon experience, knowledge based upon discrimination are called జ్ఞాతుం ద్రష్టుం అండ్ ప్రవేష్టం,
1: ఈ మూడు మాత్రమే. అయితే దీని యందు శాస్త్ర జ్ఞానం అనగా ఏమిటి? గ్రంథంతో మనం దాని యొక్క విషయాన్ని గుర్తించటము.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ బుక్ నాలెడ్జ్? అక్వైంటింగ్ వన్ సెల్ఫ్ విత్ నాలెడ్జ్ గివెన్ ఇన్ ద బుక్స్,
1: అనగా ఒక పదార్థం యొక్క విషయాన్ని చక్కగా గ్రంథం ద్వారా మనకు తెలుసుకోవటము.
0: దట్ మీన్స్ ట్రైంగ్ టు నో క్లియర్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ బుక్.
1: గ్రంథం ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని మనము ప్రాక్టికల్ లో లాబొరేటరీ లోపల దానిని సరిగ్గా పరిశీలన చేయటము.
0: వాట్ ఎవర్ యూ హావ్ లెర్న్డ్ త్రూ బుక్స్ విల్ హావ్ టు బి పుట్ టు ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ ద లాబొరేటరీస్.
1: కనుక దీనిని ఎక్స్పెరిమెంట్ లో మనము దర్శించటము.
0: దట్ మీన్స్ గెటింగ్ ఎ విజన్ అండ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది
1: లాబొరేటరీ. దర్శించినటువంటి దానిని హృదయంలో హత్తుకుని పోయినట్టుగా మనం దానిని ప్రవేశింప చేసుకోవటం.
0: వాట్ ఎవర్ యూ హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ హాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ సైడ్ ది హార్ట్.
1: ఈ మూడింటి యొక్క చేరికనే దీని యొక్క సరి అయిన పూర్ణత్వం.
0: ఓన్లీ వెన్ యూ గెట్ మాస్టరీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ దెన్ యూ హావ్ కంప్లీట్.
1: కేవలం గ్రంథంతో మనం చదివినంత మాత్రమే మనం జ్ఞానులు కాలేము.
0: బై మియర్ బుక్ నాలెడ్జ్ అండ్ స్టడీంగ్ ఆఫ్ ద బుక్స్ యూ కెనాట్ బికమ్ ఎ నాలెడ్జబుల్.
1: మనం లాబొరేటరీలో దాన్ని దర్శించినంత మాత్రమే మనం పూర్ణ జ్ఞానులు కాలేము.
0: బై మియర్లీ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ది ఎక్స్పెరిమెంట్స్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్.
1: దర్శించినటువంటి దానిని హృదయంలో చేర్చుకోవాలి.
0: యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ వాట్ యూ హ్యావ్ జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సైడ్ యువర్ ఓన్ హార్ట్.
1: చిన్న ఉదాహరణము,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: నీకు ఒక ఫలం పైన చాలా ఇష్టంగా ఉంటుంది.
0: యూ హ్యావ్ లైక్ ఎ పర్టికులర్ ఫ్రూట్.
1: ఈ ఫలములు మార్కెట్ కు వచ్చినాయి అని ఎవరో నీకు ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు.
0: యువర్ ఫ్రెండ్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ యూ దట్ ఫ్రూట్ హ్యాస్ అరైవ్డ్ ఇన్ ద మార్కెట్.
1: ఇది కేవలం ఒక శాస్త్ర జ్ఞానం, అనగా వినికిడి చేత తెలిసినటువంటి విషయం.
0: దిస్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ బుక్ ఆర్ బుక్ నాలెడ్జ్ విచ్ హావ్ ఆబ్టైన్డ్ త్రూ హియరింగ్.
1: నేను ఆశించినటువంటి ఫలములు మార్కెట్ కు వచ్చినాయట అని కొంత సంతోషం పెరుగుతుంది.
0: యూ గెట్ డిలైటెడ్ ఆన్ హియరింగ్ దట్ ద ఫ్రూట్ విచ్ హావ్ లైక్డ్ హస్ కమ్ టు మార్కెట్.
1: అంత మాత్రం చేతనే మనకు కడుపులోకి ఆ ఫలం చేరలేదు.
0: By mere hearing, you have not been able to take the fruit.
1: నీవు మార్కెట్కు వెళ్ళాలి, నీవు ఆశించిన ఫలం ఉందా లేదా అని దర్శించాలి.
0: You have to go to the market and you have to just find out for yourself whether the fruit
1: ఆ దర్శించేటప్పటికి మరింత ఆనందం పెరిగిపోతుంది.
0: When you just look at the fruit which you wanted,
1: ఆనందం పెరిగింది కానీ ఆహారంగా చేరలేదు.
0: By increased delight, it has not become food for you as it.
1: దానిని డబ్బిచ్చి కొనుక్కొని దాన్ని భుజించాలి.
0: You have to buy it and eat it.
1: ఈ భుజించిన తర్వాత నీకు పరిపూర్ణ ఆనందము లభిస్తుంది, దాని యొక్క ఆహారము లోపల చేరిపోయింది.
0: వన్స్ యు హావ్ పార్టేకన్ ది ఫ్రూట్ యూ హావ్ టేకన్ ద ఫుడ్ ఇన్ సైడ్ ది స్టమక్ ఇట్ గివ్స్ యూ జాయ్.
1: వినటం జ్ఞాతుం, చూడటం ద్రష్టుం, తినటం ప్రవేష్టుం.
0: హియరింగ్ ఈజ్ జ్ఞాతుం టు నో ఇట్ అండ్ ద్రష్టుం దట్ ఈస్ సీయింగ్ ఇట్ హావింగ్ ఎ లుక్ అట్ ద ఫ్రూట్ ప్రవేష్టుం ఈజ్ ఈటింగ్ ఇట్.
1: అప్పుడే ఈ పరిపూర్ణత్వం ఆ ఫలం యొక్క పరిపూర్ణత్వాన్ని అనుభవించిన వాడు అవుతాడు.
0: దెన్ ఓన్లీ యూ హ్యావ్ కంప్లీట్లీ ఎంజాయ్డ్ ఫ్రూట్.
1: అదే విధంగానే మీరు చదివినటువంటి దానిని కేవలం చదివినంత మాత్రంతోనే మేము విద్యావంతులమని విర్రవీగరాదు. ఆ చదివినటువంటి దానిని అనుభూతి లోపల తెప్పించుకోవాలి. అనుభూతిలో తెప్పించుకున్నటువంటి దాన్ని ఆనందంతో మనం దాన్ని అనుభవించి ఇతరులకు అందించాలి.
0: ఇన్ ద సేమ్ వే by merely reading the books you cannot claim that you know the whole thing. You have to experience it. After you experience it, you have to establish in your heart and share it with others.
1: Idi priyamu modamu pramodamu ani maroka margamulo adhyatmika margamulandu prabodhistu vacharu.
0: In the spiritual terminology the same thing has been explained as priyam, modam and pramodam.
1: Priyam anaga emi? నీకు ఇష్టమొచ్చినటువంటి వారి విషయంలో, ఇష్టమొచ్చినటువంటి విషయాన్ని, ఇష్టమొచ్చినటువంటి వ్యక్తి విషయాన్ని నీవు విన్నప్పుడు చాలా ఆనందిస్తావు, దాన్ని చాలా ప్రేమతో అనుభవిస్తావు.
0: ప్రియం రెఫర్స్ టు ద జాయ్ అండ్ ది డిలైట్ దట్ యు గెట్ వెన్ యూ హియర్ అబౌట్ ద పీపుల్ ది పర్సన్స్ అండ్ ద థింగ్స్ విచ్ యూ రియలీ లైక్ ఆర్ హూమ్ యూ రియలీ లైక్.
1: నీకు చాలా ప్రియమైనటువంటి ఒక వస్తువుని విషయం కానీ, వ్యక్తి విషయం కానీ నీకు చెప్పినప్పుడు కొంత ప్రియం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది.
0: When someone informs you something about a person or a thing which you like, it gives you joy, a little joy it gives you.
1: Kaani aa priyamainatundi vyaktine neevu poi chuchinappudu marinta aanandamto uppungi pothavu.
0: But when you actually see the person whom you like, your delight is heightened.
1: Aa chuchi anubhavinchetundi oka aanandamlake మోదము అని పేరు.
0: ద జాయ్ విచ్ యు గెట్ వెన్ యు లుక్ అట్ ది ఫ్రెండ్ హూమ్ యు హావ్ లైక్డ్ దట్ ఈస్ కాల్డ్ మోదం.
1: ఆ వ్యక్తి మనం అనుభవించినట్టుంటేనే ప్రమోదము అని పేరు.
0: When you really experience the company of that particular friend, then that is called pramodam.
1: నీ ఇష్టమైనటువంటి ఒక వ్యక్తిని మాత్రమే నీవు చింతిస్తూ ఉంచినంత మాత్రమున ఇది నీ యొక్క పూర్ణానందమును అనుభవించలేవు.
0: You would not be getting complete delight by merely thinking of the person whom you like.
1: ఆ వ్యక్తిని మనం సమీపించాలి.
0: You have to go near him.
1: సమీపించిన వ్యక్తితో మనం చేరిపోవాలి.
0: You have to merge into him.
1: కనుక వినటము, సమీపించటము, చేరిపోవటము ఈ మూడింటి యొక్క ఏకత్వానికి పరిపూర్ణత అని పేరు.
0: పరిపూర్ణత ఆర్ కంప్లీట్నెస్ ఆర్ పర్ఫెక్షన్ స్టాండ్స్ ఫార్ నోయింగ్ గోయింగ్ నియర్ అండ్ రియలీ ఎంజాయింగ్.
1: అదే మానవత్వానికి సరి అని గుర్తు అన్నారు.
0: దిస్ ఈస్ ఏ రియల్ ప్రూఫ్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: ఇట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఇస్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్
1: అనగా థాట్, వర్డ్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అన్నారు.
0: దట్ ఈస్ యూనిఫైయింగ్ అండ్ సింక్రోనైజింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ అండ్ మేకింగ్ దెమ్ పర్ఫెక్ట్.
1: కనుక మనం చదివినటువంటి విషయాన్ని అనుభూతిలోకి తెప్పించుకోవాలి.
0: వాట్ ఎవర్ వీ స్టడీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో.
1: అనుభవించినటువంటి దానిని పెంచుకోవాలి, 10 మందికి పంచుకోవాలి.
0: వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ డెవలప్ దట్ ఎక్స్పీరియన్స్ టు ఎ పాయింట్ ఆఫ్ పర్ఫెక్షన్ అండ్ షేర్ ఇట్.
1: నీ అనుభవంలో ఉండినటువంటి దానిని నీవు కేవలం ఊరికే పంచకుండా పెట్టుకున్నప్పుడు ఇది ద్రోహంగా మారుతుంది.
0: వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ హస్ డిలైట్ ఇఫ్ యూ డు నాట్ షేర్ ఇట్ విత్ అదర్స్ ఇట్ ఈస్ ఎన్ యాక్ట్ ఆఫ్ డిసీట్ ఆర్
1: టీచ్. 10 మందిని పంచకుండా పోయినప్పుడు స్వార్థపరుడైపోతావు.
0: If you do not distribute such delight and share it with others, you will become a selfish
1: person. మంచి చెడ్డ పరోపకారం అనేటువంటి తత్వం గుర్తుకు రాదు.
0: A selfish person will never remember the interest of others and the question of sharing with others.
1: కనుకనే మానవుడు అనేటువంటి వాడు స్వార్థరహితుడు కావాలి.
0: Man therefore should become selfless.
1: ఆ స్వార్థరహితత్వం మనలో అభివృద్ధి పరచుకున్నప్పుడే మన విజయం కూడా సార్థకమవుతుంది.
0: Only when we develop that kind of selflessness, our education is justified.
1: ఈ పవిత్రతంతా కూడా బయట దద్దున్నదా లేక మన యందున్నదా?
0: This kind of sacredness, is it external to us or within us?
1: కనుక మనము చేసేటువంటి యొక్క తత్వము లోపల మంచి చెడ్డలను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make efforts to find out the good and the bad in whatever we do.
1: కానీ ఈనాటి యొక్క మన యొక్క ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుందంటే బయట దోషములు మాత్రం పరికించడానికే ప్రయత్నిస్తున్నాము తప్ప మనలో ఉండేటువంటి దోషాలను వెతకడానికి ఏమాత్రమో మనం ప్రయత్నించడం లేదు.
0: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈస్ ఇట్ ఆల్వేస్ మేక్స్ యూ సర్చ్ ఫార్ ఫాల్ట్స్ ఎల్స్వేర్ అవుట్ సైడ్. యూ డోంట్ కేర్ టు సర్చ్ ఫార్ ఫాల్ట్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: బయట నున్నటువంటి యొక్క మంచిని మనం స్వీకరించాలి.
0: యూ షుడ్ యాక్సెప్ట్ గుడ్ విచ్ ఈస్ ఎక్స్టర్నల్ టు
1: మన యందున్నటువంటి దోషాన్ని విసర్జించాలి.
0: You should give up all the weaknesses and the faults and the defects in
1: you. Mana endunnatvanti doshamulu visarjinchinappude baita manchini manam swikarinchadaniki arhulam avutamu.
0: Only when we give up all the defects and weaknesses in us, we will have the capacity to incorporate and absorb outside good.
1: Baita unnatvanti paalanu ee yokka paathralo poyalanukunte ee paathralo unnatvanti neerunu paaraboyali.
0: If you want to fill this tumbler with milk which is outside, you have to throw out the water.
1: దీనిని పారబోసినప్పుడే దానిని చేర్చుకోవడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ త్రో అవుట్ ద వాటర్ యూ కెన్ ఫిల్ ఇట్ విత్ మిల్క్.
1: దీన్ని పారబోయేక దానిని చేర్చుకోవడానికి వీలు కాదు.
0: వితౌట్ థ్రోయింగ్ అవుట్ ద వాటర్ యూ కెనాట్ ఫిల్ ఇట్ విత్ మిల్క్.
1: కనుకనే మన హృదయమునందు ఉండినటువంటి యొక్క దుర్భావములను, దుశ్చింతలను, దురభ్యాసములను దూరం చేయడానికి పూనుకోవాలి.
0: Therefore, we have to make a first to empty our heart with all the bad feelings, bad thoughts, bad actions.
1: అప్పుడు అందులో సద్భావమును, సద్గుణమును, సదాచారమును నింపుకోవడానికి వీలవుతుంది.
0: Then only you can fill your heart with good thoughts, good feelings, good words and
1: అనేక మంది అనేక విధములుగా వాపోతుంటారు. స్వామి, మా మనసును మేము నిగ్రహించుకోలేకపోతున్నాము, మా ఇంద్రియాలను అరికట్టుకోలేకపోతున్నాము, దీన్ని ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా నిగ్రహించాలి అని అనేక మంది పిల్లలు కూడా నన్ను అడుగుతుంటారు. ఇది నిగ్రహించుకోవటము, అరికట్టుకోవటము అనే పెద్ద మీరు పరిశ్రమలో ప్రవేశించనక్కర్లేదు.
0: డూ నాట్ గెట్ ఇన్ టు సచ్ ఎ బిగ్ ఎక్సర్సైజ్ యాజ్ కంట్రోలింగ్ ద మైండ్ అండ్ కంట్రోలింగ్ ద సెన్సెస్.
1: చక్కని సులభమైనటువంటి మార్గం ఒకటి ఉంది.
0: దేర్ ఇస్ ఎ వెరీ ఈజీ పాత్ ఫర్ దిస్.
1: చంద్రుడు స్వప్రకాశకుడు కాదు.
0: మూన్ డజంట్ షైన్ బై హింసెల్ఫ్
1: సూర్యుని యొక్క వెలుతురు చేతనే చంద్రుడి పైన పట్టడం చేతనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు
0: యాజ్ హీ ఇస్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్ హీ హాస్ టు షైన్ ఓన్లీ ఫ్రమ్ ద
1: లైట్ లేనప్పుడే చంద్రుని యొక్క కాంతి మనకు అవసరము
0: వెన్ సన్ డజంట్ షైన్ యూ నీడ్ లైట్ ఫ్రమ్ మూన్
1: సూర్యుడే ఉంటే చంద్రుడిని మనం లక్ష్యమే చేయము చంద్రుడిని పట్టించుకోము
0: ఇఫ్ దెర్ ఇస్ సన్ షైనింగ్ యూ డోంట్ నీడ్ మూన్ యూ డోంట్ కేర్ ఫర్ మూన్
1: ఈ చంద్రుని యొక్క వెలుతురులో మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి
0: When you are in the light of the moon, you are likely to get a number of doubts.
1: సూర్యుని యొక్క వెలుతురులో మనకు నిస్సందేహాన్ని అందిస్తుంది.
0: In the light of the sun, you will not have any doubt at all.
1: ఆ దూరంలో ఉండేటువంటి తాడు త్రాడు పాము పాము అని మనం స్పష్టం చేస్తాము.
0: In the light of the sun, you can easily determine the thing which is at a distance is a
1: కొంత దూరంలో ఉండేటువంటి వ్యక్తిని పలాని వ్యక్తిని మనం నిర్ణయం చేసుకుంటాము.
0: In the sunlight, you can easily recognize a person.
1: స్పష్టంగా మనకు గోచరిస్తుంది వస్తువు యొక్క స్వరూపము.
0: Extremely clear vision you can get of an object.
1: కానీ మూన్ లైట్ లోపల చంద్రుడి యొక్క ప్రకాశం లోపల అంత సుస్పష్టత లేదు.
0: బట్ ఇన్ ద మూన్ లైట్ దేర్ ఇస్ నో క్లారిటీ టు ది సేమ్ ఎక్స్టెంట్.
1: తాడును చూచి పామునుకోవచ్చును, పామును చూచి తాడునుకోవచ్చును.
0: యూ మే మిస్టేక్ ఎ రోప్ ఫర్ ఎ స్నేక్ అండ్ ఎ స్నేక్ ఫర్ ఎ రోప్.
1: ఒక వ్యక్తిని చూసి ఇంకొక వ్యక్తిగా మనం భావించవచ్చు. అంత ప్రకాశం లేకపోవడం చేతనే సందేహాలు అందరూ ప్రవేశిస్తుంటాయి.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డౌట్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ మూన్ లైట్? ఇట్ ఇస్ బికాస్
1: అదే విధముగానే మన మైండ్ అనేటువంటిది చంద్రుడు. చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత. ఈ చంద్రుడు అనేటువంటి వాడు మన మైండ్.
0: ఇన్ ద సేమ్ వే అవర్ మైండ్ మే బి కంపేర్డ్ టు మూన్.
1: ఈ యొక్క మైండ్ అనేటువంటిది స్వప్రకాశం లేదు.
0: మైండ్ ఈస్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: ఇది కేవలం ఆత్మ యొక్క ప్రకాశం దీనిపైన పడుతూ ఉండాలి.
0: ది లైట్ ఆఫ్ ది ఆత్మ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ మైండ్.
1: కనుకనే ఈ చంద్రుడి దీని లోపల అన్ని మనకు డౌట్స్ ఏ వస్తున్నాయి.
0: దేర్ఫోర్ ఇన్ ది ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఆల్ సార్ట్స్ ఆఫ్ డౌట్స్ వెదర్ దిస్ ఇస్ రైట్ ఆర్ దిస్ ఇస్ రాంగ్,
1: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్,
0: వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఈ సందిగ్ధావస్థలో మానవుడు సంకుచిత భావంతో మునిగిపోతున్నాడు.
0: ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ మ్యాన్ ఇస్
1: సీన్. ఎంతవరకు ఉంటుంది?
0: For how long will
1: ఈ మైండ్ భావన మైండ్ యొక్క కాన్సన్ట్రేషన్ చేసేంత వరకు ఈ సందేహాలు మనకు ఉంటాయి?
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కాన్సన్ట్రేట్ మైండ్, దీస్ కైండ్ ఆఫ్ డౌట్స్ విల్ అరైజ్.
1: ఈ మైండ్ యొక్క ఉపయోగం మనకు ఎంతవరకు ఉంటుంది?
0: టిల్ వాట్ టైమ్ డూ యూ నీడ్ ది యూజ్ ఆఫ్ దిస్ మైండ్?
1: ఆత్మ లక్ష్యం లేనంత వరకు ఉంటుంది ఇది.
0: సో లాంగ్ యాజ్ యూ డు నాట్ హ్యావ్ యువర్ కాన్సన్ట్రేషన్
1: వరకు చంద్రుని యొక్క వెలుతురు మనకు ఉపయోగం అవుతుంది.
0: సో లాంగ్ యాజ్ యూ డు నాట్ హ్యావ్ కాన్సన్ట్రేషన్ ఆత్మ యూ నీడ్ ది యూటిలిటీ ఆఫ్ ద మైండ్.
1: మనం సూర్యుడిని చూస్తే చంద్రుడిని మనం లక్ష్యం చేయం కదా.
0: వెన్ దర్ ఇస్ సన్ లైట్ యూ డోంట్ నీడ్ ద మూన్ లైట్.
1: అదే విధంగా మన యొక్క దృష్టిని తప్పుడు ఆత్మపై మరల్చినప్పుడు మనసు యొక్క భావమే మనలో శూన్యమైపోతుంది.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ ఆత్మ యువర్ కన్ఫ్యూజన్
1: కాన్సన్ట్రేషన్ అంతా మైండ్ పని చేస్తూ ఆత్మ నాకు లభ్యం కావాలంటే ఎట్లవుతుంది?
0: ఇఫ్ యూ గోన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద మైండ్ అండ్ సీకింగ్ ఆత్మ,
1: నీ ఇంద్రియాన్ని కానీ మనసును కానీ అరికట్టుకోవడానికి పెద్ద పరిశ్రమ చేయనక్కర్లేదు. నీ మనసును ఆత్మ వైపును మరల్చినామంటే మనసు తమంతటి తామే అలక్ష్యం చేసుకుంటుంది.
0: దేర్ఫోర్ యు నీడ్ నాట్ మేక్ ఎనీ బిగ్ ఎఫర్ట్ టు కంట్రోల్ యువర్ మైండ్. ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ ఆత్మ, మైండ్ ఈజ్ ఆటోమేటికలీ కంట్రోల్డ్.
1: కనుక సూర్యుడు లేనంత వరకు చంద్రుడు ఎంత అవసరమో అదే రీతిగా ఆత్మభావం లేనంత వరకు మైండ్ మనకు అంత అవసరం.
0: యాజ్ లాంగ్ యాజ్ సన్ ఈజ్ నాట్ దేర్ యూ నీడ్ ది మూన్ లైట్. ఇన్ ద సేమ్ వే యాజ్ లాంగ్ యాజ్ యూ
1: ఆత్మ లక్ష్యం కుదిరిన మైండ్స్ ఏమాత్రం మనం లక్ష్యం చేయము.
0: వన్స్ యు ఆర్ ఫిక్స్డ్ యువర్ మైండ్
1: రూపనామములే ఉండవు.
0: వన్స్ యు ఆర్ ఫిక్స్డ్ యువర్ మైండ్ అండ్ ఆత్మ,
1: చంద్రుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ఒకవైపు ఉంటాడు,
0: దెర్ ఇస్ నో
1: నీడ్. దాన్ని ఎవరు చూస్తున్నారు?
0: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ మైండ్ అట్ ఆల్.
1: కనుక మీరు మనస్సును ఇంద్రియాలను అరికట్టుకోవటం అనేటువంటి ఒక పెద్ద పరిశ్రమంగా తీసుకుని మీరు బాధపడనక్కర్లేదు. మన మనస్సును ఆత్మవైపును మరల్చితే చంద్రుని యొక్క తత్వము అనగా మనస్సు యొక్క భావము సునాయాసంగా మనం తప్పించుకోవచ్చు.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు మేక్ ఎ వెరీ బిగ్ ఎక్సర్సైజ్ టు కంట్రోల్ యువర్ సెన్సెస్ అండ్ మైండ్. ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ ఆత్మ,
1: అదే విధంగానే భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు.
0: ఇన్ ద సేమ్ వే గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్, ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్.
1: అయితే అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వము కొందరి ఎందు మాత్రమే ఎక్కువగా ప్రకాశిస్తూ ఉండాలి.
0: ఆల్దో గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్, హీ షైన్స్ ఇన్ ఎ గ్రేట్.
1: దీనికి కారణం ఏమిటి?
0: ఇన్ సమ్ పీపుల్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ఎక్కడ చూసినా ఒకే కరెంట్ గా ఉంటుండదు కదా.
0: కరెంట్ ఈజ్ కామన్ ఇన్ ఆల్ ద,
1: కానీ బెడ్రూమ్ బల్బ్ డిమ్ గా ఉండటం ఏమిటి? డ్రాయింగ్ రూమ్ బల్బ్ బ్రైట్ గా ఉండటం ఏంటి?
0: వై ఈజ్ ది బెడ్రూమ్ బల్బ్ డిమ్ అండ్ ది డ్రాయింగ్ రూమ్ బల్బ్ బ్రైట్?
1: ఇది కరెంట్ యొక్క వ్యత్యాసమా?
0: ఈజ్ ఇట్
2: కాదు బల్బుల యొక్క వ్యత్యాసము.
3: ద డిఫరెన్స్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ ది బల్బ్.
2: మన కెపాసిటీ, మన యొక్క ఆత్మాన్వేషణ, మన యొక్క ఆత్మ అభిరుచి మనలో అధికంగా ఉంటున్నప్పుడు అదే బ్రైట్ గా కనిపిస్తుంది.
3: అవర్ కెపాసిటీ, అవర్ ఎన్క్వైరీ ఫర్ ఆత్మ, అవర్ అర్నెస్నెస్ ఫర్ ఆత్మ, దెన్ ది ఆత్మిక్ నాలెడ్జ్.
2: మనం నిరంతరము కూడా నిరుపయోగమైనటువంటి యొక్క దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, దీనిపైన మన లక్ష్యాన్నంతా ఉంచి ప్రకాశవంతమైనటువంటి యొక్క వెలుతురు నాకు లభించాలంటే ఎట్లా లభిస్తుంది? బ్యాటరీకి వేసేటువంటి బల్బును తగిలించుకొని ఇది పెద్ద వెలుతురును అందించాలంటే ఎట్లా అందిస్తుంది?
3: బట్ కంటిన్యూస్లీ వి ఆర్ గోయింగ్ ఆన్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ద బాడీ, మైండ్ అండ్ సచ్ అదర్ యూజ్లెస్ థింగ్స్. హౌ కెన్ యు గెట్ రియల్ రెస్ప్లెండెంట్ జాయ్ అరైజింగ్?
2: శాస్త్రము నిషేధించినటువంటి దానిని మనం అనుసరిస్తూ వస్తున్నాము.
3: వీఆర్ ఫాలోయింగ్ థింగ్స్ ప్రొహిబిటెడ్ బై శాస్త్ర.
2: శాస్త్రము మనస్సును, బుద్ధిని, చిత్తమును, ఇంద్రియమును, అంతఃకరణను నిషేధించింది.
3: స్క్రిప్చర్స్ హ్యావ్ సెడ్ దట్ యు షుడ్ గివ్ అప్ యువర్ బాడీ, మైండ్ అండ్ సచ్ అదర్ థింగ్స్. దే షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్.
2: నేతి, నేతి, నేతి, నేతి, నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్. బాడీ నాట్ దిస్, మైండ్ నాట్ దిస్, ఇంద్రియం నాట్ దిస్, అంతఃకరణ నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్ అని నిషేధించి నిషేధించినటువంటి దాన్ని మనం స్వీకరిస్తున్నాం.
3: స్క్రిప్చర్స్ హ్యావ్ డినైడ్ ద బాడీ, ద మైండ్, the intelligence, the chitta and all these things. But we are giving all importance
2: to the upadulu.
3: These are all only the dresses of atma.
2: Kanuka ee upadilnu manam aadharanga teeskunnamu, manam aadharamainatundi oka atmanu visarjistunnamu.
3: But we are concentrating only on the dresses of atma but ignoring atma itself.
2: Nimitta karana okati.
3: One is nimitta karana.
2: Nimitta karana managa
3: ది యాక్చువల్ మీనింగ్ ఆఫ్ నిమిత్త కారణ ఇస్
2: ఒకదాన్ని ఆధారం చేసుకుని తద్వారా మనం ఆ యొక్క రూపాన్ని మనం అభివృద్ధి చేయాలి.
3: నిమిత్త కారణ రెఫర్స్ టు ద మెథడ్ ఎంప్లాయ్డ్.
2: ఉపాధాన కారణ మరొకటి.
3: ఉపాధాన కారణ ఇస్ అనదర్ వన్.
2: ఉపాధాన కారణం అనేటువంటిది ఒక మట్టి ఉపాధాన కారణము.
3: ఉపాధాన కారణ రెఫర్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ మడ్.
2: దాన్ని మనం ఆధారంగా చేసుకుని ఒక కుండ, చట్టి మనం చేస్తున్నాము.
3: Based upon the mud, we prepare various types of vessels.
2: ఈ పాట్, ప్లేట్ ఇవన్నీ కూడాను నిమిత్త కారణాలు.
3: This pot and plate are merely నిమిత్త కారణాలు.
2: ఉపాదాన కారణం మట్టి.
3: The mud is ఉపాదాన కారణం.
2: ఈ పాత్ర ఎందు కూడాను మట్టి ఉంటుండాలి.
3: Even in this vessel also there is the same mud.
2: అనగా ఏమిటి? నిమిత్త కారణంలో కూడాను ఉపాదాన కారణం ఉంటుండాలి.
3: Even in nimitta karana also there is upadhana karana.
2: Aa yokka upadhana karanam aadharanga teeskunnappude manavattam aneetundi sampurnamainatundi divyattani pondutundi.
3: The humanity can find its fulfillment and its perfection only when it is based upon the real basis on which it is built.
2: Upadhana karanam ni vidchi nimitta karanam undaledu.
3: నిమిత్త కారణ కెనాట్ సర్వైవ్.
2: నిమిత్తాన్న వదిలిపెట్టి ఉపాదారణ ఉండవచ్చును గాని ఉపాదారణ మాత్రం వదిలి నిమిత్తం ఉండడానికి వీలు కాదు.
3: ఉపాధాన కెన్ సర్వైవ్ వితౌట్ బీయింగ్ నిమిత్త కారణ. బట్ నిమిత్త కారణ కెనాట్
2: సర్వైవ్. సిల్వర్ టంబ్లర్,
3: టేక్ దిస్ సిల్వర్ టంబ్లర్.
2: ఈ సిల్వర్ టంబ్లర్ కు ఉపాదాన కారణం సిల్వర్.
3: ఫర్ దిస్ సిల్వర్ టంబ్లర్ సిల్వర్ ఈజ్ ఉపాధాన కారణ.
2: ఈ టంబ్లర్ లో కూడా సిల్వర్ ఉంటుండాలి.
3: ఇన్ దిస్ టంబ్లర్ ఆల్సో దెర్ ఇస్ సిల్వర్.
2: ఈ సిల్వర్ అనేటువంటిది ఉపాధాన కారణం.
3: సిల్వర్ ఈజ్ ఉపాధాన కారణం.
2: ఈ టంబ్లర్ నిమిత్త కారణము.
3: దిస్ టంబ్లర్ మే బి డిస్కవర్డ్
2: నిమిత్త కారణమైనటువంటి టంబ్లర్ లో కూడా ఉపాధాన కారణమైన సిల్వర్ ఉంటుంది.
3: ఇన్ దిస్ టంబ్లర్ విచ్ ఇస్ నిమిత్త కారణ దెర్ ఇస్ సిల్వర్ విచ్ ఇస్ ఉపాధాన కారణం.
2: కానీ నిమిత్తమనే ఉపాధానమనేటువంటి సిల్వర్ తీసేసి టంబ్లర్ ఉండడానికి వీలు కాదు.
3: దెర్ ఇస్ నో సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఫర్ టంబ్లర్ వితౌట్ సిల్వర్.
2: అయితే దైవ సృష్టి లోపల ఉపాదానం వేరు, నిమిత్తం వేరు కాదు. ఉపాదాన నిమిత్తం రెండు కూడా ఏకమై ఉంటున్నాయి.
3: ఇన్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్ ఉపాదాన నిమిత్త ఆర్ ఇన్.
2: ఒక టంబ్లర్ ను మనం సృష్టించాలంటే దీనికి వెండి కావాలి.
3: ఇఫ్ యు వాంట్ టు క్రియేట్ ఎ టంబ్లర్ దెన్ దేర్ ఇస్
2: ఈ వెండి ఉండినప్పటికీ చేసేటువంటి ఒక వర్కర్ ఉంటుండాలి, మేకర్ ఉండాలి.
3: ఈవెన్ ఇఫ్ యు ఆర్ హావింగ్ సిల్వర్ దేర్ ఇస్ నీడ్ ఫార్ వన్ హూ కెన్ మ్యానుఫ్యాక్చర్ ఎ టంబ్లర్.
2: అనగా ఈ మేకర్ కు టంబ్లర్ ఎట్లా చేయాలి అనేటువంటి విధి విధానం తెలిసి ఉండాలి.
3: దిస్ మేకర్ ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ద టంబ్లర్ షుడ్ నో హౌ టు ప్రిపేర్ ఎ టంబ్లర్ అవుట్ ఆఫ్ సిల్వర్.
2: అనగా ఏమిటి? ఉపాదాన కారణ నిమిత్త కారణ దానికి ఒక మేకరు మూడింటి యొక్క ఏకత్వం చేతనే టంబ్లర్ ఏర్పడుతుండాలి.
3: టంబ్లర్ హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ సిల్వర్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది పర్సన్.
2: టంబ్లర్ చేయడానికి మేకర్ ఎవరు? కంసాలి.
3: హూ ఈస్ ది మేకర్ ఆఫ్ దిస్ పర్టికులర్ టంబ్లర్?
2: రెండిని సృష్టించేటువంటి వాడెవరు? భగవంతుడు.
3: హూ ఈస్ ద పర్సన్ హూ హాస్ క్రియేటెడ్ సిల్వర్? దట్ ఈస్ గాడ్.
2: ఈ టంబ్లర్ దేని వల్ల తయారైంది? వెండి వల్ల తయారైంది.
3: By which particular metal is this tumbler prepared?
2: ఈ టంబ్లర్ యొక్క విధి విధానాన్ని తెలిసిన వాడెవరు? వాడే కంసాలి.
3: The one who knows how to make a tumbler out of silver, he is a
2: కనుక ఈ నిమిత్త కారణమైన టంబ్లరు ఉపాదాన కారణమైన ఎండి ఈ యొక్క రెండింటిని ఏర్పరిచినటువంటి యొక్క కంసాలి మూడు మూడు రకంగా ఉంటున్నాయి.
3: There are three entities here. The maker, the silver and the tumbler.
2: ఈ చిన్న టంబ్లర్ ను సృష్టించడానికి ఒకడు ఉండాలి.
3: Even for making this small tumbler,
2: ప్రపంచాన్ని సృష్టించడానికి ఒక ఉండనక్కర్లేదా?
3: ఫర్ క్రియేటింగ్ సచ్ ఎ బిగ్ యూనివర్స్ షుడ్ దేర్ నాట్ బి ఎ క్రియేటర్?
2: రైలు పరువుకు నడిపించు డ్రైవర్ ఉందా?
3: ఫర్ డ్రైవింగ్ ది రైల్వే ఇంజిన్ దేర్ షుడ్ బి ఎ డ్రైవర్.
2: ఆటోమేటిక్ లైట్ కు అవధులుందా?
3: దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ ఫర్ ది ఆటోమేటిక్ లైట్స్.
2: ఒకడు జగతిని సృష్టించనుండవలదే?
3: Should there not be a person to create the world?
2: కనుకనే ఈ యొక్క జగత్తును సృష్టించడానికి ఉపాదాన కారణమేమిటి, నిమిత్త కారణమేమిటి, సృష్టించిన వాడెవరంటే దీనికి ఉపాదాన కారణ నిమిత్త కారణ సృష్టికర్త మూడు ఒక్కడే అయిపోయాడు.
3: ఫర్ ది క్రియేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ వాట్ ఈజ్ ఉపాదాన కారణ, వాట్ ఈజ్ నిమిత్త కారణ?
2: ఈ ఉపాదాన కారణం దైవ సంకల్పం.
3: నౌ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఇస్ గాడ్ అలోన్. ఉపాదాన కారణ ఈజ్ ది సంకల్ప ఆఫ్ God, the will of God.
2: ఈ జగత్తును సృష్టించడానికి కూడా ఒక విధమైనటువంటి సంకల్పమే.
3: ఫర్ క్రియేషన్ దిస్ వరల్డ్ దేర్ ఈస్ ఎ టైప్ ఆఫ్ విల్ ఆఫ్ ద లార్డ్.
2: దైవం యొక్క సంకల్పమే సృష్టికి మూల కారణము. ఏకోహం బహుశ్యాం అన్నారు.
3: ఇట్ ఈస్ గాడ్స్ విల్ విచ్ హాస్ రిజల్టెడ్ ఇన్ ద క్రియేషన్. హీ సెడ్ దట్ ఐఎమ్ అలోన్, లెట్ మీ మల్టిప్లై మై సెల్ఫ్.
2: కనుక ఈ సృష్టి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ఉపాదాన కారణ నిమిత్త కారణాన్ని మనం వెతకనక్కర్లేదు. ఉపాదాన కారణ నిమిత్త కారణం సర్వము భగవంతుడే. కనుకనే సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అన్నారు.
3: ఇఫ్ యూ వాంట్ రియలీ అండర్స్టాండ్ ద సీక్రెట్ ఆఫ్ క్రియేషన్, యూ నీడ్ నాట్ గోయింగ్ టు సర్చ్ ఆఫ్ నిమిత్త కారణ, ఉపాదాన కారణ అండ్ ద మేకర్. ఎవ్రీథింగ్ ఈస్ గాడ్ అలోన్. దట్స్ వై హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిసెంట్.
2: సర్వజ్ఞత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వజ్ఞత్వానికి సమీపానికి పోవాలి.
3: If you want to really recognize the principle behind the omniscience, you have to approach omniscient Lord.
2: Atti samipatvani nirupinchetundi upanishattulu unnaru.
3: It is that particular scripture which goes to prove this kind of relationship is described as upanishad.
2: Danini upasamipe rakshidachetmanni upanishattu unnaru. Anaga samipatvani nirupinchetundi upanishattu unnaru.
3: Upanishad is one which proves the closeness between the seeker and the one who is teaching.
2: Kanuka daivatvanni pondalanukunte daivatvanni manam penchukovali.
3: If you really want to reach divinity, you have to develop divinity in you.
2: Akarmanu manam aacharinchali.
3: You have to practice akarma.
2: Akarma anaga emiti? Ee karmalu cheyakunda somberi maadiri kurchotama?
3: Akarma does not refer to laziness.
2: అకర్మ అనగా అహంకార నిర్మూలంతో గావించే కర్మలన్నీ అకర్మలే.
3: అకర్మ రెఫర్స్ టు ఆల్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ విత్
2: అహంకారంతో చేసే కర్మలు అన్నీ కూడా ప్రతిబంధములే.
3: ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ విత్ డూయర్షిప్ విల్ బైండ్ యూ.
2: కనుక మనం అహంకార రహితంగా మనం గావించే కర్మలు అన్నీ కూడా అకర్మలుగానే రూపొందుతుంది.
3: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ వితౌట్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో ఆర్ అకర్మాస్.
2: ఈ అకర్మ నుంచి వికర్మ లేకొస్తుంది.
3: ఫ్రమ్ అకర్మ
2: కర్మ లేకొస్తుంది.
3: ఫ్రమ్ వికర్మ ఇట్ బికమ్స్ నిష్కామ కర్మ.
2: ఈ నిష్కామ కర్మనే భగవత్ యొక్క అర్పితం గావించాల్సింది.
3: దిస్ నిష్కామ కర్మ కెన్ బి ఆఫర్ టు గాడ్ యాజ్ అన్ ఆఫరింగ్.
2: కనుకనే కర్మ అకర్మ వికర్మల యొక్క తత్వాన్ని భగవద్గీతను బోధించడానికి ఇదే మూల కారణం.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ భగవద్గీత హెస్ ఎక్స్పౌండెడ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కర్మ అకర్మ అండ్ వికర్మ.
2: కనుక మనము ఏ సబ్జెక్టుని మనం చదువుతున్నామో, ఒక కెమిస్ట్రీ అనుకోండి, ఒక ఫిజిక్స్ అనుకోండి, బాటనీ అనుకోండి, జువాలజీ అనుకోండి, దేన్నైనా కూడా మనం దాని సక్రమమైన మార్గంలో వ్యాప్తి గావించుకుంటూ పోవాలి.
3: వాట్ ఎవర్ సబ్జెక్ట్ యువర్ స్టడీంగ్ బీట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ ఆర్ జువాలజీ, యూ హావ్ టు డెవలప్ అండ్ అండర్స్టాండ్.
2: ఎక్కువ ఉపయోగాన్ని మనం నిరూపించాలి.
3: విత్ స్మాల్ ఎక్స్పెండిచర్ వీ షుడ్ బి ఏబుల్ టు జస్ట్ prove a lot of
2: ఈ రెండింటిని మనం అభివృద్ధి పరచుకోవాలంటే ఇండివిజువల్ క్యారెక్టర్ నేషనల్ క్యారెక్టర్ ను పెంచుకోవాలి.
3: అలాంగ్ విత్ దిస్ యూ హావ్ టు డెవలప్ ఎ న్యూ ఇండివిజువల్ క్యారెక్టర్ అండ్ నేషనల్ క్యారెక్టర్.
2: నా దేహము నాకెంత ప్రధానమో నా దేశము నాకెంత ఆధారమో.
3: జస్ట్ యాజ్ మై బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, మై కంట్రీ ఈజ్ ది వెరీ బెస్ట్.
2: నా తన తల్లి నాకు ఎంత ప్రధానమో నన్ను జన్మమిచ్చినటువంటి నా దేశం కూడా అంత ఆధారము.
3: జస్ట్ యాజ్ మై పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, మై కంట్రీ ఈజ్ ది వెరీ బేసిస్ ఫర్ మై ఎగ్జిస్టెన్స్.
2: లంక నుంచి వెనుకకు వచ్చే సమయం లోపల లక్ష్మణుడు పాదములు పట్టుకుని ప్రార్థిస్తాడు రాముణ్ణి.
3: వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ లంక లక్ష్మణ హెల్డ్ ది ఫీట్ ఆఫ్ రామ అండ్ ప్రేమ.
2: రామ ఎక్కడైనా భర్తడు నీ పాదములు తీసుకుని పోయాడు, అయోధ్య పరిపాలన చేస్తూనే ఉంటున్నాడు, కానీ మనం వెళ్లినప్పటికీ తండ్రి ఆజ్ఞ మనం పాటించక తప్పదు, కనుక అక్కడికి వెళ్లినప్పటికీ మనం ఏదో చేతులు కట్టుకుని కూర్చోవాలి భరతుని దగ్గర.
3: వెల్ రామా, భరత హ్యాస్ టేకన్ యువర్ పాదుకాస్ అండ్ హీ విల్ బి రూలింగ్ అయోధ్య. ఈవెన్ వెన్ యూ గో వీ హావ్ టు జస్ట్ బి ఒబీడియంట్ టు భరత.
2: ఈ లంకాపట్టణం చూస్తే చాలా వైభవంగా ఉంటుండాలి.
3: వెన్ యూ లుక్ అట్ లంక, దిస్ ఇస్ ఎ హైలీ
2: ప్రాస్పరస్
3: ఇట్ ఈస్
2: ధనకనక వస్తువు అనాదులకు ఎట్టి లోపములు లేవు.
3: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆల్ ప్రాస్పరిటీ, గోల్డ్, డైమండ్
2: జమవంతుడు వీళ్ళందరూ కూడా తమ పాదక్రాంతులై ఉంటున్నారు.
3: విభీషణ అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ ఈస్ ప్రిపేర్ టు
2: కనుక లంకనే నువ్వు పరిపాలన చేయవచ్చును కదా, వాయువతికి ఎందుకు పోవటం అన్నాడు.
3: వై నాట్ వీ రూల్ ది లంక ఇట్ సెల్ఫ్, వై షుడ్ వీ గో టు అయోధ్య హి ఆస్క్.
2: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరియేసి అన్నాడు రాములు.
3: రామ
2: జననీ జన్మభూమిశ్చ నా కన్న తల్లి నా కన్న దేశము స్వర్గము కట్టి మించినటువంటివి అన్నాడు.
3: రామ డిక్లర్డ్ మై మదర్ అండ్ మై మదర్ ల్యాండ్ ఆర్ సుపీరియర్ అండ్ గ్రేటర్ దాన్ ఈవెన్ హెవెన్ ఇట్ సెల్ఫ్.
2: నాయనా నీ తల్లి కురిపి కావచ్చును,
3: యువర్ మదర్ మే బి అగ్లీ.
2: నీవు చూస్తున్నటువంటి వ్యక్తి చాలా అందమైనటువంటి వారుగాను పుష్టికంగాను ఆనందంగా ఉండేటువంటి వారుగా ఉండవచ్చును.
3: హూ మే బి బ్యూటిఫుల్ అండ్ హూ మే బి ప్రాస్పరస్ అండ్
2: కానీ బయట అందాన్ని చూచి బయట సౌభాగ్యాన్ని చూచి నీ కన్నతల్లిని నీవు దూరం చేసుకుంటావా?
3: లుకింగ్ అట్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ అండ్ ఎక్స్టర్నల్ ప్రాస్పరిటీ,
2: ఎటువంటి బిచ్చమెత్తేటువంటిదైనా కూడా తల్లి తల్లియే.
3: షీ మే బి ఎన్ అగ్లీ ఉమెన్, షీ మే బి ఈవెన్ ఎ బెగర్, బట్ మదర్ ఇస్ మదర్.
2: నా భారతదేశం విదేశం కావచ్చును,
3: మై భారత్ మే బి ఎ పూర్ కంట్రీ,
2: దాని సరైనటువంటి సౌభాగ్యం తీర్చిదిద్దేవారు లేకపోవచ్చును.
3: దేర్ మైట్ నాట్ బి పీపుల్ హూ డు నాట్ నో
2: లంకాపట్టణం సౌభాగ్యంతో సౌందర్యంగా ఉండవచ్చును.
3: లంకా మే బి ఎ బ్యూటిఫుల్ అండ్ ప్రాస్పరస్ నేషన్,
2: కానీ నా తల్లి నా భారతదేశమే.
3: బట్ మై మదర్ ల్యాండ్ ఈస్ భారత్ ఇట్ సెల్ఫ్.
2: లంక నాకేనాటికి నా తల్లి కానేరదు.
3: లంకా కెన్ నెవర్ బికమ్ మై మదర్ ఆర్ మదర్.
2: ఇంత విశ్వాసంగా రాముడు లక్ష్మణుడికి బోధించాడు.
3: విత్ దాట్ ఫర్మ్ ఫెయిత్ రామ టాట్ లక్ష్మణ.
2: అది రామనీతి,
3: దాట్ ఈస్ ది నీతి ఆర్
2: అది ధర్మశాస్త్రం.
3: రామ
2: అదే ధర్మశాస్త్రము,
3: దట్ ఈస్ ధర్మశాస్త్రం.
2: అదే రామరాజ్యము,
3: దట్ ఈస్ రామ.
2: కనుక దేశం యొక్క అభిమానాన్ని,
3: లవ్ ఆఫ్ ద మదర్ ల్యాండ్,
2: దేశం యొక్క ప్రేమను,
3: లవ్ ఆఫ్ ద మదర్ ల్యాండ్
2: మనం అభివృద్ధి పరచుకోవాలి.
3: వీ హ్యావ్ టు డెవలప్.
2: అదే నిజమైనటువంటి జాతీయ క్యారెక్టర్,
3: దాట్ ఈస్ రియల్ నేషనల్ క్యారెక్టర్.
2: ఈ నేషనల్ క్యారెక్టర్ మనకు ఉండినప్పుడే మనం వ్యక్తియుక్తమైన క్యారెక్టర్ కూడా పెంచుకోవచ్చు.
3: ఓన్లీ వెన్ వీ హావ్ దట్ కైండ్ ఆఫ్ నేషనల్ క్యారెక్టర్,
2: మనం ఏ రంగంలో ప్రవేశించినప్పటికీ, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, ఏ రంగంలో ప్రవేశించినప్పటికీ మనం ఈ రెండు శక్తులను మాత్రము, రెండు నేత్రములుగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
3: ఇన్ విచ్ అవర్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ వీ మే ఎంటర్, బి ది వరల్డ్ యాక్టివిటీ, పొలిటికల్, ఎకనామిక్ ఆర్ ఇండస్ట్రియల్, ఎనీ యాక్టివిటీ, వీ షుడ్ కన్సిడర్ దీస్ ఐస్.
2: ధనము ప్రధానము కాదు, గుణము ఆధారము.
3: స్టూడెంట్, మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్, the basis is virtues.
2: దైవాన్ని సంతోషపెట్టేటువంటి గుణాన్ని మీరు పెంచుకోండి.
3: డెవలప్ దోస్ క్వాలిటీస్ విచ్
2: దైవాన్ని సంతృప్తిపరిచేటువంటి భావాలను మీరు పెంచుకోండి.
3: డెవలప్ సచ్ ఫీలింగ్స్ విచ్ కెన్ ప్లీజ్ ద లార్డ్.
2: సర్వుని యందు ఉండేటువంటి దైవత్వాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
3: ట్రై టు రికగ్నైజ్ ద డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
2: దైవము సంతృప్తి పడినా జగత్ అంతా సంతృప్తి పడుతుంది.
3: ఇఫ్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ప్లీజ్ విత్ యూ.
2: కనుకనే దైవానికి విరుద్ధమైన ఈ జగత్తంతా నీకు విరుద్ధమే.
3: ఇఫ్ యూ బికమ్ ఎనిమీ టు ఆర్ ఆపోజిట్ టు ద లార్డ్.
2: చిన్న ఉదాహరణము, నేను ఒక అబ్బాయిని దగ్గర వచ్చి ఈ అబ్బాయి చాలా మంచివాడు అని చెప్పని చెప్పని, ఇంకా రేపటి నుంచి అందరూ కూడా అతన్ని పొగుడుతూ వస్తారు, ఆ చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు.
3: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, When Swami calls a person and just says, how, what a nice person he is, from that moment onwards, everyone goes on
2: praying. This boy, rowdy.
3: If Swami calls a person as a rowdy, be it a small person or an elderly one, everyone will call him a rowdy. Suppose God considers you as a small person, everyone will look down upon you.
2: Kanukane oka bhaktudu cheppadu.
3: It is in this context one devotee declared.
2: Nee kani vadanaithe lokamata, nenu lokamandu loku avudu lokamata. Neeke nenu kaagapothe lokaniki anta kuda nenu heenam aipothanu. Talli lokamata ani prarthinchadu.
3: Oh, mother of the world, universal mother, if I do not become dear to you, I can never become dear to you.
2: Ichcha chedda panulanni jeya mimmu ishwarundu srujinchinada techukoni chetulara telvi inkanaina meeru satyadakari bhajana cheyandi.
3: Has God created you and given you the hands to do all sorts of things according to your own whims and fancies?
2: Manu chetulni ichindi enta kuda edo annitti panu cheyatam kosam adu kaadu. దైవాన్ని స్మరించటం కోసము, దైవాన్ని భజించటం కోసము.
3: హ్యాండ్స్
2: ఇతరులు ఎవరైనా మంచి చెప్తే హాయిగా సంతోషంగా క్లాప్స్ వేయటం కోసమని.
3: హ్యాండ్స్ హావ్ బీన్ గివెన్ నాట్ టు డూ ఎనీథింగ్ దట్ యు వాంట్ బట్ టు వర్షిప్ గాడ్ అండ్ టు డూ భజన్ అండ్ టు అడోర్ గాడ్.
2: కనుకనే మన యొక్క ప్రతి అంగమును కూడాను పరమాత్మ ప్రీత్యార్థంగా భావించుకుని దాన్ని సార్థకం చేసుకునేటువంటి పవిత్ర వ్యక్తులుగా మీరు తయారు కావాలి.
3: You have to become such sacred souls who understand the good use of all the limbs of the body.
2: Shastra jnanamu, anubhava jnanamu, viveka jnanamu, laukika jnanamu, anni kuda manaku untundali.
3: You should have all the four types of knowledge: book knowledge, experiential knowledge, knowledge based upon discrimination, knowledge of the world, general knowledge.
2: Ee naligintu yokka ekatvam ayinappude neevu vidyavantudu avutavu.
3: You can be called an educated person only when you have in you all these four.
2: లేకపోతే కేవలం ఏదో ఒకటి పొట్టపూటి నిమిత్తమై ఒక సబ్జెక్ట్ ను స్పెషలైజ్ చేసుకుని ఏదో నీ జీవితాన్ని గడుపుకోవటం మాత్రమే.
3: అదర్వైజ్ యూ మే బి స్పెషలైజింగ్ ఓన్లీ ఇన్ వన్ పర్టికులర్ స్మాల్ ఏరియా.
2: వాయిస్ అంతా కూడా ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
3: అవర్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ టుడ్ బికమ్ ఐడియల్.
2: ఏ దాంట్లో కూడా ఎవరు ప్రశ్నించినప్పటికీ టక్ అనేటువంటి దీంట్లో మనం జవాబు చెప్పేటువంటి వారిగా ఉండాలి.
3: We should develop such capacities to answer any question put by any person.
2: Aa akarshana shakti manalo undali.
3: We should have that capacity and that
2: power of daivattam.
3: That power of attraction is divinity itself.
2: Ippudu chudandi oka swami untunnadu kaani enni deshamulu varu ee prantamulu varu andaru vachi ikkada padutunnarante valiki invitation pampistunnama advertise chestunnama emi ledu. ఆ ఆకర్షణ శక్తి, ఆ పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమే వారిని అన్నింటినీ ఆకర్షిస్తుంది.
3: హియర్ ఈస్ స్వామి. ఇఫ్ స్వామి హాస్ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ సో మెనీ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్, ఈజ్ ఇట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇన్విటేషన్ ఎట్సెట్రా?
2: దైవత్వం సర్వత్రా ఉండినప్పటికీ ఒక్కొక్క స్థానంలో మాత్రమే అది ప్రత్యేకమైనటువంటి యొక్క దీనిని పొందుతూ ఉంటుంది.
3: ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది డివైన్ అట్రాక్షన్ విచ్ హాస్ బీన్ ఏబుల్ టు డూ ఇట్.
2: కాశీ గొప్ప క్షేత్రము, తిరుపతి గొప్ప క్షేత్రము, శ్రీరంగం గొప్ప క్షేత్రము అని అనేకంగా మనం చెప్పుకోవచ్చును. బద్రి, అమర్నాథ్, కేదార్నాథ్ ఇవంతా పవిత్ర క్షేత్రాలని. ఈ క్షేత్రంలో అనేటువంటిది కేవలం స్థల మహత్యంతో వచ్చినటువంటివి కాదు, మన గుణ మహత్యంతో పెంచినటువంటివి.
3: డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ బట్ స్టిల్ ఇట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ సర్టన్ ఫార్మ్స్ అండ్ ఇన్ సర్టన్ ప్లేసెస్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పిల్గ్రిమేజ్ సెంటర్ లైక్ కాశీ, బద్రి, కేదార్నాథ్, ఎనీ ఆఫ్ దెమ్, ఇట్ ఈస్ నాట్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్లేస్.
2: అన్ని క్షేత్రములు కూడా మన యొక్క హృదయంలోనే ఉంటున్నాయి.
3: All these pilgrim centers are present in our own body.
2: వాటిని మనం అభివృద్ధి గావించుకునే నిమిత్తమై ఈ బహిర్ముఖమైన యొక్క స్థానములంతా మనం దర్శిస్తూ వస్తున్నాం.
3: We have to develop those very centers in our own body. In order to develop in our own body,
2: పదలో కనిపించేటువంటి యొక్క పిట్ట చేతిలో ఉన్న పట్టినటువంటి పిట్టనే.
3: Bird in the bush is the same bird which is in the hand.
2: కానీ కొంతమంది అజ్ఞానులు, అవివేకులు కూడాను పొదలో కనిపించేటువంటి పిట్టను చూసి చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నారు.
3: బట్ సమ్ ఫూలిష్ వన్స్, ఇగ్నోరెంట్ వన్స్, దే ఆర్ లెటింగ్ ది బర్డ్ ఇన్ ద హ్యాండ్ గో, కాన్సెంట్రేటింగ్ ఆన్ ద బర్డ్.
2: వదిలిపెడుతున్నాము
3: ద వన్ విచ్ యు కెన్ గెట్ వెరీ ఈజీలీ. యు ఆర్
2: కమలపుష్పంలో ఉన్నటువంటి మకరంతాన్ని మాత్రమే తుమ్మెద కోరుతుండాలి.
3: ద బీ ఆల్వేస్ ఆస్పైర్స్ టు హావ్
2: తన రుచి అది లోటస్. కప్పరుచి అది కాదు, ఎంతసేపు అయినా నీళ్లలో ఉండి ఈదాడుతుండాలే. కనుక ఈ యొక్క తామర పుష్పమైన కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకుందాము అని తాను పుష్పం పైన ఎగురుతుంటాడు.
3: ఆన్ ది అదర్ హ్యాండ్ ఎ ఫ్రాగ్ జంప్స్ ఆన్ ద లోటస్ ఓన్లీ టు టేక్ ఎ లిటిల్ రెస్ట్ దేర్ ఆన్ ద లోటస్.
2: కానీ తుమ్మెదకు రెస్ట్ ఎరగదు.
3: బట్ బీ డస్ నాట్ నో వాట్ రెస్ట్ ఈస్.
2: కప్ప తీపి ఎరగదు.
3: బట్ ఫ్రాగ్ డస్ నాట్ నో వాట్ స్వీట్నెస్ అండ్ నెక్టారైన్.
2: ఆ తుమ్మెద ఆ యొక్క పుష్పంలో చేరేంత వరకును అని నిర్విరామంగా కూడా అరుస్తూ ఉంటాడు పాపం.
3: అంటిల్ బీ గోస్ ఇన్ ఆన్ ద
2: ఆ పుష్పంలో చేరిన తన శబ్దం సైలెంట్ అయిపోతుంది, శబ్దాన్ని మానివేస్తుంది.
3: వన్స్ ఇట్ స్టార్ట్ సకింగ్ ది
2: నెక్టార్
3: ది బీ గెట్స్ ఇంటాక్సికేటెడ్ విత్ ద నెక్టార్ ఫ్రమ్ ద లోటస్.
2: కనుకనే అలాంటి సంబంధాన్ని మనం పెంచుకోవాలి అని దైవత్వాన్ని ఈ రకమైన యొక్క సందర్శనాన్ని అంతా కూడా ఉపదేశిస్తూ వచ్చింది.
3: వీ హ్యావ్ టు డెవలప్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ద డివినిటీ.
2: ఒక్కొక్క ప్రదేశమును మనం సందర్శించినప్పుడు దాని యొక్క పవిత్రతను మన హృదయం లోపల స్మరింప చేయడానికి అవకాశం ఉంటుందని.
3: Whenever you visit different pilgrim centers, you can imbibe and develop within yourself all those sacred qualities.
2: Kani reflection of the inner being lopali yokka paritattvame.
3: Wherever you see
2: silent type shabdanni maanivestundi.
3: Once it starts sucking the net
2: aa makarandani gori mattekutundi.
3: The bee gets intoxicated with the nectar from the lotus.

0: రివలేషన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. లోపల యొక్క పరితత్వమే.
1: వేర్ ఎవర్ యు సీ ఇట్ ఇస్ ఓన్లీ ది
0: రిఫ్లెక్షన్. లోపల యొక్క పరివర్తనే.
1: ది ట్రాన్స్ఫర్మేషన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ యూ.
0: అదే పరాభక్తి అన్నారు.
1: దిస్ ఈస్ రియల్ పరాభక్తి.
0: అదే అనన్య భక్తి అన్నారు.
1: సేమ్ థింగ్ ఇస్ కాల్డ్ అనన్య భక్తి.
0: అదే స్వాధ్యాయ భక్తి అన్నారు.
1: ది సేమ్ థింగ్ ఇస్ ఆల్సో కాల్డ్ స్వాధ్యాయ భక్తి.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకుని వర్తించుకునేటువంటి యొక్క యథార్థమైనటువంటి మార్గాన్ని మనం గుర్తించాలి.
1: We have to develop that particular path which will help us to realize our own
0: reality. కోసమనే గోపికలు ప్రార్థిస్తూ వచ్చారు కృష్ణుని.
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ దిస్ గోపికాస్ ఫర్ ప్రేయింగ్ టు లార్డ్ కృష్ణ.
0: కృష్ణ పుష్పము వై నీవు పులు పొందుచుండినా.
1: If you become, oh Lord Krishna, if you become a flower,
0: tummedanai nenu tirugutundu,
1: I'll become a bee and go, I'll go on humming.
0: Ruchambu vai neevu vardilluchundina,
1: if you develop and grow into a tree,
0: vallikanai neeku allukundu,
1: I'll become a creeper and go around the
0: vara samudrude neevaina,
1: if you become the ocean,
0: వాహిని యొక్క నేను నీలో ఐక్యమగదు.
1: ఐ విల్ బికమ్ ఎ రివర్ అండ్ గెట్ మర్జ్.
0: నేను పర్వతమే నీవైనా.
1: ఇవి బికమ్ ది మేరు
0: మర్చుకుని పారద నేను సెలయేరునై.
1: ఐ విల్ బికమ్ ఎ స్మాల్ రివర్ అండ్
0: అనంత ఆకాశమే నీవైనా.
1: ఇవి బికమ్ ఎన్ ఇన్ఫినిట్
0: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
1: ఐ బికమ్ ఎ స్మాల్ స్టార్ అండ్ షైన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్
0: ఆకాశమే నీవైతే పరమాత్మ నేను నీలో ఒక చిన్న చుక్క మాదిరి నన్ను పెట్టుకో.
1: ఓ పరమాత్మ ఇఫ్ యు బికమ్ స్కై ఇట్సెల్ఫ్ మేక్ మీ
0: ఏక అనంతమైనటువంటి సముద్రమే నీవైపోతే నేను అందులో ఒక విధమైనటువంటి యొక్క అలలుగా తయారు చేసుకో.
1: ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఇన్ఫినిట్ ఓషన్ లెట్ మీ బికమ్ ఎ స్మాల్
0: లేక్ నేను ఒక వాహినిగా వచ్చి నీలో చేరిపోతాను.
1: ఆర్ ఐ బికమ్ ఎ రివర్ అండ్ బికమ్ వన్ విత్ యూ.
0: ఒక పుష్పంగా నీవే పుడితే నేను నిన్ను వదిలిపెట్టకుండా లోపల వచ్చి ప్రవేశిస్తాను. తుమ్మిదిగా నన్ను పుట్టించు.
1: ఇఫ్ యు ఆర్ బోర్న్ యాజ్ ఎ ఫ్లవర్ ఐ బికమ్ ఎ బీ.
0: పెద్ద పర్వతంగానే నీవు పుట్టేసిస్తే నేను నిన్ను విడిచిపెట్టను. నిన్ను ఖర్చుకుని ఫాల్స్ మాదిరి తయారైపోవాలేను.
1: ఇఫ్ యు బికమ్ ఎ మౌంటన్ వెరీ బిగ్ మౌంటన్ ఐ విల్ బికమ్ ఎ స్మాల్ రివర్.
0: ఇలాంటి ఏకత్వాన్ని ఆశిస్తూ వచ్చారు పరమ భక్తులు.
1: ది గ్రేట్ డివోటీస్ ఆల్వేస్ ఆస్పైర్ టు హ్యావ్ దిస్.
0: అలాంటి ఏకత్వంలోనే ఆనందత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిలైట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్
0: ఆనందమే అనంతత్వం.
1: దట్ కైండ్ ఆఫ్ డిలైట్
0: అదే అమరత్వం. అదే అమృతత్వం.
1: దట్ ఈస్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్.
0: అలాంటి అమృతత్వాన్ని అనంతత్వాన్ని మనం అనుభవించి పరులకు అందించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ విద్యా విధానాన్ని ఒక విధమైనటువంటి అనుభూతిలోకి తెప్పించుకొని అనుభూతి నుంచి వివేకంలోకి మార్చుకొని వివేకం నుంచి లౌకికమైనటువంటి జగత్తులో అందరికీ కూడా అందించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Swami is wishing that all of you should enjoy infinity and share that infinity and develop all the four types of education in you, and thus he is bringing his divine discourse to a close.

0: the animals and the beasts are endowed with a minimum degree of intelligence and capabilities, by virtue of which they can secure food for their sustenance. They can experience a few comforts as they experience them. Man also is endowed with this bit of intelligence, and his experiences are the same as that of a beast. In such a case, man is verily a beast. He certainly is not man. Listen, O son of this Mother Earth.
1: హృదయమని క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లనసంగు కామధేను వదియ కృష్ణ అన్నారు.
0: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
1: Aadhunika yugamuloni manavulu yokka aalochanalu aakashamunu tagulutunnavi.
0: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
1: Manavunaku aalochana cheseetunte manasu maatrame kaadu ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
1: ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసం, అహింస అనేటువంటి సద్గుణములు,
0: ఇన్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్ హార్ట్ కెన్ బి ఫౌండ్ సచ్ వర్చ్యూస్ యాజ్ మర్సీ, కైండ్నెస్, కంపాషన్, సింపతి, పాయటీ అండ్ ద లైక్.
1: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
0: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
1: Aithe edi manchidi edi cheddadi aneetuvanti vishayanni vicharana dwara gurtimpa chesetuvanti buddhi kudanu okatu unnadi manavulaku.
0: But man also has the faculty of his intellect, wherein he can distinguish between the good and the bad.
1: కేవలము బుద్ధి ఉంటినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: Merely having this buddhi or intellect does not suffice.
1: విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్లేషించడానికి ప్రయత్నించాలి.
0: Through the process of a discrimination, he should understand what is the right thing proper, and he must have the conviction of it.
1: విశ్లేషించినంత మాత్రమున చాలదు. ఆ విశ్లేషించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి.
0: By merely having the conviction of a good thing is not enough. He must try and put that into practice.
1: ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Recognize the truth that one's existence is purely the coming together of these three parameters: one's thoughts, one's discrimination and one's ability to put them into practice.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ద్వారా పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి.
0: When these three are there in their own measure, then this Jnana Jyoti, the light of Jnana, will be shining forth in the heart.
1: Light undinanta matramana, jyoti undinanta matramana, velugu undinanta matramana, prayojanam ledu.
0: The light will be there is this effulgence around it, that itself again is not enough.
1: Aa velugunu aadharam chesukoni manam munduku nadachali.
0: We must take this support or an assistance of this effulgence to move forward.
1: ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండినా మనము కేవలము గుడ్డివారమనే చెప్పవచ్చు.
0: We might have the light within us, but we don't experience it, don't use it, we are as good as blind.
1: ఒకానొక సమయంలో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రము నేను అనుగ్రహిస్తానన్నాడు.
0: It so happened that once Krishna addressed Suradas. Suradas, do you like to see the world around you? If you do have the desire, do tell me, I shall give you this faculty of sight. దానికి పరమ భక్తుడైనటువంటి
1: సూరదాసు జవాబు చెప్తున్నాడు.

0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
1: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: They have you in their hearts, but discarding this notion, they are going in for that which is transient, that which is temporary, that which is fleeting in the world around.
1: కేవలము చాటలవలే చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు.
0: They do have ears as big as fish, but they can't listen to the melodious notes that you emanate.
1: ప్రతికాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: They have eyes as big as cotton seeds, but still they are not able to see you.
1: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart, and such means of cognizing things.
1: నిన్ను చూచే నేత్రములు నీ గానము వినేటువంటి యొక్క శ్రోత్రములు నిన్ను ప్రతిష్ఠ చేసుకోగలసినటువంటి యొక్క హృదయాన్ని నాకు అందించమన్నాడు.
0: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
1: కనుక నీ సర్వ మతములు వారు కూడాను హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
0: That is why all faiths have determined that heart is the altar for the Lord.
1: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
0: According to the Hindus, one's heart is the temple of God.
1: పవిత్రమైన ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
0: The Upanishads determine man's heart as a cave.
1: ఎట్టి గుహ భగవంతుని నివాసమైనటువంటి గృహమును అని చెప్పాడు.
0: What type of cave is this? That where the Lord resides.
1: Bible, మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
0: The Bible determines that one with a pure heart can see the Lord.
1: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది.
0: The Mohammedans have determined that in between the two fingers of the Lord, that which exists is verily man's heart.
1: సిక్కుల గురు అయినటువంటి గురు నానక్ పవిత్ర హృదయము కలిగినటువంటి వాడే హిందూ అని నిర్ణయం చేశాడు.
0: And the leader of the Sikhs said that one who has a true pure heart is verily a true Hindu.
1: ఈ విధముగా ఆయా మతములు ఆయా యొక్క భావమును పురస్కరించుకొని హృదయము భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి.
0: So in this way each faith determines that one's heart is the place where the Lord resides.
1: కాని అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు.
0: But this very same heart which finds such a varied description in the faiths has been defined in another way by sadhus.
1: తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.
0: The learned ones have determined the heart in yet another way.

0: is where the Lord resides.
1: కానీ అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయించేశారు.
0: But

0: ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసేనటువంటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు.
1: They have determined that the Omkar is the cradle. In the cradle is the bed, the soft mattress of Tattvamasi. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord Himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds, singing a lullaby to the Lord, making Him sleep.
0: కనుక మానవుని యొక్క హృదయము దైవ మందిరము అనేటువంటి సత్యాన్ని సాధకులు గాఢంగా విశ్వసించాలి.
1: So the sadhaks should have this conviction that the heart is verily the place, it's verily the temple of God.
0: ఇంకా మహనీయులు ఈ యొక్క హృదయాన్ని ఒక కమలముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: And yet another category of evolved souls determined the heart as a lotus.
0: Buradalo putti maninyapu neelalo undinappatikini ee kamalamu parishuddhamuga untundadi.
1: This lotus has its origin in dirt and all that is impure in the form of the water around it, yet the lotus remains pure.
0: Idi kevalam urdha dasaku tana yokka mukhamunu vikasimpa chesukoni ఓ భగవంతుడా నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం.
1: This lotus also has this feature that all the petals unfold themselves, seemingly turn towards God, turn towards the sun, turn towards God, imploring the Lord to come and stay and reside within itself.
0: బురదలో పుట్టినప్పటికీ బురదను ఏమాత్రము తాను చేర్చుకోదు.
1: ఇట్ ఈస్ బార్న్ ఆఫ్ డర్ట్ బట్ డర్ట్ హాస్ నో ప్లేస్ ఇన్ ద లోటస్.
0: మాలిన్యపు జలములో ఉండినప్పటికీ ఈ జలమును కూడాను ఏమాత్రము తాను ప్రవేశింపచేసుకోదు.
1: ద లోటస్ రిసైడ్స్ ఇన్ ఇంప్యూర్ వాటర్ బట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద ఇంప్యూర్ వాటర్ ఇన్ ద లోటస్.
0: ఈ కమలము మానవునకు బోధించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధన ఇది.
1: దిస్ ఈస్ ద ఫండమెంటల్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్ టు మ్యాన్కైండ్.
0: ఈ కల్మషమైనటువంటి ప్రపంచం నందు నీవు ఉండినప్పటికీ, దురాచారములు దుస్సంగమనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ, నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయంగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్? You are very much born and you are a part and parcel of this dirty, undesirable world. And all the processes going on around you are nothing but impure and shadowy. Yet, O man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: Lokamulo goppa vidyavantunu chuchinappudu prati manavudu kudanu gauravistadu.
1: In this world, when you try to see, when you see an educated person, you tend to show him respect.
0: Aite daya shantamu sahanamu ilanti pavitramainatvanti gunamulu kaliginatvanti vyaktulanu chuchinappudu varini oka vidhamuga premistamu.
1: As also, when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
0: ఇతనిని మనము ఆప్తునిగా మనం గౌరవిస్తాము.
1: We regard them as one of our own.
0: కారణమేమిటి?
1: What is the reason for this?
0: విద్యావంతుడు కేవలము ఆలోచనా శక్తిని మాత్రమే తాను అనుభవించగలడు, కానీ ఆచరణ యందు మాత్రం ఉండదు.
1: The educated one is merely given to a high degree of intellectual ability, nothing beyond. He can't

0: can't experience anything.
1: Aithe ee daya sahana శాంతి స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
0: బట్ వెన్ వీ కమ్ అక్రాస్ ఎ మ్యాన్ ఆఫ్ కంపాషన్ ఆర్ పీస్ ఆఫ్ ఫోర్బేరెన్స్ యు నో దట్ హీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద వెరీ సేమ్ క్వాలిటీస్ సో యూ టెండ్ టు లవ్ హిమ్.
1: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది.
0: సో థాట్స్ or thought processes without practice following it are useless.
1: Acharanato kudinatvanti yokka aalochana gauravamainatvantedi.
0: So the practice wherein it has these thought processes that is worthy of our respect.
1: Kriya roopamunu dharinchinatvanti aalochanalu nirupayogamainatvantivi.
0: And these thoughts that cannot be translated into action are useless.
1: Kanuka acharana tattvamunu kontha varaku manamu anusthanamlo pettali.
0: So what is important here is putting into practice what we have learned.
1: Manavudu manchivada leka cheddavada ani gurtinchutaku ee hrudayam yokka parishodhana cheyatamu etti variki ni sadhyam kadu.
0: Is man good? Is a particular person good or bad? You cannot go into this question.
1: Manavuni yokka nadatanu manavuni yokka pravartananu darshinchi తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాము.
0: యూ కెనాట్ గెట్ ఇన్ టు ద హార్ట్ ప్రాపర్ టు నో దిస్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఓన్లీ వెన్ యూ సీ హిమ్ హిస్ యాక్షన్స్ హిస్ బిహేవియర్ యూ విల్ డిటర్మిన్ వెదర్ హిస్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: కనుక మానవునకు ఆచరణ అతి ప్రధానమైనటువంటిది.
0: సో ఫర్ ఎ పర్టికులర్ బీయింగ్ యాక్షన్ ఆర్ ప్రాక్టీస్ ఇస్ నెసెసరీ.
1: లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి విజ్ఞానవంతుడు.
0: There was one Lord actor who was a great scholar and a Vedantin.
1: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానమును చెందినటువంటి వాడు.
0: He was a man of a high degree of accomplishment in his intellectual capabilities.
1: కానీ అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
0: బట్ సచ్ ఎ పర్సన్ యాస్ దిస్ వుడ్ హెసిటేట్ ఇన్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ హీ హస్ నోన్.
1: ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగం అయిపోతూ వచ్చింది.
0: సో బికాస్ ది ప్రాక్టీస్ పార్ట్ వాజ్ నాట్ దేర్ హిస్ బీయింగ్ క్లెవర్ హిస్ బీయింగ్ ఇంటెలిజెంట్ వర్ బీయింగ్ వేస్టెడ్ అవే.
1: అతనికి 60 సంవత్సరములు నిండేటువంటి పూర్వము నిండుటకు పూర్వము ఒక గొప్ప విందును చేశాడు.
0: Now just on the eve of his completing 60 years he had a banquet.
1: Induku aneka mandi vidyavantulu ee correspondence aneka mandi papers vallanta kudanu andulo praveshincharu.
0: And to this he invited all these correspondents and all the people of learning of the day.
1: Ikkada goppa vindu chesadu.
0: He had this dinner in their honor.
1: Rendo dinamu ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
0: ద నెక్స్ట్ డే ద పేపర్స్ వర్ డిస్క్రైబింగ్ దిస్ మ్యాన్ దస్.
1: లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
0: లార్డ్ యాక్టన్ ట్రూలీ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్.
1: గొప్ప విద్యావంతుడు.
0: ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్.
1: కానీ అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి మానవుకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు.
0: బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్ వాట్ హీ హాస్ అచీవ్డ్ హీ హాస్ నాట్ డన్ ఎనీథింగ్ టు బి ఆఫ్ బెనిఫిట్ టు హిస్ ఫెలో బీయింగ్స్.
1: ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు.
0: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
1: గ్రంథములన్నీకూడను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు.
0: Now all these books are not there merely to be accumulated.
1: Bible, Quran, Vedamu, Upanishattu, గ్రంథస ఇలాంటి గ్రంథములన్నీ కూడాను ఈనాడు మనము కేవలము చదవటంతోన దానిని పూజాపీఠం పైన ఉంచటంతోనే దీనిని మనము పూర్తి గడుపుతున్నాము. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడాను మనం ముందంజ వేయటం లేదు.
0: ఆల్ దీస్ సేక్రెడ్ టెక్స్ట్స్ అండ్ స్క్రిప్చర్స్ లైక్ ద బైబిల్ ద ఖురాన్ ద గ్రంథ్ సాహిబ్ అండ్ వేరియస్ అదర్ స్క్రిప్చర్స్ are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
1: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడా మనం మర్చిపోతున్నాం.
0: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
1: చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు.
0: By merely reading them, we cannot really say we have transformed.
1: చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
0: What we have read should be translated into action.
1: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
0: Now these, this scholarship that you have, without this element of practice, are like the food which give you indigestion.
1: ఒక పదార్థము మనం జీర్ణించుకున్నవలన ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తబరిచి తదుపరి మనము ఈ ఉదరానికి అంపించాలి.
0: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition, it should be handed over to the stomach.
1: ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతి యందు పెట్టుకొని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
0: Now talking about the Bible, Solomon once had this vision that an angel was holding this book of Revelation.
1: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
0: Solomon opened his eyes and said, Mother, what is that book that you are holding?
1: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికిచ్చింది.
0: This book is very sacred. Partake of it, eat it. She handed the book to Solomon.
1: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
0: Then Solomon asked the question, what use if I do that?
1: కడుపులో చేదు నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
0: Then he was answered that in your stomach there'll be bitterness, in your mouth there'll be sweetness.
1: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
0: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
1: Anaga pustakamunu bhujinchatam kaadu, pustakanni namalatam kaadu, ee pustakamulo undinatvanti vishayalanu chakkaga mananamu chesi chesi chesi chesi tarjuma chesi chesi danini lopala jeeninchukuneatvanti sthitiki teppinchukovali. Anaga aacharanalo pettetvanti sthitiki teppinchali.
0: What it means is merely taking the food in a mechanical way with the teeth doing their job and then handing it to the stomach is not enough. Even as you try to go over the contents, try to understand the significance, and you should come to the state where you have understood it so thoroughly that you can put them into practice.
1: Kanuka ప్రతి మతమునందుండినటువంటి యొక్క గ్రంథములు కూడాను కర్మ సిద్ధాంతముని అధికంగా బోధిస్తూ వచ్చాయి.
0: For all the sacred scriptures of the world uphold this doctrine of karma.
1: ఆచరణనే ప్రధానమైనటువంటి దృష్టికి తెప్పించాయి.
0: And they bring everything to this fulfillment of doing something positive.
1: ప్రపంచమంతయు కూడాను కర్మల చేత బంధింపబడినటువంటిది.
0: The entire world is bound to this law of action.
1: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడపటము ఇది ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ ఇన్ సచ్ టైమ్స్ టు బి ఫ్రీ ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ యాక్షన్.
1: దీనివలన మానవునికి ప్రయోజనము లేదు.
0: అండ్ మియర్లీ రీడింగ్ అప్ థింగ్స్, దేర్ ఇస్ నో యూజ్ జస్ట్ బై దాట్.
1: భగవద్గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానంగా బోధిస్తూ వచ్చింది.
0: ఈవెన్ ఇన్ ద భగవద్గీత దిస్ లా ఆఫ్ యాక్షన్ ఆఫ్ కర్మ
1: పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకి శికించిన నానవాప్త మహోత్తయం వర్తయే వచకర్మణి. నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
0: This lesson with regard to the karma was given by the Lord thus, I for my own sake have nothing to do, I don't really have to do anything in this world as such, but then if I myself do not undertake this action proper which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise, then everything would come to a standstill.
1: లోపల ఆవిర్భవించేటువంటి ఆలోచనలు ఆచరణ రూపంలో మనం ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడా మారిపోవచ్చు.
0: ది థాట్స్ దట్ కమ్ టు యూ ఫ్రమ్ విదిన్ అన్లెస్ దే ఫైండ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఇన్ యువర్ యాక్షన్స్ ప్రాపర్ దే మైట్ కాజ్ యూ హార్మ్.
1: ఆకలి అవుతున్నది.
0: నౌ యు ఆర్ హంగ్రీ.
1: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
0: Because you are hungry, your thoughts now go towards
1: ee aalochanaku taginatundi annamunu sekarincheetundi margamuni avalambinchakunda undina taanu anarogyamunaku guri ayipothadu.
0: Thoughts go to food. Now if you don't do the necessary thing to get that food, you'll become ill and sick.
1: Dappiga unnadi.
0: Like you are thirsty.
1: Daanini neeru thragali ani aalochichadu.
0: You want to quench your thirst by drinking water.
1: Neeti kosame taanu prayatnam cheyakundina taanu బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
0: ఇఫ్ యూ డోంట్ మేక్ యువర్ ఎఫర్ట్ ఫర్ సెక్యూరింగ్ వాటర్ యూ విల్ బికమ్ వీక్ అండ్ కొలాప్స్.
1: అదే విధముగా తాను కావాల్సినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండినా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
0: సో ఇన్ దిస్ వే వాట్ యూ విష్ టు సీ యూ మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్. అదర్వైజ్ యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
1: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
0: వాంట్ ఐ వాంట్ వాంట్ దిస్ ఈస్ లవ్ లవ్ దట్ యు
1: అయితే ఈ ప్రేమ ఎట్టి ప్రేమ.
0: నౌ వాట్ టైప్ ఆఫ్ లవ్ ఇస్ దిస్.
1: పదార్థమునకు గురించినటువంటి యొక్క ఆలోచన పదార్థమునకు సంబంధించినటువంటి యొక్క ఆలోచన ఇది ప్రేమ కిందికి రాదు.
0: You are wanting to get a certain material thing and making the effort to get that material thing does not mean this prema.
1: దీనిని అపేక్ష అని చెప్పవచ్చు.
0: This could be called apeksha.
1: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందుకు కాని పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందుకు కాని తన యొక్క మనస్సును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరుచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
0: వన్స్ యువర్ రిక్వైర్మెంట్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ థింగ్స్ పర్టైనింగ్ టు గాడ్ and the other worldly aspect of your existence, God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
1: Prema manasunaku sambandhinchinatundi kaadu.
0: This love cannot be equated with the mind.
1: Idi hrudayaniki sambandhinchinatundi.
0: This has a place, a parallel in the heart.
1: Kanukane hrudayamu chetane daivatvanni pondadaniki prayatninchali.
0: So through the medium of the heart, secure God.
1: దీనికి అనేక విధములైనటువంటి ఆదర్శములు అనేక విధములైనటువంటి ఉపమానములు కూడా ఉంటున్నవి.
0: ఇన్ ఆర్డర్ టు ఇల్లస్ట్రేట్ దిస్ దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
1: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు.
0: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
1: లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
0: They did not care at all for the worldly aspect of their existence.
1: Kevalam paramarthika sambandhamainatundi vyavaharam nande varu prayanam chestu vacharu.
0: All the while their journey was towards the other worldly aspect of their existence.
1: Kani vyavaharika drishtito chuchinatundi oka vyaktulu ee gopikala oka bhakti prapattulanu kevalam pedamargamuga undinattuga bhavistu vacharu.
0: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize that chief merit of the gopis devotion.
1: Adhe vidhamugane ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వం కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రిటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
1: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండినా ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
0: నౌ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ లుక్ ఫ్రమ్ యువర్ యాంగిల్ కుడ్ ప్రహ్లాద హావ్ ఓవర్కమ్ ఆల్ ది డిఫికల్టీస్ దట్ హి వాస్
1: సబ్జెక్టెడ్ టు? ఎటువంటి బాధలు?
0: వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ హి హాడ్ టు అండర్గో?
1: మానవులు భరించలేనటువంటి బాధలను కూడా తాను భరిస్తూ వచ్చాడు లేత ప్రాయమునంది.
0: He braved up to difficulties which no ordinary person can possibly do, and this at a young age.
1: తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికిన్ పన్నగ సాయి ఓ ధనుజభంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
0: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, "Oh Lord, do come to my rescue." He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
1: Itani prema, itani bhakti prapattulu, praptuta sambandhamainatuvi ye ayyundina, ee badalaku kannu neeru kavali kada.
0: Now,
1: baaludu kabatti bhayakampa sametudu kavali kada.
0: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
1: Kaadu, kaadu. Tana hrudayamunandu Narayanudu pratishthayi untunnadu.
0: No, because in his love there was Narayana installed.
1: Nalukayandu Bhagavantuni naamamu natyamaadutu undali.
0: And there was a name of the Lord dancing on his lips.
1: Nakasika paryantamu tana yokka dehamulo Narayana tattvam leenamai untundali.
0: And there was every aspect of the Lord very much a part and parcel of his own being and
1: existence.
0: Kanukane
1: ee panchabhautikamainatuvanti deham yokka badalu tanake ematram kodanu kanipinchaledu.
0: That is why he did not give room for any grief on the part of these
1: tadatma bhavamulo mudiginatuvanti prahladunaku dehatma bhavam ee reetiga labhyamavutundi.
0: Now here is Prahlada, who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
1: Kanuka తాదాత్మ భావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
0: హీ వాస్ ఫర్మ్లీ ఇమర్స్డ్ ఫర్మ్లీ ఇంటాక్సికేటెడ్ విత్ థాట్స్ సెంటర్డ్ ఆన్ గాడ్. సో ఆల్ ద వైల్ హీ వాస్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వితౌట్ గివింగ్ ఎ రూమ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ వర్ల్డ్లీ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్.
1: ప్రేమ యందు పుట్టినటువంటి ఒక తత్వం.
0: This is the nature of a true love, born of a true love.
1: ee purna prema hrudayam aneetundi kamalamu nundi aavirbhavinchinatundi.
0: This pure and total love is born from the heart of the lotus.
1: Kanuka samanyamaintundi premaku bhagavat premaku ee maatram kudunu polika pettaraadu.
0: So there should not be any comparison made between the worldly love and love centered on God.
1: Inka gopikalu chustamu anukunnappudu attalu mottukunna mari bhartalu kattulu nooruchunna నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
0: దేర్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గోపికర్స్. ద మదర్స్ ఇన్ లా వర్ క్రూయల్ టు ది ఎక్స్ట్రీమ్, వాంటింగ్ టు గోడ్ దెమ్ అండ్ వాంటింగ్ టు ట్రబుల్ దెమ్. ద హస్బెండ్స్ ఫర్ దేర్ పార్ట్ వర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ సో యాస్ టు ఇన్ఫ్లిక్ట్ గ్రీవియస్ వూండ్స్ ఆన్ దెమ్. బట్ దీస్ గోపికర్స్ వర్ స్టడి, అన్రఫుల్డ్, కామ్ అండ్ ఫుల్ ఆఫ్ పాయిజ్, because in their hearts was the Lord, as you have an image imprinted on a paper.
1: Veeru kudanu kevalam prakruta sambandhamainatundi premake sambandhinchina varai undina ee vidhamainatundi yokka badalanu varu sahinchagaligetundi vara.
0: Now if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
1: Dushana bhushana tiraskaramulaku emaina kudanu atithulai undetundi vara?
0: Could they have transcended this criticism and ridicule that was being heaped on them?
1: Stilu vidyahinulu.
0: Now these people are ordinary women folk, devoid of any education.
1: Ilanti paramodmattulainatunti yokka tadatmato koodinatunti yokka gopika yokka chittamu prema tattvanga koodinatuntadani naradudu kudanu varnistu vachadu.
0: Narada also was given to describe the hearts and minds of these gopikas as one of being pure, where only the Lord resides.
1: Kanuka manamu matalato cheppetunte vishayalanu hrudayamuto manamu aacharinchutaku prayatninchinappude ee pravartana ee nadata sariyainatunte yokka margamunu anusaristundi.
0: So the words that we utter through the medium of the thoughts, if the heart were to follow in terms of practice, then there is a meaningful combination.
1: Oka sadhakudu tama aaradhana daivanni chakkaga alankarinchi అనేక విధములుగా కూడాను దానికి శోభానమును కుచేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
0: There was a person who was doing this aradhana, worshipping the Lord, to his family deity, and he was doing these in a very religious way.
1: ఒక రైతు తన పొలమును చక్కగా దున్ని దుక్కు చేసి ఎరువు వేసి నీరు కట్టి చక్కని పంటను పండించుకుంటాడు.
0: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
1: Kani bhaktudu tana hrudaya kshetraniki karshakudu.
0: Now a true bhakta, he is the cultivator of his heart.
1: Tana hrudayam anetundi bhumini prema tattvam anetundi jalamunu katti sadhana anetundi kalupulu vesi ప్రేమ అనేటువంటి యొక్క బీజమును నాటి, నామము అనే బీజమును నాటి, దీనిని క్రమశిక్షణ అనేటువంటి కంచెని కట్టుకుని కాపాడుకున్నట్టుకు ప్రయత్నించాలి.
0: వాట్ షుడ్ దిస్ ట్రూ భక్తా డూ? హిజ్ హార్ట్ ఈస్ లైక్ ద ఫీల్డ్. హీ మస్ట్ పోర్ ద వాటర్ ఆఫ్ లవ్ అండ్ హీ మస్ట్ బిల్డ్ ది బండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ సాధన. సో ద సీడ్ ఆఫ్ ద నేమ్ అండ్ బిల్డ్ ది ఫెన్స్ ఆఫ్ డిసిప్లిన్.
1: అప్పుడే ఈ సాధకునకు ఆనందం.
0: Only then will the sadhaka get ananda.
1: Itti anandamu daivattamunaku sambandhinchinatundide kaani prakrutamainatundi yokka vishayamunaku sambandhinchinatundidi kaadu.
0: This ananda that he will get thus is something which is beyond description. It is pertaining to God, not the ordinary ananda.
1: Kaani ee kaliyuga prabhavamu cheta kevalam grandhamulu patistunnamu, sadhanalu chestunnamu, hrudaya parivartana ee maatram kudano kalagatam ledu.
0: But under the influence of these Kali times, we do take up this task of attaining scholarship, read up scriptures, but the sadhana aspect, the practice doesn't come. The transformation of the heart is not forthcoming. That is the most important thing.
1: హృదయ పరివర్తన జరగక, హృదయ పరిశుద్ధం కాక, హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక, కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
0: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see. ప్రతి
1: ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింపచేసుకోవాలి.
0: Every person should make an effort to translate his thoughts into action.
1: మానవుడు ఒక పద్యమును రాసినాడంటే ఆ పద్యము యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
0: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
1: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి.
0: If a sadhaka is singing a song, he should be firmly immersed in the song, become one with the contents and spirit of the song.
1: శక్తిని తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం.
0: It is the heart which plays this role of making you fully immersed in the song.
1: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
0: God resides in the heart. He is one with your heart.
1: బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కానీ క్రియలకు కానీ తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు.
0: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
1: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
0: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
1: ఈ కన్నీటి కాలువల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
0: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
1: కానీ భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడా మానవుడు?
0: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్, టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్?
1: పురందర్ దాస్ చెప్పాడు,

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see, Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize, Swami?"
1: Kanuka manamu ee kannulu pettukoni jagattunanta chustunnamu, enta kaalamu chustunnamu, puttinappati nunchi gitti enta varaku chustunnamu, choochine daniki inka trupti teeraledu, emi chustavu munduku, enta sepu choochinappatikini choochine danne choodali.
0: These eyes are being used to see the world around us. How long have you been doing it? Right from the moment of your birth. And you are seeing the same things again and again, again and again.
1: Kani chudanatvanti danini chudali aneetvanti aasha ee manavuni endukodanu abhivruddhi kaaledu.
0: But no person seems to have this thought of increasing this yearning to see that which he has not seen so far.
1: Kadigina mokhanne kadugutunnamu, tinna pottake tintunnamu.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: Kani manaku kanipinchinatvanti yokka bhagavantuni gaanchetvanti yokka abhilasha manalo inka abhruddhi kaaledu.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: Aanade mana yokka jeevitamunaku sariyainatvanti artham.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: Edanini choodalo, దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ హాస్ టు బి సీన్, వెన్ యూ సీ ఇట్ దెన్
1: యూ దానిని పొందాలో, దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ షుడ్ సెక్యూర్, వన్స్ యూ హావ్ సెక్యూర్డ్ దెన్ యూ హావ్ పీస్.
1: ఏ దానిని మనం అనుభవించాలో, దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్, వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ యూ హావ్ శాంతి ఆఫ్ పీస్.
1: కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకనే మనం ఎన్ని ఉండినప్పటికీ మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దాట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దాట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దాట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్.
1: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయా అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: దట్స్ వై ఇన్ ట్యూన్ విత్ దిస్ ఉపనిషత్స్ హావ్ సెడ్ అసతోమా సద్గమయ, ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ అంతృత్ గో ఆన్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇదంతా కేవలం స్వప్న దృశ్యం వంటిది.
0: ఆల్ దిస్ ఈస్ ఏ డ్రీమ్ వరల్డ్.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence of enlightenment.
1: Prakrutamandamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivitetalanni kudanu kevalamu ajnanamunaku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly ajnana.
1: Idi prakrutamainatunti yokka charyalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు క్రమ్మి ఉంటుండాలి.
0: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్, బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటుంది, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్, దేర్ ఈస్ మొమెంటరీ రేడియన్స్ అండ్ స్ప్లెండర్, బట్ సైడ్ బై సైడ్ యూ హ్యావ్ డార్క్నెస్ ఆల్ ఓవర్.
1: ఈ జగత్తంతా ఇప్పుడు అంధకార బంధురమైనటువంటి యొక్క ఇది అజ్ఞానం అని దీన్ని భావించి, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలో కొనిపోమని దీని యొక్క అంతరార్థం.
0: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్, ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్, వేర్ గాడ్ ఈస్.
1: మృత్యుమా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: అండ్ దెన్ మృత్యుమా అమృతంగమయ, one day or the other this body has to decay and collapse.
1: Idi krushinchetvantide,
0: this tends to decay and diminish.
1: Idi kevalam kattakadapatiki mattiga maareetvantide,
0: one day it becomes one with mud or clay.
1: Dehamu panchabhautikamu,
0: so this body is a conglomeration of the five elements.
1: Dehamu koolaka tappadeppudun,
0: one day or the other the body has to collapse.
1: Dehi niramayundu,
0: but the one who resides is forever.
1: Kalitimpaga dehiga chaavu puttukal moha nibandha bandhanala mudralu levu.
0: Actually, the one who recites has no death, no birth. He has no beginning, no end.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Actually speaking, that this permanent lasting entity is the Lord.
1: ఆ దేహమునందు ఉండినటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని ఒక పేరు.
0: Such a lasting one resides in the body, so he is called Dehi.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
0: Because he resides in the heart, he is called Dehi. He resides in the body, he is called శరీరి.
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
0: He is the Paramatma himself. He is in the body as the Atma.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
0: Now what is it that we are gaining in this spiritual domain?
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
0: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing
1: puja. ఇది కాదు ఆధ్యాత్మికానికి సరైనటువంటి అర్థము.
0: These don't really give the full meaning of spiritual life.
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములు అనే పేరు.
0: All those actions and activities wherein you tend to come face to face with the realization that this Atma has taken a particular form, that understanding of yours connotes your living spiritual life.
1: ఆత్మ ఒక సాకారాన్ని ధరిస్తుంది.
0: This formless Atma takes on a form.
1: ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని.
0: And this ఆధ్యాత్మిక consists in your worshipping this formless one which has come in a formful form.
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
0: This body is rooted through this world.
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
0: But ఆత్మ transcends these limitations.
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపతత్వమే ఈ యొక్క దైవత్వము.
0: And God is a meeting point between that which is worldly, that which lies below.
1: ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
0: Once you understand this salient truth, even as you're leading your worldly life, you will be always having your sight centered on the world beyond.
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
0: This is the hallmark of a true spiritual life. Without one, you can't have the other.
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ.
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్
1: ఆన్ జర్నీ. కానీ ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయములు చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనము జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ లైఫ్.
1: మన తెలివితేటలంతా కూడా భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తం ఉపయోగపెట్టరాదు.
0: Our intellectual capabilities are not for the sake of merely a worldly upbringing.
1: కనుకనే సకల మృగమునందు సామాన్య తెలివుండు.
0: That's why it's been said in all the beasts and animals.
1: ఈ తెలివిని దాని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
0: You have this
1: భోగములను పొందుచుండు.
0: You have this ordinary degree of intelligence. What are these beasts doing with it? To get food and minimum comforts. They too have to have sleep, they too have to have food, they have hunger that
1: saturates them.
0: Man also is doing the same.
1: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమిటి?
0: Then what then is the difference between the animals and man?
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: It is in this context what
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
0: బాలరాజు said that this idea of sleep, hunger, food,
1: జ్ఞానేన శూన్యః పశుభిః సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది, ఇది నిజమైనటువంటి జ్ఞాన తత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
0: ఆర్ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ట్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన, దిస్ హయ్యర్ నాలెడ్జ్. దిస్ అలోన్ కెన్ లీడ్ హిమ్ ఆన్ ఫర్దర్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ హిస్.
1: వర్తమానము మాత్రమే తెలుసును కానీ పశువుకు భవిష్యత్తు ఏమాత్రమో తెలియదు.
0: The animals or beasts can know the present, they can't know the future.
1: కాని మానవుని యొక్క దృష్టి యందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: As against this, man should have the present very much as an important.
1: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: How do we do this?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: What he must know is the present is the seed for the future.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానం.
0: What has transpired, the present is the result of.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం.
0: సో వన్స్ యు టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆల్సో.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
0: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే మన ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికీ బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: తత్వమసి ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని మహావాక్యములు చక్కగా విడదీసి విపులంగా ఇతరులకు బోధించవచ్చును.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, తత్వమసి అహం బ్రహ్మ, and try to expound the logic behind them to others.
1: కానీ దానిని మనము ఆచరించడానికి ఏమైనా సిద్ధంగా ఉంటున్నామా?
0: While this is the case, are we prepared ourselves to put them into practice?
1: దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: Now the Vedas have had something to comment on this. To put it in simple Telugu, it has been said, it's very easy for you to talk about a crore of things, but difficult to do just one into practice.
1: Chepputa sulabhambu cheyuta kashtam.
0: To say is easy, to do is difficult.
1: Dhatakaina vani tatakaina annaru.
0: For whom, you might ask, either for the person who is saying it or for his great grandfather.
1: Karanam emiti?
0: The reason?
1: ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయం అవుతూ వచ్చింది.
0: టు డూ ఎ థింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్.
1: ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది.
0: బట్ వన్ హూ డస్ ఇట్ సర్టన్లీ హీ రీప్స్
1: ధన్యుడు అవుతారు.
0: హీ సర్టన్లీ బికమ్స్.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్ సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్ దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly existences.
1: Mana bhakti prapattulu anta pavitramainatuviga levane manaku drudamavutundadi.
0: So because this is the case with regard to the mind, we'll have to conclude that our devotion and faith are not as strong as they ought to be.
1: Etti kashtamulu kaligina, etti dukkamulu sambhavinchina, etti aapattulu vachinappatikini manam deenini lekka cheyaka pattina pattunu sadhincheetuvanti okka deentlo manam nimagnulu kavali.
0: Whatever be the trials and tribulations and difficulties that we may come face to face with, we should not lose sight of our fundamental aim and purpose of life.
1: Mana jeevitham anta kodanu swarthamu swarthamu swarthamu ee swarthamulo munigi telutu untunnamu.
0: And then again, all our lives are being spent totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది చేసినా కూడాను అన్నింటికీ వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనం కేటాయించినటువంటి ఆయు ప్రమాణం కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: And this foe of death is coming.
1: ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: He is coming to overcome us. And when we are going to fall, when we are going to succumb, each one should ask a question. You do not know when.
1: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ దేర్ ఇస్ దిస్ గాడ్ హెడ్, దట్ ఈస్ ద ట్రూత్ ప్రాపర్. యు మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: To be selfish, you should regard as one of your misfortunes.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి అంది ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురించి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాన్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: There is this sacred entity of the divine very much in your heart, but we are not cognizant of this fact. Rather, we go outward and start taking part in these fleeting things which give us grief and sorrow.
1: హీన జాతి అయినటువంటి యొక్క పచ్చిపచ్చి మృగాదుల యొక్క తత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what are the characteristic features of man which make him one with the animals, birds.
1: ప్రయత్నం ఇది దైవత్వాన్ని కూడాను మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు.
0: Now certainly through effort this very same man can rise to Godhead.
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షము ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: You only have to ask for it. And whatever you ask, the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: అడిగిన పాలిచ్చు కామధేనువి ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా.
0: You only have to ask and the కామధేను, the celestial cow will give you milk. Why buy a cow and seek milk?
1: ఈ విధంగా మనము కేవలము ముద్ద ఖర్జూరమును చేతియందు ఉంచుకొని చింతపండు కోసమే మనం ప్రాకులాడుతున్నాము.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands, but you going for something which is utterly tasteless.
1: ee laukika jagattunandu manam anubhavincheetundi sarva sukamulu kodanu chana banguralu.
0: And what you seek in this world are fleeting and transient.
1: idi munmundu manaku aneka vidhamainatvanti yokka asakhyanni konta asantruptini kodanu kaligistundi.
0: Gradually these what you are trying to seek in the world will
1: ee asantrupti అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యూ విల్ బి డిస్సాటిస్ఫైడ్, యూ విల్ బి డిస్గస్టెడ్. నౌ యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ దట్ మూమెంట్. దానికి
1: ముందు మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించుటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి.
0: యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిస్సాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యూ డోంట్ కమ్ టు దట్ స్టేట్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ. దీనిని
1: ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్, అవేక్, స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో.
0: Awake from this ignorance of your sleep.
1: నీ సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు.
0: Set right your thoughts.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: And just because a thought comes to you, don't jump into action immediately.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
0: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
1: కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
0: So here you have these three things which have to go hand in hand. Thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: Oka manchi karyamunu manam sadhinchavalanante konni badhalu kodanu kaliginchaka tappadu.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: Edaina konni vidhamainatundi upakaram cheyalante kontha mandiki apakaram cheyaka tappadu.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: అందరిని తృప్తి పరిచేటువంటి యొక్క శక్తి మానవుడి యందు ఉండదు.
0: Man is not given to a state where he can please everybody.
1: కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంచెం గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్, ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్.
1: స్వరూపులారా, మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors
1: of us been?
0: But you really don't have to look to the fruit of what you are doing.
1: నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యు మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: పని చేస్తే ఏ ఫలితము లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టిన దీనికోసం.
0: I am born for this.
1: ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుటనైజము ప్రాణికోటికి. నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: ఈ మధ్య మార్గములో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ నా ప్రయాణము ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి.
0: On the way to my destination, I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము లభించటము చాలా దుర్లభం.
0: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము ఇది నిజముగా ఒక దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: కనుక మనము లభ్యమైనటువంటి దానిని చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఈస్ యువర్స్ నౌ, వాట్ యు హావ్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ నౌ, ట్రై టు మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: Sai, which has become yours, make the fullest use of him. Don't waste him away. Once it goes, you never can secure the service of the Lord thus.
1: Bhaktini ichi, raktini jechi, mukti jechunandi.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: Itarula matalu impuga nammi koppatiyakandi.
0: Don't listen to what others have to say, what others talk about. In the process, collapse yourself.
1: Buddhulanni yuthichukondi karmam.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: Nee sabuddhito neevu aalochana chesi nee satyanni neevu gattiga pattali.
0: Let your own intellect function and what your intellect decides, hold firmly on to that realization.
1: Manamu itharulaku banisalu kaaradu.
0: We don't have to become slaves to others.
1: Mana vicharana siktito mana satyanni manamu vicharana cheyali.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
0: Once we decide thus, try to put it into practice firmly.
1: ఇది కేవలము క్షణ క్షణమునకు పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: If this resolve were to be like the mad hopping monkey, your life also would become a restless one.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చి పెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: So all these difficulties and sorrow of yours are your own making.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: Have this firm conviction in God.
1: గాఢముగా ప్రేమించు.
0: Love God deeply.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: And what has to be done, he himself will do.
1: దీనిని శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: This is what is called surrender.
1: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: The ananda that you will get through this process of surrender, you cannot secure through any other
1: means. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is
1: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
0: Is for your own good. Whatever is done is for our own ananda.
1: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
0: In this grief and sorrow, I'll experience ananda. Understand this.
1: నసుఖార్ లభ్యతే సుఖమని సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో బాధలు
1: ఎందే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12 ఇయర్ ఎగ్జైల్ కుడ్ దే సెక్యూర్ జాయ్ ఆఫ్ దట్.
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషముతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైనటువంటి లక్షణం కాదు.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస్ ఆర్ డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ ఎ life of comfort and joy. It is not possible. It is not proper.
1: ఈ సుఖము నిజమైనటువంటి సుఖము.
0: Are these comforts true sukha or ananda?
1: త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
0: త్యాగరాజు cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
1: ఈ సుఖములు మనకు
0: సుఖము కాదు. Oh mind, determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: These moments of joy are not true sukha or comfort.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి అందే నాకు ఆనందం ఉంటుండాలి.
0: యువర్ ప్రాక్సిమిటీ, యువర్ నియర్నెస్ ఈజ్ వాట్ ఐ వాంట్, ఇన్ దాట్ ఐ విల్ సెక్యూర్ ఆనంద.
1: కనుక సర్వత్రా భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వం ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఇస్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్, ఇన్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. ఆల్ అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
0: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్, దట్ థాట్ ఇన్ టర్న్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ అపాన్, వన్స్ యూ అరైవ్ అట్ ద రిజల్ట్ ట్రైయింగ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్.
1: ఆచరణనే లేకుండా కేవలం ఆలోచనే ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు.
0: హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్ వన్ who cannot put into practice what he thinks about in the first place.
1: కనుక మన ఆలోచన శక్తికి ఏ మాత్రం కూడా మనం గౌరవం అందించరాదు.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought part.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి ఒక ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: అప్పుడు మీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: He will enter your heart.
1: ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు.
0: And he will make it a radiant,
1: హృదయమే తాను కాగలడు, తానే హృదయం కాగలడు.
0: He will become your heart, your heart will become him.

యజ్ఞయాగత పంబులు అధికార జనులచే చేయించవచ్చు తా చేయవచ్చు. ఇలలోన గల తీర్థములకేగా అన్యుల బో

0: One may study and master various scriptures such as Vedas and also make the scholars read them and chant them. One may perform different types of sacrifices like yagnas, yagas and penance, and also arrange to get these things done by people knowledgeable and accomplished. In the world, one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the 8-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanam Uttamam. జ్ఞానములన్నింటికంటేను ఆత్మజ్ఞానము ఉత్తమమైనటువంటిది.
0: Of all the types of knowledge, knowledge of Atma is most sacred.
1: ఈ ప్రపంచములో భౌతిక జ్ఞానము, వైజ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఇంకా ఎన్నియో భౌతిక జ్ఞానములు అనేకముగా కనిపించుచున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ అండ్ ద లైక్.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవి అన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ హిస్ లైఫ్.
1: ప్రాపంచికంగా కీర్తి ప్రతిష్టలను అందుకుని ఉండవచ్చు.
0: In a worldly sense, one might have accomplished and earned name and fame.
1: Unnata padamlo nilavachu.
0: He might have also occupied very high positions in life.
1: Kani aatmanandam labhinchavalanna okka aatmagnaname avasaram.
0: But if one wants to enjoy the bliss of Atma, one should have the knowledge of Atma.
1: Adi lekundina నహి నహి రక్షతే దుఃఖం కరణి. ఇది ఏనాటికి కూడాను మానవుని రక్షించలేదు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నెవర్ బి సేవ్.
1: ఏ జ్ఞానము అనేకత్వములోని ఏకత్వమును, మృత్యులోని అమృతత్వమును చూపించును అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ which shows unity in diversity and which shows immortality in the worldly knowledge.
1: Itti ekatvamunu gurtinchinatuvanti yokka vyaktiki maatrame sarvagnudani cheppavachunu.
0: That person may be described as an omniscient one who recognizes unity in diversity.
1: Ilanti sarvagnatvamunu sadhinchadaniki ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ ది ఆమ్నిషియన్స్, ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
1: లోకములో అనేక విద్యలను అభ్యసించవచ్చును.
0: వన్ మైట్ లర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్.
1: పండితుడని పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: వన్ మే గెట్ a name of being a great kalakaru
1: kavachunu.
0: He may be an accomplished artist.
1: Kani atma jnaname lekundina ivi anni kudanu nirupayogamulu avutayi.
0: But if one doesn't have the knowledge of atma, all these things would be useless.
1: Tarati shokamatmavit annadi upanishattu anaga శోకమును నివారణ గావించేటువంటిది నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మ జ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లైర్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకమును నిర్వృత్తి గావించలేనటువంటి ఒక్క శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును జీవితమును కూడా నిరర్థకమును గావించును.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ది సారో, దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఈ ప్రాపంచిక విద్యలన్నీను, ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడాను జీవనోపాధి నిమిత్తమే ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ వన్స్ లైవ్లీహుడ్.
1: సమస్త జ్ఞానములకును మూలాధారమై సమస్త కళలకును నిధి అయినటువంటి ఈ దైవత్వాన్ని పొందినప్పుడు సమస్త విద్యలు కూడాను తనకు కరతలామలకమవుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ గెట్ ఎ మాస్టర్ ఓవర్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ వన్ మాస్టర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ డివినిటీ.
1: సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకత్వం వహించినటువంటి దైవత్వాన్ని పొందేటువంటి ప్రయత్నమునకు మానవుడు ప్రయత్నించినప్పుడే ఇది ఆత్మజ్ఞానమునకు అతి సమీపంగా ఉంటుంది.
0: When man makes an effort to reach the Almighty, the Omniscient and the Omnipotent Lord, then only he would have made an effort to master the knowledge of Atma.
1: Itti Atma Jnanamu kevalamu chitta suddhi kalinatunti vyaktulaku maatrame labhyam avutundi.
0: Only people who have purity of heart would be able to get this kind of knowledge and the knowledge of Atma.
1: Chitta suddhi labhinchetunti margam emiti?
0: What is the method of acquiring purity of heart?
1: Pavitra karmalanu acharinchatam atyavasaram.
0: It is essential to perform sacred acts and deeds.
1: Yajna yagadi kratavulu, dana dharmadi karmalu, tapas yokka shaktulu, deeniki sariyainatuvanti margamulu.
0: The path for purification of the heart is performing different types of sacrifice and different types of good activity.
1: పవిత్ర హృదయములను దర్శించటము, వారి చరిత్రలను పవిత్రముగా పఠించటము ఇత్యాది యొక్క కర్మల ద్వారా కూడాను చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: విజిటింగ్ పీపుల్ హూ ఆర్ సీక్రెట్ సోల్స్ అండ్ సర్వింగ్ దెమ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్.
1: కనుకనే చిత్తశుద్ధయే కర్మ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్
1: ఈ సత్కర్మ చేతను, ఈ పవిత్రమైనటువంటి కర్మల చేతను చిత్తశుద్ధి మాత్రమే ఏర్పడుతుంది.
0: Performing good acts and sacred acts will help a person to purify the heart.
1: Ee chitta shuddhi dwara gnana siddhi kalugutundi.
0: Through purity of heart one would be able to get wisdom.
1: Gnana adiyavatu kaivalyam idi mochamulaku sulabha margam.
0: Acquiring wisdom is the safest path for liberation.
1: Kanuka సత్కర్మలు ఆచరించి సత్సంగంలో ప్రవేశించి సద్భావముల చేత సంఘసేవలో మనం పాల్గొనాలి.
0: దట్ ఈస్ వై వన్ హ్యాస్ టు అండర్ టేక్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్, వన్ హ్యాస్ టు డెవలప్ కంపెనీ విత్ గుడ్ పీపుల్ అండ్ అండర్ టేక్ సర్వీస్ యాక్టివిటీ.
1: అయితే ఈ విధమైనటువంటి యజ్ఞయాగాది కర్మలకు కాని పవిత్రమైనటువంటి పఠనాలకు కాని విద్య అవసరము కదా.
0: In that case, is it not necessary to have education and knowledge if you really want to perform yajnas, yagas and penance?
1: Yetti vidyalu manamu laukikamainatuvanti vidyalu nerchakapoyinappatikani,
0: even if we have not mastered the knowledge relating to the world,
1: ee chaduvulanni kudanu kevalamu manavuni yokka ఏకత్వమునకు భిన్నముగా ఆవించుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించడం లోపల ఈ విద్యల యొక్క ఉపయోగము జారిపోతున్నది.
0: But one has to recognize the fact that this education relating to the world will make only man feel that he is different from God.
1: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
0: If you want to follow the path and the correct path, firm faith is extremely essential.
1: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము, నీ భగవంతుడిని నీవు నమ్ము, ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గము.
0: The right royal path is the one in which it says, trust
1: yourself. Faith in yourself.
0: Have faith
1: and faith in God. This is the secret of greatness.
0: Faith in yourself and faith in God is the secret of greatness.
1: ఈనాటి విశ్వాసము ఏ మాత్రం కూడా గాఢంగా కనిపించటం లేదు.
0: But unfortunately, you don't find that kind of faith these days.
1: Swartha sapriyojana nimittam yerpadeetunte vishwasamule adhikanga kanipistunnavu kaani paraathamainatunti paramaatma sambandhamainatunti aatma sambandhamainatunti vishwasamulu chaala takkuvuga unnadi.
0: The type of faith that you get these days is only faith which will help you to accomplish selfishness and selfish interest. But faith which will help you to reach God, you do not get that kind of faith at all. We know that
1: vishwasamu pavitramanu kolpovatam chetane manavudu enni vidhamainatundi sadhanalu chesinappatikini enni vidhamainatundi gnanamunu ardhinchinappatikini idi kevalamu nirupayogamuluga roopandutu unnadi.
0: Whatever type of austerities and spiritual exercises one undertakes, if one doesn't have faith, all that would become a waste.
1: యో మద్భక్త సమే ప్రియ, ఎవడు నాకు భక్తుడిగా ఉండునో వాడే నాకు ప్రియుడు.
0: ఇట్ ఈస్ డిక్లర్డ్ దట్ ద పర్సన్ హూ ఈజ్ మై డివోటీ అలోన్ ఈజ్ డియర్ టు మీ.
1: నీవే తప్ప నితత్తరం మెరుగ, అనన్య భక్తి అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్ ఫెయిత్.
1: ఈ అనన్య భక్తి అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అనన్య భక్తి?
1: ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమనో అక్కడనే శ్రద్ధ.
0: వేర్ దెర్ ఈస్ ఫుల్ ఫెయిత్ దెర్ ఈస్ శ్రద్ధ.
1: ఎక్కడ శ్రద్ధనో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడ జ్ఞానం.
0: వేర్ దెర్ ఈస్ ఎర్నెస్నెస్ దేర్ యూ గెట్ విజ్డమ్.
1: ఎక్కడ నిజమైనటువంటి జ్ఞానమో అక్కడ సాధన.
0: వేర్ దెర్ ఈస్ ట్రూ విజ్డమ్ దెర్ ఈస్ స్పిరిచువల్ సాధన.
1: ఎక్కడ సాధనో అక్కడ సాధ్యం.
0: వేర్ దెర్ ఈస్ స్పిరిచువల్ సాధన యు ఆర్ లైక్లీ టు రీచ్ ద గోల్.
1: ఈ సాధ్యం అన్నను పరమభక్తి అన్నను అనన్య భక్తి అన్నను ఒక్కటే.
0: సాధ్యం పరమభక్తి అనన్య భక్తి దే ఆల్ కన్వే ది సేమ్ థింగ్.
1: ఆత్మజ్ఞానమన్నను పరమాత్మ జ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను పేర్లు వేరువేరు, కానీ ఇది గమ్యము ఒక్కటే.
0: Whether it is Atma Jnana, Paramatma Jnana, Adhyatma Jnana, their goal is the same.
1: ఇవన్నీ కూడా పరతత్వనకు పర్యాయ పదములు.
0: These are all synonyms for the transcendental principle.
1: కనుక ఇట్టు భక్తుడు కావాలన్నా లౌకిక విద్యలు కాని ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కాని జాతి మత కుల వర్ణ లింగ భేదములు కూడాను దీనికి ఏమాత్రం కూడాను సంబంధము లేదు.
0: If you want to become such a devotee, it has nothing to do with the worldly type of education or the caste, the community, the nation, the religion, the sex, and nothing whatsoever.

0: గజరాజు ఏ విద్య కలిగి ఉండే, వసుధ ధ్రువుండెంత వయసు కలిగి ఉండే, శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే, విధురునికెంతటి వితరణ మతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే, భక్తి కలిగిన వారికి వసుడయ్యా ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా.
1: టు విచ్ లీనియేజ్ డస్ వాల్మీకి బిలాంగ్? ఇన్ విచ్ పర్టికులర్ గ్రేట్ టౌన్ వాజ్ నందా బార్న్? హౌ మచ్ ఆఫ్ మనీ డిడ్ కుచేలా హ్యావ్? వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద కింగ్ ఎలిఫెంట్ హ్యాడ్? And how, what was the age of Dhruva? How much of capacity did Sabari have? How much of discrimination did Vidura have? What intelligence did Hanuman have? The only thing that is required is complete devotion. Anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
0: Bhagavantuni pondutaku dhanakanaka vastu vahanaadiki belong.
1: In which particular great town was Nanda born? How much of money did Kuchela have? What type of education

0: హిమ్ అండ్ బ్లెసెస్ హిమ్. భగవంతుని పొందుటకు ధనకనక వస్తువాహనాదులు కాదు ఆధారము. యు వాంట్ టు అటైన్ గాడ్ వెల్త్ అండ్ సచ్ అదర్ ఓన్లీ పాండిత్య ప్రభావం కాదు దీనికి ఆధారము. ఇట్ ఈజ్ స్కాలర్షిప్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఐదర్. దీనికి కావలసినటువంటిది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమనే. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఈజ్ ప్యూర్ అండ్ చేస్ట్ లవ్. కానీ ఈనాడు స్వార్థము అపవిత్రము, బట్ టుడే సెల్ఫిష్నెస్ అన్సేక్రెడ్నెస్. మీ కుంటి యొక్క మనసుతో ఈనాడు మాధవుని చింతించడానికి ప్రయత్నిస్తున్నారు. టుడే మ్యాన్ ఈజ్ ట్రైయింగ్ టు కాంటెంప్లేట్ గాడ్ విత్ ఎ డర్టీ మైండ్. ఇలాంటి మనసునకు ఏనాడు కూడాను భగవంతుడు లభ్యము కాడు. గాడ్ విల్ నాట్ రివీల్ హింసెల్ఫ్ టు సచ్ ఎ పొల్యూటెడ్ మైండ్. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ మానసికంగా వాచికంగా కాయకంగా భగవంతుని చింతించడానికి ప్రయత్నించాలి. ఇఫ్ వన్ హార్మోనైజెస్ థాట్ వరల్డ్ అండ్ డీ అండ్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ విత్ బోత్ విత్ ఆల్ ద త్రీ పుట్ టుగెదర్ దెన్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు సీ గాడ్. ఈనాడు ఆచరణ వేరు, తలంపులు మరో వేరు. టుడే మ్యాన్ థింక్స్ ఇన్ వన్ వే అండ్ మ్యాన్ డీడ్స్ ఆర్ డిఫరెంట్. కేవలం ఆడంబరమైనటువంటి సాధనలో ఈనాడు ఆలవాలమైపోయింది ఈ సాధన. ఆల్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ హావ్ బికమ్ ఎ బిగ్ షో దీస్ డేస్. అహంకార ఆడంబరములకు భగవంతుడు లభ్యం కాడు. ఎ పర్సన్ హూ ఈజ్ ఈగోయిస్టిక్ అండ్ హూ ఈజ్ షోయీ గాడ్ విల్ నాట్ రివీల్ హిమ్సెల్ఫ్. కనుకనే చిత్తశుద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలు ఫలరహితమైనటువంటివిగా, మనము స్వార్థరహితమైనటువంటివిగా అహంకారరహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి. దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్ట్స్ ఆర్ పర్ఫార్మ్డ్ దే విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్, వితౌట్ సెల్ఫిష్ థాట్స్ అండ్ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్. దీపమును వెలిగించుటకు ఎవరికైనా కూడా అధికారం ఉంటున్నది. టు లైట్ ఎ ల్యాంప్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్. పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బిడ్డుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును. బీట్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమన్, ఎన్ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ యూత్, ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్ టు లైట్ ద ల్యాంప్. కనుక జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నటకు సర్వులకు అధికారం ఉంటున్నది. టు లైట్ ద ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్. వారి వారి శక్త్యానుసారము వారి వారి సాధనను పురస్కరించుకుని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఈచ్ అకార్డింగ్ టు హిస్ కెపాసిటీ కెన్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అక్వైర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. అయితే సామాన్యంగా ప్రతి మానవునికి కూడాను కొన్ని విహిత కర్మలు ఉంటున్నాయి. బట్ ఫర్ ఎవ్రీ వన్ దేర్ ఆర్ సర్టన్ డ్యూటీస్ ఎంజాయిన్డ్ ఆన్ హిమ్ బై ది స్క్రిప్చర్స్. ఇందులో నైమిత్తిక కర్మ అని ఒకటి. వన్ టైప్ ఆఫ్ యాక్షన్ విచ్ హాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇస్ నైమిత్తిక. రెండవది కామ్య కర్మ అని ఒకటి. ద సెకండ్ వన్ ఈస్ కామ్య కర్మ. నిషిద్ధ కర్మ అని మూడవది. ద థర్డ్ వన్ ఈస్ నిషిద్ధ కర్మ. ప్రాయశ్చిత్త కర్మ అని నాలుగవది. ది ఫోర్త్ వన్ ఈస్ ప్రాయశ్చిత్త కర్మ. ఈ నాలుగు కూడా ప్రతి మానవుడికి తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
1: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
0: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
1: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని నోములుగా ఉండవచ్చును.
0: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్.
1: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము, ఈ శ్రాద్ధములు అనేటువంటివిగా కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక క్రమంలో చేరినటువంటివి.
0: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ ఎ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
1: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
0: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ప్రొఫెషియేటింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్.
1: సూర్యగ్రహణము చంద్రగ్రహణములను కూడా ఏర్పడుతుంటాయి. అలాంటి సమయంలో మనము ఆ గ్రహముల శాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
0: యాక్షన్స్ పర్ఫార్మ్ ఇన్ కనెక్షన్ విత్ సోలార్ ఎక్లిప్స్ అండ్ ల్యూనార్ ఎక్లిప్స్ ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ నైమిత్తిక కర్మ.
1: సామాన్యమైనటువంటి యొక్క మానవులు

0: సంసార జీవితం గడిపేటువంటి మానవులు ఆచరించవలసినటువంటి నైమిత్తిక కర్మలు.
1: దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ బై ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, ఎ ఫ్యామిలీ మ్యాన్.
0: ఇంకా కామ్య కర్మలు,
1: ద సెకండ్ వన్ ఈస్ కామ్య కర్మస్
0: అనేది ఆ సకాలములకు వర్షములు కురచాలి.
1: దట్ మీన్స్ గెటింగ్ ది రెయిన్ ఇన్ ది ప్రాపర్
0: పంటలు పండాలి
1: ప్రాపర్ టైం టు హ్యావ్ గుడ్ హార్వెస్ట్.
0: ఈ దుర్భిక్షం పోవాలి
1: టు సీ దాట్ ఫ్యామిన్ డజంట్ అక్క.
0: సుభిక్షము రావాలి
1: టు ప్రే ఫార్ హ్యావింగ్ ప్రాస్పరిటీ.
0: లోకమంతా కూడా శాంతిగా ఉండాలి.
1: ది వరల్డ్ షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ వెల్ఫేర్.
0: తాను స్వర్గమును అనుభవించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ ఎంజాయ్ హిస్ లైఫ్.
0: ఇహం నుండి సుఖము అనుభవించాలి.
1: హీ షుడ్ ఎంజాయ్ దిస్ వరల్డ్
0: ఇహ పరములు యొక్క సుఖముల నిమిత్తము, లోక కళ్యాణ నిమిత్తము ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను కామ్య కర్మలే.
1: కామ్య కర్మ దేర్ఫోర్ రెఫర్ టు ఆల్ ద యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఫార్ ది వెల్ఫేర్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది నెక్స్ట్ వరల్డ్ అండ్ ఆల్సో ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ అట్ లార్జ్.
0: లోక సమస్త సుఖినో భవంతు. ఇది యుగ యుగముల నుండి తరతరముల నుండి కూడాను హైందవ జాతి యొక్క సాంప్రదాయంలో ప్రధానమైనటువంటిది.
1: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రెడిషన్స్ ఆఫ్ హిందూయిజం ఈజ్ విషింగ్ వెల్ ఫార్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: ఈ విధమైనటువంటి విషయాల హృదయం చేతనే భారతీయ సంస్కృతి నాటి నుండి నేటి వరకు కూడాను ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరుగుతూ వస్తుండాలి.
1: ఇండియన్ కల్చర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్లరిష్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్ టైం రైట్ అప్ టు నౌ బికాస్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఐడియాస్ అండ్ గుడ్ ట్రెడిషన్స్.
0: లోకమనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై వరల్డ్?
0: మనమున్నటువంటి యొక్క జీవితం.
1: వరల్డ్ రెఫర్స్ టు అవర్ లైఫ్ ఆన్ ఆర్త్.
0: మన లోకం అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై యు
0: అనుకునే దీనికి సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అని దీనికి నాలుగు విధములైనటువంటి యొక్క తెగలు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ ఫోర్ టైప్స్, ఫోర్ స్టేజెస్: సాలోక్య, సామీప్య, సాయుధ్య, సారూప్య.
0: అయితే సాలోక్యం అనగా తాను ఏ విధమైనటువంటి యొక్క చింతనతో తాను జీవిస్తున్నాడు.
1: ఇన్ సాలోక్య వన్ హ్యాస్ టు క్వశ్చన్ అస్ టు వాట్ టైప్ ఆఫ్ లైఫ్ హీ ఈజ్ లివింగ్.
0: లోకమనగా కేవలం ప్రపంచంలో ఉండినటువంటి కొండలు, గుట్టలు, నదులు, ఈ యొక్క పట్టణములు ఇవన్నీ చేరినటువంటివన్నీ కాదు లోకము.
1: హియర్ ద వరల్డ్ డజంట్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మౌంటైన్స్, ద రివర్స్ అండ్ సిటీస్ అండ్ ద టౌన్స్ ఎట్సెట్రా.
0: మనోమూలం నిజం జగత్. మనస్సు లోకమే సర్వలోకములకు కూడా మూలాధారము.
1: ఇట్ రెఫర్స్ టు ద మైండ్ ఇన్ విచ్ ఆల్ ద వరల్డ్స్ ఎగ్జిస్ట్.
0: ఈ మనోలోకమును స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్, సేక్రెడ్, ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్, యూ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
0: ఈ బయట ప్రపంచమంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచమునకంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టికి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్, you need not make the entire world green by coloring it. You have to wear the spectacles which will give the green color.
0: Karukane drishtini battiye srishti unnadi.
1: The entire creation depends upon your own vision, your own gaze.
0: Mana netramunu battiye shastram untundadi.
1: The entire scriptures depend upon your own way of looking.
0: Manalo undre kunte yokka manobhavamulu yokka lokanni manu nirmalanga unchukuntaku prayatninchali.
1: Therefore we have to make an effort to have a pure world in our own minds.
0: Kalukana pavitramainatundi yokka manasto prarthana salpinappudu paramartha tattvam aneetundi anugrahinchadaniki avakasam untundi.
1: Therefore if you only you can pray the ultimate the almighty lord with a sacred mind, you'd be able to just get the correct fruit.
0: Aapudai prarthana cheyatame pradhanamainatundi yokka margam.
1: The most important thing is with a feeling you have to pray.
0: Atti prarthanaku upangamule ee yagna yagaadi kratulu.
1: If you want to pray like that, is yagnas yaga or incidentally going to help
0: ee swarthamu parathamu ishamu paramu rendinti yokka cherikiga untundadi.
1: This is a combination which fulfills your own selfish interest and also the transcendental principle.
0: Ishamuna sukhimpa hematarka vidya paramuna sukhimpa dhamma vidya.
1: The hematarka vidya, the education associated with world will give you joy in this world, and brahma vidya will give
0: laukika vidyalanni kudunu ihunaku మాత్రమే ఆనందమును చేకూర్చగలవు.
1: ఆల్ ది ఎడ్యుకేషన్, ది ఓన్లీ ఎడ్యుకేషన్ విల్ గివ్ యూ ఓన్లీ జాయ్ ఇన్ దిస్ వరల్డ్.
0: బ్రహ్మ విద్య తన యొక్క పరలోకమునకు కూడా ఆనందాన్ని అందించడానికి వీలుగా ఉంటుంది.
1: నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ విల్ గివ్ యూ ది రియల్ జాయ్ అండ్ రియల్ హ్యాపీనెస్.
0: కనుకనే కామ్యకర్మలనగా తనకు, తన లోకమునకు, తన వారలకు కూడా సుఖశాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గముని
1: కామ్య కర్మస్, ది యాక్షన్స్ అండర్ దిస్ కేటగిరీ రిఫర్స్ టు ది యాక్షన్స్ విచ్ విల్ గివ్ యూ జాయ్ టు యువర్ ఫ్యామిలీ, టు యువర్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
0: కనుక మనము నిత్యము ఆచరించేటువంటి పూజలు, షోడశోపచారములు, శ్రవణం, కీర్తనం, విష్ణుశ్రవణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ మార్గములన్నీ కూడా ఇప్పుడు ఇవి కేవలము కామ్య విద్యలు మాత్రమే, కామ్య కర్మలు మాత్రమే.
1: ద 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ విచ్ వీ ఆఫర్ ఎవ్రీ డే, ఆల్ దీస్ రెఫర్ టు కామ్య కర్మాస్ ఓన్లీ.
0: మూడవది నిషిద్ధ కర్మ.
1: ద థర్డ్ వన్ ఈస్ నిషిద్ధ కర్మ.
0: మనము కొన్ని విడిచవలసినటువంటి ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
0: ఆహారమును పట్టే మన యొక్క మనః ప్రభావం ఉంటుండాలి.
1: యువర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ది ఫుడ్ దట్ యు టేక్.
0: కనుక సాత్విక ఆహారము అత్యవసరము.
1: దేర్ఫోర్ సాత్విక్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
0: సాధకులకు రజోగుణ తమోగుణ సంబంధమైనటువంటి ఆహారములు పూర్తి నిషిద్ధించాలి, అనగా వదిలిపెట్టాలి.
1: స్పిరిచువల్ ఆస్పిరెంట్ షుడ్ గివ్ అప్ ఫుడ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఐదర్ రజోగుణ ఆర్ తమోగుణ.
0: మద్యపానము, మాంసాహారము ఇత్యాది మత్తు పదార్థములన్నీ కూడా వదిలిపెట్టాలి.
1: వన్ హ్యాస్ టు గివ్ అప్ టేకింగ్ ఆల్కహాలిక్ డ్రింక్స్, మీట్ అండ్ మటన్ ఎట్సెట్రా.
0: ఎట్టి ఆహారము అట్టి తలంపులు.
1: యువర్ థాట్స్ డిపెండ్ అపాన్ ద ఫుడ్.
0: కనుకనే మనము నిషిద్ధ కర్మలనగా మనము త్యజించవలసినటువంటి కర్మలు ప్రత్యేకంగా కొన్ని ఉంటున్నవి.
1: నిషిద్ధ కర్మ దేర్ఫోర్ రెఫర్స్ టు ద టైప్స్ ఆఫ్ యాక్షన్స్ విచ్ యు హావ్ టు గివ్ అప్.
0: ఇది ఆహార విహార నిమిత్తమై మనం ఆచరించవలసినటువంటి ప్రధాన కర్తవ్యములు.
1: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ ద టైప్ ఆఫ్ హ్యాబిట్ దట్ యు హావ్.
0: నేను ఎట్టి ప్రవర్తనలో నేను ఉంటున్నాను అని తనకు తాను పరీక్షించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు ఎగ్జామిన్ ఫర్ వన్ సెల్ఫ్ వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ హీ హ్యాస్.
0: నేను చెప్పిన మాటకు, తలచిన తలుపుకు నా ప్రవర్తన సరిగా ఉన్నదా లేదా అని చింతించాలి.
1: ఈజ్ దేర్ సింక్రొనైజేషన్ బిట్వీన్ మై థాట్ వర్డ్ అండ్ డీడ్. వన్ హ్యాస్ టు థింక్ ఫర్ వన్ సెల్ఫ్.
0: కానీ నా తలంపు ఎవరికి తెలియదు కదా అని నీవు మాటలు ఎందు పనులు ఎందు మార్పులు సంభవింపచేసుకున్నా నీ తలంపులు లోకులు ఎరుగరు కానీ లోకేష్ తెలుగు.
1: బట్ ఇఫ్ యు థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్ అదర్స్ మే నాట్ బి నోయింగ్ బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
0: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిట్టా వ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు గట్టుదురా. చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
1: యు మే హైడ్ యువర్ థాట్స్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ వరల్డ్లీ పీపుల్ బట్ ద వన్ హూ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ హార్ట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: లోకాన్ని వంచవచ్చు.
1: యు మే డిసీవ్ ది వరల్డ్.
0: లోకాన్ని మరుగుపరచవచ్చు.
1: యు మే మేక్ ది వరల్డ్ నాట్ నో వాట్ యువర్ థాట్స్ ఆర్.
0: లోకానికి కన్నులు కంతలు కట్టవచ్చు.
1: యు మే క్లోజ్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ భగవంతుని కన్నులు గంటలు కట్టడానికి వీలు కాదు.
1: బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు క్లోజ్ ద ఐస్ ఆఫ్ ది లార్డ్.
0: ఏనాటికైనా కూడా ఈ ఫలము మనకు తప్పినది కాదు.
1: సమ్ డే ఆర్ ది అదర్ యు ఆర్ బౌండ్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్.
0: కర్మఫల సిద్ధాంతమును మాత్రం తప్పక విశ్లేషించక వీలు కాదు.
1: యు మస్ట్ బిలీవ్ ఇన్ ది థియరీ ఆఫ్ కర్మ.
0: కనుక కర్మఫల సిద్ధాంతమును అంగీకరించినటువంటిది పవిత్రమైన భారతదేశము.
1: భారతీయ కల్చర్ ఇస్ వన్ విచ్ బిలీవ్స్ ఇన్ ది యాక్షన్ అండ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుకనే భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు కర్మముననే వృద్ధి పొంది కర్మమునే చను. కర్మము నరునకు దైవము, కర్మము సుఖదుఃఖములకు కారణమిల్లను.
1: ఇన్ భాగవత ఇట్ హస్ బీన్ సెడ్ దట్ మ్యాన్ ఈజ్ బోర్న్ ఇన్ యాక్షన్, మ్యాన్ డెవలప్స్ ఇన్ యాక్షన్, మ్యాన్ ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ యాక్షన్. ఫర్ ఎవ్రీథింగ్ యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్, బీట్ ఫర్ హిస్ హ్యాపీనెస్, ఫర్ జాయ్, ఫర్ సారో. ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కరణం, కారణం, కర్మ, ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవుని యొక్క జీవితం.
1: ది లింబ్స్, ది యాక్షన్ అండ్ ది
2: person who is doing, a combination of these three is man.
3: కనుక మానవుని యందు పవిత్రమైనటువంటి భావములు అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్.
3: పవిత్రమైన భావములను అభివృద్ధి పరచుకోవాలన్న సాత్వికమైన ఆహారం అత్యవసరం.
2: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్, దేర్ ఇస్ నీడ్ ఫర్ టేకింగ్ సాత్విక్ ఫుడ్.
3: ఇది మితముగాను హితముగాను కూడా ఉండాలి.
2: ది సాత్విక్ ఫుడ్ ఆల్సో మస్ట్ బి ఇన్ ప్రాపర్
3: సాత్విక ఆహారం అని కూడాను అధికంగా మనం భుజించరాదు.
2: Even if it is sattvic food, you should not eat in excess.
3: కేవలం జీవితం అంతా కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క కర్మలు ఎందే మనము దీనిని అంకితం గావించరాదు.
2: We should not dedicate all our action only for the sake of worldly earnings.
3: జీవితము దీర్ఘ ప్రయాణం.
2: Life is a long journey.
3: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యమునకు తగినటువంటి ఒక శక్తిని మనం సంపాదించుకోవాలి.
2: It is essential to acquire the strength to travel in this long journey of life.
3: Kanuka pavitramainatundi aaharam chetanu pavitramainatundi bhavamla chetanu manavudu tana tattvani kaalu gurtinchukovadaniki konni vidhamainatundi nishiddhamaina anaga chedinchavalsinatundivi konni untunnavi.
2: For having the proper sacred feelings and sacred food, there are certain actions which will have to be given up by man.
3: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవాలన్నా అందులో పూర్వం ఉండినటువంటి యొక్క ముండ్ల చెట్టులు లేక ఇంకే విధమైనటువంటి పనికి వాడినటువంటి యొక్క పైర్లంతా పెరికి వేయాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు కల్టివేట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, ఇట్ ఈస్ నెసెసరీ టు టేక్ వీడ్స్ అవుట్ ఫస్ట్.
3: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
2: ఆఫ్టర్ యూ రిమూవ్ ద వీడ్స్, you have to plow the land and make it ready, then only you can sow the seed.
3: అప్పుడు మనం ఆశించినటువంటి యొక్క ఫలమును పంటను కూడా మనం అందుకోగలము.
2: Then only you will be able to reap the harvest that you have expected.
3: అదే విధంగానే మనం త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తర్వాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చును.
2: Only after we have given up the actions which will have to be given up, then only you will be able to follow the correct path.
3: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడాను నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ విల్ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇన్ డే టు డే లైఫ్ దిస్ నిషిద్ధ కర్మస్ యాక్షన్స్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
3: నాలుగవది,
2: ఫోర్త్ వన్,
3: ఇది కేవలము పరిహారార్థమై గావించవలసినటువంటిది.
2: దిస్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫర్ రీపింగ్ సర్టన్ ఫ్రూట్స్.
3: మనము తెలిసియో తెలియకో ఎన్నో విధమైనటువంటి దోషములు పాపములు చేసి ఉంటాం.
2: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ వీ పర్ఫార్మ్ క్వైట్ అ ఫ్యూ యాక్షన్స్ విచ్ మే బి సేమ్.
3: అనుకునే వీటి పాప పరిహారార్థమే మనం గావించవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటున్నవి.
2: ఇన్ ఆర్డర్ టు పే ఫార్ అండ్ ఎక్స్పెషియేట్ దీస్ టైప్స్ ఆఫ్ సిన్స్,
3: వీటిని భారతీయ మహర్షులందరూ కూడాను తాము అనుభవించి ఆచరించి ఆనందించి లోకానికి అందించిపోయినటువంటి కొన్ని మార్గములు ఉన్నవి.
2: There are certain ways which have been experienced and which have by the great rishis of the olden days of Bharat, and they have shown to the world what path.
3: అనేక సాధనలో కూడా నువ్వు వాళ్ళు సాధించి శోధించి
2: they have entered into certain spiritual exercises, they have inquired into
3: మానవులకు అవసరమైనటువంటి యొక్క మార్గములు కూడా నువ్వు బోధించినారు.
2: They have also taught the certain things which are useful for man.
3: Aviye pavitra kshetra darshanamulani pavitra nadi snanamulani ee papa pariharathamai konni niyamam niyaminchutu poyaru.
2: In order to remove the effect of the sin, you have to visit certain sacred places, pilgrim centers, and you have to take bath in certain sacred river.
3: Darshanam papanasanam, sambhashanam sankatanasanam, స్పర్శనం కర్మ విమోచనం అనేటువంటి మూడు మార్గములను పురస్కరించుకుని
2: టు గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్ యూ విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ద సిన్స్, అండ్ ఇఫ్ యూ వర్ టు టచ్ ది లార్డ్ యూ బి ఏబుల్ టు
3: ఓవర్కమ్. మానవుని యొక్క మానసిక శాంతి నిమిత్తమై మానసిక పవిత్రత నిమిత్తమై కొన్ని విధమైనటువంటి యాత్రలు కూడా మనం చేయాలి.
2: ఫర్ ది సేక్ ఆఫ్ ద పీస్ ఆఫ్ మైండ్ and the sacredness of mental activity, you have to undertake pilgrimage.
3: ఈ యాత్రలు ఏ విధమైనటువంటి యొక్క భావంతో ఉండాలంటే చిత్త శుద్ధితో నిశ్చల భక్తితో ఫలాపేక్ష రహితంగా యాత్రలు మనం చేయాలి.
2: When you undertake pilgrimages, you must undertake them with a pure heart, without expecting any fruits thereof, and with full of devotion.
3: కొంతమంది మొక్కులు కూడా కొంచెం విచిత్రమైనటువంటివిగా ఉంటాయి.
2: Some people would have taken vows in a very strange way.
3: Oh, Venkatramana Swami, నా కార్యము, నా బిడ్డలు పెళ్లి, నా కొడుకులు చక్కగా ఉత్తీర్ణులై చక్కగా పాస్ అయితేగిన నేను వచ్చి నా కొడుకుల చేత నీకు అతనికి తలలో ఉండేటువంటి యొక్క వెంట్రుకలు నీకు అర్పిస్తానని మొక్కుంటారు.
2: One maybe that he may say, if I get all prosperity, if my son passes in the examination and if everything goes well, well, I'll bring my son to you, O Venkatramana.
3: ఈనాడు కలి ప్రభావం చేత మరింత విచిత్రమైనటువంటి ఒక చిత్రమైనటువంటి ఒక మార్గాలు కూడా అనుసరిస్తున్నారు.
2: And offer the hair to you, they say, and on account of the effect of the kali, perhaps
3: paper lo ఉంటుంది 10 లక్షలు లాటరీ ఉంటుండాలి స్వామి, ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు.
2: Another type of vow is, Swami, when there is a lottery which is likely to get 10 lakhs for this first prize, if I get that particular thing, I'll offer you 100 rupees.
3: ఈ విధంగా మొక్కుల లోపల దైవాన్ని ఏ విధంగా వీళ్ళు భావిస్తున్నారు అనేటువంటిది మనం విచారించాలి.
2: When one undertakes such vow, what type of feeling do they have towards God? This has to be examined by us.
3: నీ 100 రూపాయల కోసం భగవంతుడు అక్కడ కాచుకొని ఉంటున్నాడా?
2: Do you think that God is waiting for your 100 rupees?
3: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమైనటువంటి యొక్క భగవంతుడికి నీవు ఇచ్చేటువంటి 100 రూపాయలు ఎంతటిది?
2: For God, who is omnipresent, omnipotent and omniscient, what is
3: తన గౌరికంలోపలి ఆ యొక్క వివేకాన్ని తాను చింతించుకోలేకపోతున్నాడు. భగవంతుడా, ఈ 10 లక్షల రూపాయలు నాకు వచ్చేటట్టు చెయ్యి. అలాగే చేసేదెవరు? భగవంతుడే. తానే 10 లక్షలు తనకు అందిస్తుంటే తాను 100 రూపాయలు ఇంకా భగవంతుడికి ఏమిటి అందించటం?
2: లుక్
3: ఎంత తెలివి తక్కువ.
2: Look at the lack of intelligence in this kind of prayer. He says, well, oh God, by your own capacity, if you can just get me 10 lakhs of rupees, I'll give you 100 rupees. For God, who has got that capacity, where is the need for this 100 rupees?
3: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకొని కలిలో విచిత్రమైనటువంటి యొక్క బుద్ధులు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
2: In the Kali age, depending upon the circumstances of the place, the different very strange thoughts are occurring in the minds of men.
3: భగవంతునికి తుచ్చమైన బొచ్చు ఇచ్చి ఉత్తమమైనటువంటి యొక్క కోరికలు కోరడానికి ప్రయత్నిస్తున్నారు.
2: People are trying to offer the useless hair to God and aspiring to get quite a lot of prosperity.
3: ఇది కాదు నిజమైనటువంటి ప్రార్థన, ఇది కాదు నిజమైనటువంటి భక్తి.
2: This is not a proper prayer. This is not proper devotion either.
3: మీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
2: There is one most valuable thing which you have with you.
3: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
2: That is the valuable heart. You offer it to God.
3: దీనిని మీరా చెప్పింది. ఏ హృదయమును శక్తివో ఈస నాకు మగిడి దానిని అర్పించు మహితమూర్తి. పరగ వేరేమి చెప్తు నీ పాదార్చనకును. ఇంక నేను తెచ్చేటువంటిది ఏమీ లేదు, నీవు ఇచ్చినటువంటిది నీకు అర్పిస్తున్నాను. ఇది కూడా నువ్వు నాది కాదు. ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
2: మీరా హెస్ సెడ్ ద సేమ్ థింగ్. షీ సేస్ దట్ వెల్ ఓ గాడ్, whatever heart you have given, that alone I can offer to you. I don't have anything else. This is proper type of devotion.
3: Ichchina devaru,
2: who has given you?
3: Neeve.
2: It is you who has given.
3: Idi neeke arpitam chestunnanu.
2: I can offer that which you have given to you.
3: Kaani intati vivekam andariki kaligatam ledu.
2: But unfortunately, all people do not have this kind of wisdom.
3: Gangalo nilchukuntaru, Godavari lo nilchukuntaru, Krishna lo nilchukuntaru, Keshavayana maha, Narayana maha, మాధవాయన మహా, గంగ నీళ్లు గంగకే అర్పితం చేస్తున్నారు. తాను ఏదో వీళ్ళ తాత సొత్తు తెచ్చి అర్పితం చేసినట్టుగా భావిస్తున్నారు. నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావమే పెద్ద చెడ్డ భావం.
2: ద గ్రేటెస్ట్ వీక్నెస్ ఈస్ టు థింక్ దట్ యు ఆర్ ద డూయర్, యు ఆర్ డూయింగ్ ఇట్.
3: నీవు చేసేది ఏమీ లేదు.
2: యు ఆర్ డూయింగ్ నథింగ్.
3: నీవు కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసినంతా తానే చేస్తాడు.
2: ఇఫ్ యు హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్, it is he who does. Whatever is to be done will be done by him.
3: Pasi biddanu talli tottallo pandabedutundi.
2: Mother keeps the innocent small child in the cradle.
3: Kaani anni talli paina aadhar padalatundi ee biddaku తల్లియే చలక్షణమునకును ఆ అవసరాన్ని బట్టి తానే బిడ్డ సేవ చేస్తూ వస్తుంటారు.
2: ది మదర్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది చైల్డ్ ఎవ్రీ టైమ్ వెన్ షీ ప్లేసెస్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ మదర్.
3: అనగా శరణాగతి అయినటువంటి యొక్క సాధకులకు సర్వము కూడాను భగవంతుడే చూసుకుంటాడు.
2: For an aspirant who has surrendered himself totally, God will look after him.
3: Aithe andarikini itti pavitramainatundi unnata sthayi manaku labhinchatam ledu.
2: But all people are not able to attain this state of surrendership.
3: Idi chetakadani kudanu manam nirutsahanga nispruhaku manaku guri kaakudadu.
2: There is no need for feeling desperate with the fact that you
3: have prayatnam manam cheyali.
2: Whatever we can, we'll have to do.
3: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా చేరుతుంటాది.
2: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
3: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
2: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ వాట్ ఎవర్ వీ హావ్ టు డూ ఇన్ ది ప్రాపర్ వే విత్ ఎ ప్యూర్ హార్ట్.
3: శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి ఒక సోపానములే.
2: ఆల్ ద స్క్రిప్చర్స్, వేదాస్, ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
3: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
2: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
3: శాస్త్రముల యొక్క సారము,
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్,
3: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
2: The goal of everything is only God.
3: Margamulu veru veru.
2: The ways are different.
3: Kani margamulu puraskarinchukoni bhagavantiki kudanu verani bhavinchukotam veritanam.
2: It is foolish to think that God is different because the paths are different.
3: Kanuka manamu ee gamyanni maatrame lakshyam nundinchukoni dhanyulu kavadaniki tagina krishi manam cheyali.
2: Therefore we'll have to make an effort keeping the goal in view to justify and to sanctify our own lives.
3: Manam enno rakamulaina pushpamulato pooja chestunnamu.
2: We are worshiping the Lord with a different type.
3: Kontamandi gulabi pushpamle techi pooja cheyalanukuntunnamu.
2: Some people think that they'll have to worship the Lord with rose.
3: Mari kontamandi edo oka vidhamante tamara pushpamle arpitam gavinchalani aashistuntaru.
2: Some people think that they'll have to offer lotus flower.
3: Shrungaramulu veru bangaram okkate, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కడే, జాతి నీతులు వేరు జన్మం ఒకటే, దర్శనములు వేరు దైవము ఒక్కడే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
2: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్. ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్. ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్. అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
3: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
2: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ విచ్ ఈజ్ కామన్ ఇన్ ద డైవర్స్ వరల్డ్.
3: దీనిని పురస్కరించుకునే ఈశావాస్యం ఇదం సర్వం ఈశ్వర సర్వభూతానాం.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్
3: సర్వభూతాంతరాత్మ
2: ఎంటైర్ వరల్డ్ ఈజ్ saturated and permeated
3: అందరి యొక్క దైవం ఒక్కడే అనేటువంటిది గుర్తించున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
2: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ గాడ్, ద వన్ గాడ్ హూ ఈస్ ది రెసిడెంట్ ఆఫ్ ఆల్ హార్ట్స్, హౌ ఇస్ ఇట్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ఎనీథింగ్ అట్ ఆల్?
3: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము, ఉచ్చరిస్తున్నాము, కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
2: బట్ వీఆర్ ఓన్లీ అట్టరింగ్ the unity or the unifying principle, but we are practicing the diversity.
3: Kontamandi daivaniki droham cheyataniki prayatnam chestuntaru.
2: Some people are trying to deceive even God.
3: Kani idi varu daivaniki droham chestunnaru anukuntaru. Chala porapatu. Daivaniki evvaru kudanu droham cheyaleru, tanaku taanu droham chestunnadu.
2: They think that they are deceiving God, but certainly it is impossible to deceive God. He is deceiving himself.
3: Yetti kuchitamainatundi bhavamulu kaani, yetti vanchitamainatundi bhavamulu kaani, yetti kuyuktulato koodina bhavamulu kaani, idiki tanantaru vanchana chesukotame kaani daivatvanni vanchana cheyatam ye matram kuda kudaradu.
2: With whatever crooked thoughts, with whatever deceitful thoughts one may be indulging in, this will be deceiving himself. He can never deceive God.
3: Kanuka manchi chesina chedda chesina tanaku taanu chesukotame.
2: Be it good or bad, whatever one does, he is doing it for himself.
3: కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించి మానవుడు సమస్త జీవుల యొక్క ఆనందమును, సమస్త జీవుల యొక్క శాంతి సంతోషములను ఆశించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: రికగ్నైజింగ్ దిస్ పర్టికులర్ ట్రూత్, మ్యాన్ హ్యాస్ టు షేప్ అండ్ డిజైన్ హిస్ బిహేవియర్ అండ్ ఎక్స్పీరియన్స్.
3: లోక శాంతి నిమిత్తమై యజ్ఞ యాగాదులు జరుగుతుంటాయి.
1: ది యజ్ఞాస్ అండ్ యాగాస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ది పీస్ ఆఫ్ ద వరల్డ్.
3: అనగా ఏమి, దైవమును ప్రసన్నులు గావించినప్పుడు, ప్రసన్నుని గావించినప్పుడు జగత్తంతా ప్రసన్నతగా ఉంటాది.
1: ది హోల్ ఐడియా బిహైండ్ దట్ ఈస్ ఇఫ్ యూ కెన్ ప్లీజ్ గాడ్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్.
3: కనుక దైవమును ప్రసన్నుడు గావించుకునేటువంటి యొక్క మార్గమే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
1: యజ్ఞాస్ యాగాస్ అండ్ సచ్ అదర్ సాక్రిఫైసెస్ ఆర్ ఓన్లీ మెథడ్స్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్.
3: దీని యందు మరి ఒక అంతరార్థం కూడా ఉంటున్నది.
1: దేర్ ఈస్ వన్ మోర్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్.
3: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
1: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ గివన్ ఎవ్రీథింగ్ టు దిస్ వరల్డ్.
3: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితం చేయటమే సాధకుని యొక్క కర్తవ్యం.
1: ది డ్యూటీ ఆఫ్ ఎ సాధక ఈస్ ఓన్లీ టు రిటర్న్ వాట్ గాడ్ హాస్ గివన్ హిమ్.
3: ఆ అర్పితం చేయటం లోపల కేవలము తన యొక్క ఆనంద నిమిత్తమే అర్పితం చేసినట్టే గాని తాను ఇందులో పెద్ద త్యాగం చేసినట్టు కాదు.
1: వెన్ హీఈస్ ఆఫరింగ్ టు గాడ్ ఎనీథింగ్ హీఈస్ ఆఫరింగ్ ఫర్ హిజ్ ఓన్ జాయ్ బట్ నాట్ యాజ్ ఇఫ్ హీఈస్ సాక్రిఫైసింగ్ సంథింగ్.
3: లౌకిక దృష్టిలో మాత్రము మనం ఏదో భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తుంటాము.
1: ఇన్ ది వరల్డ్లీ వ్యూ వీ థింక్ దట్ వి ఆర్ ఆఫరింగ్ సంథింగ్ టు గాడ్.
3: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
1: వీ గెట్ ది ఫీలింగ్ as of joy and happiness only when we offer
3: దీనిని పురస్కరించుకునే వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినౌన్సియేషన్ అండ్ త్యాగ యూ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
3: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
1: యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
3: సమష్టిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
1: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
3: సమాజంలో మనం ప్రవేశించాలి.
1: యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సొసైటీ.
3: సమాజం యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సర్వీసుని సేవించాలి.
1: యూ హావ్ టు వర్షిప్ ది లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
3: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
1: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ కెపాసిటీ టు అండర్స్టాండ్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ ది నాలెడ్జ్, హౌ కెన్ హీ జస్ట్ బ్రింగ్ అబౌట్ పీస్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్?
3: విశ్వశాంతి సమాజ శాంతిపై ఆధారపడి ఉన్నది.
1: పీస్ ఆఫ్ ది వరల్డ్ డిపెండ్స్ అపాన్ పీస్ ఆఫ్ ది సొసైటీ.
3: సమాజ శాంతి వ్యక్తిపై ఆధారపడి ఉన్నది.
1: పీస్ ఆఫ్ ది సొసైటీ డిపెండ్స్ అపాన్ పీస్ ఆఫ్ ది ఇండివిజువల్.
3: శాంతిగా ఉండినప్పుడే సమాజాన్ని శాంతి రూపంలో తీర్చిదిద్దవచ్చు.
1: ఓన్లీ వెన్ ది ఇండివిజువల్ ఈజ్ ఎంజాయింగ్ పీస్ హీ కెన్ మేక్ ది
3: సమాజం. శాంతి భద్రతతో ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రతతో నిండి ఉంటుంది.
1: ఓన్లీ వెన్ ది సొసైటీ ఈజ్ పీస్ఫుల్ ద వరల్డ్ విల్ ఎంజాయ్ పీస్.
3: కనుక వ్యక్తి, సమాజము, విశ్వము ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపాలు.
1: The individual, the society and the world are three forms of the same entity.
3: Anyonya aashrayalu.
1: They are mutually dependent.
3: Avinabhava sambandhalu.
1: There is integral relationship between them.
3: Kanuka vyakti yokka aanandanni motta mota manam abhivruddhi parchukovali.
1: Therefore we have to develop the individual happiness.
3: Ee aanandanni manam samajamulato nimpali.
1: We have to fill the society with the joy which individual gets.
3: సమాజంతో నింపినటువంటి ఆనందంతో లోకాన్నంతా కూడా మనం వ్యాపింప చేయాలి.
1: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్ యూ హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్
3: సంతోషమును కూడా స్వార్థంగా నింపుకోకూడదు.
1: ఈవెన్ వెన్ యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద జాయ్ యూ షుడ్ నాట్ బి సెల్ఫిష్ జాయ్.
3: కేవలం తైలం పైన వేసినటువంటి యొక్క నీటి పొట్టు వలె కానీ లేక నీటి పైన పెట్టినటువంటి యొక్క తైల పొట్టు వలె కానీ మన జీవితం ఏకాకి జీవితంగా గడపకూడదు.
1: యూ షుడ్ నాట్ లివ్ ది లైఫ్ ఆఫ్ solitariness and selfishness like a drop of oil in water.
3: Yavarni deshinchakodadu.
1: You should not hate anyone.
3: Idi e Bhagavad Gita yokka saramsham.
1: This is the essence of
3: advesha sarvabhutanam.
1: Don't hate any living being.
3: Yavaru deshinchina ninnu nivu deshinchukunna vaade.
1: Whomsoever you hate, you are hating yourself.
3: Na talli, na tandri, na akka, na chellalu, na putrulu, na bharya ani inta maatrame kevalamu oka sankuchitamainatuvanti okka chinna kutumbanga nu bhavincharadu.
1: You should not think in terms of
2: the narrow family bonds of your father, your mother, your wife, your children, your brother, your
3: sister. విశ్వ కుటుంబంగా నీవు భావించాలి.
2: You must have the concept of
3: హృదయాన్ని విశాలంగా చేసుకోవాలి.
2: You should broaden your heart.
3: అప్పుడే ఆ విశాల హృదయం నందే దైవం నివసించడానికి వీలవుతుంది.
2: Only in such a broad heart God dwells.
3: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగ భావమును, వ్యక్తిత్వమును త్యాగము సాధించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
2: యజ్ఞాస్ యాగాస్ దే టీచ్ మ్యాన్ టు డెవలప్ ఎ బ్రాడ్ మైండ్, గివ్ అప్ హిజ్ ఇండివిజువల్ ఫీలింగ్ అండ్ సెల్ఫిష్నెస్.
3: ఆనాడి మహర్షులు చెప్పినటువంటి మాటలే మంత్రములుగా మారిపోయినాయి.
2: వాట్ ఎవర్ వర్డ్స్ వర్ అటర్డ్ బై ది మహర్షిస్ ఆఫ్ దోస్ డేస్ దే హావ్ టేకెన్ ద షేప్ ఆఫ్
3: మంత్రములు వేరు, మాటలు వేరు కాదు.
2: Words and mantras are not different from each other.
3: పవిత్రమైనటువంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రతి శబ్దము కూడాను మంత్ర స్వరూపంగా రూపొందింది.
2: Every sound which emerges from a sacred and a pure heart is a mantra.
3: తాము పెట్టినటువంటి ప్రతి పాదము కూడాను ఒక పుణ్యక్షేత్రంగా రూపొందింది.
2: Wherever such a person puts his foot, it becomes a pilgrim center.
3: చూచిన చూపులన్నీ కూడాను పవిత్రమైనటువంటి యొక్క సౌందర్య చూపులుగా మారిపోయినాయి.
2: Whatever looks are given, they all those looks will be sacred looks.
3: కరు సర్వత్రా వారు శివం మంగళకరంగా చూస్తూ వచ్చారు.
2: Everything becomes auspicious.
3: సర్వమును సుందరంగా భావిస్తూ వచ్చారు.
2: Everything looks beautiful.
3: సర్వము కూడాను నిత్యంగా భావిస్తూ చూచారు.
2: ఎవ్రీథింగ్ బికమ్స్ పర్మనెంట్.
3: కనుకనే సత్యం శివం సుందరం అనేటువంటి స్వరూపాన్ని పొందినారు.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సత్యం శివం సుందరం ఎమర్జ్.
3: కానీ మన యొక్క జీవితము ఈ సత్యం శివం సుందరం ఆత్మ సత్యం.
2: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు సత్యం శివం సుందరం.
3: హృదయం శివం,
2: ఆత్మ ఈజ్ సత్యం,
3: మన భావం సుందరం.
2: హార్ట్ ఈజ్ శివం.
3: మన హృదయం నందే ఉంటున్నాయి.
2: దేర్ఫోర్ సత్యం శివం సుందరం దే ఎగ్జిస్ట్ ఇన్ అవర్.
3: దీనిని యంత్రం మంత్రం తంత్రం అన్నారు.
2: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యంత్రం మంత్రం అండ్ తంత్రం.
3: మన దేహమే ఒక యంత్రము.
2: అవర్ బాడీ ఇస్
3: మన శ్వాసమే ఒక మంత్రము.
2: అవర్
3: మన హృదయమే తంత్రము.
2: అవర్ హార్ట్ ఈజ్
3: శ్వాసాన్ని ఏ విధంగా విచ్చరిస్తున్నామో యోచించుకోవచ్చును. సో ఇది మంత్రం కాదా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మంత్ర రూపం చేరింది.
2: ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్ ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్ సో హమ్ ఐ ఆమ్ దట్.
3: ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్లి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణ క్షణములకు కూడాను సోహం సోహం సోహం, నీవే దైవము నీవే దైవం నీవే దైవమని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని నువ్వు లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరకు పోయి చేతిలో కాసులు చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దగా నీవు భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
2: We feel that when we go to a guru and pay him money and get one mantra, that is a great thing. Well, this is a wrong thing. Instead of that, we in our own breathing 21,600 times a day, we repeat the real mantra, and that mantra of soham tattva, that
3: mantra medigina maruni mishambulo manase variki gurudandi. The mantra kante pedda guruvu lelu.
2: The moment you recognize the secret, your mind becomes a real guru for you.
3: Karuka samasta shastramuli endu kudalu chakkani oka chitkaga cheppinatundi oka mantramul lopala daivattanni nee hrudayamunde pratishtinchukomani cheppindi.
2: All the scriptures have declared that you should establish God in your own heart.
3: Ee karmakanda endu undinatundi rahasyanni tirigi ee karmakanda gnana margam varaku ye vidhanga prayanam avutundani manamu ఈ వచ్చేటువంటి ఈ 7 దినముల్లో దీన్ని పూర్తి మనము చూడగలుగుతాము.
2: ది సీక్రెట్ ఆఫ్ కర్మకాండ అసోసియేటెడ్ విత్ యాక్షన్ అండ్ హౌ దిస్ బికమ్స్ జ్ఞానకాండ, విల్ బి స్పెండింగ్ టైమ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
3: కర్మ చేయక
2: వితౌట్ వేస్టింగ్ టైం,
3: కాయమును నిరుపయోగపరచక,
2: వితౌట్ మిస్యూజింగ్ యువర్ బాడీ,
3: నిర్వర్తించి
2: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీ,
3: సార్థకం చేసుకోండి,
2: శాంక్టిఫై యువర్ లైఫ్.

Thank you.